ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలకి నమస్కారం. 100.1 మెగాహెడ్స్ పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 శ్రావణమాసం 12వ రోజు, క్రీస్తు శకం 2026 ఆగస్టు నెల 3వ తేదీ సోమవారం. మంచి కోసం చేసే పోరాటంలో ఓడిపోయిన అది గెలిపే అవుతుంది అన్నారు ఏపీజే అబ్దుల్ కలాం. నిలయంలో సమయం 5:59 దాటి 30 సెకండ్లు. నేను రేడియో నిస్తం శిల్ప. శ్రోతలకు శుభోదయం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 6:05 కావస్తుంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: శివభక్తి గీతాలు విన్నారు. అంజలి భక్తి సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
1: అంజనా బీడీపీఎస్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ నందిగామ.
2: గత 20 సంవత్సరాల నుండి ఎంతో మంది విద్యార్థులకు కంప్యూటర్ కోర్సులో శిక్షణ ఇస్తూ ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాలలో మంచి అవకాశాలు కల్పిస్తూ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్కి బాటలు వేస్తున్న సంస్థ అంజనా బీడీపీఎస్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ నందిగామ.
1: వివరాలకు సంప్రదించండి
2: పెండ్లి వెంకట్రావు, సెల్ నంబర్ 8096113171.

0: సుభాషితం వింటారు. సమర్పణ శ్రీమతి సుఖభోగి దివ్య.
1: బలం బలహీనతలు అనేవి ప్రతి మనిషిలో సహజంగా ఉంటాయి. బలం అంటే కేవలం శారీరక శక్తి మాత్రమే కాదు, దృఢమైన మనసు, ఆలోచన, ధైర్యం, పట్టుదల, నైతిక విలువలు ఇవన్నీ కలిస్తేనే నిజమైన బలం. అదేవిధంగా బలహీనత అంటే కేవలం శారీరక బలహీనత కాదు, భయం, ఆత్మవిశ్వాసం లేకపోవడం, అలసత్వం, నిరాశ, నిస్పృహలు వంటి లక్షణాలు బలహీనతలో భాగం. బలం అనేది మనిషిని ముందుకు నడిపించే శక్తి. బలమైన మనసు ఉన్నవారు ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కోగలరు. ఒక పరీక్షలో విద్యార్థి విఫలమైనా తిరిగి ప్రయత్నించి విజయం సాధిస్తే అది అతని మానసిక బలం. అలాగే ఒక వ్యక్తి తన లక్ష్యాన్ని సాధించడానికి ఎన్నో అడ్డంకులను అధిగమిస్తే అది అతని పట్టుదల మరియు బలానికి నిదర్శనం. బలం అనేది శారీరకంగా మరియు మానసికంగా ఉంటుంది. శారీరక బలం మన ఆరోగ్యానికి సంబంధించింది. వ్యాయామం, సరైన ఆహారం, క్రమశిక్షణతో జీవించడం వల్ల శారీరక బలం పెరుగుతుంది. మానసిక బలం అనేది శారీరక బలం కంటే ముఖ్యమైనది. ఇది మన ఆలోచన శక్తి, సహనం, ధైర్యం, ఆత్మవిశ్వాసం వంటి లక్షణాలపై ఆధారపడి ఉంటుంది. మానసికంగా బలమైన వారు జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా కుంగిపోరు. బలహీనత మనిషి ఎదుగుదలకు అడ్డంకిగా మారుతుంది. ప్రతి మనిషికి ఏదో ఒక విషయంలో బలహీనత ఉంటుంది. భయం, సందేహం, నిరాశ, తమపై తమకు నమ్మకం లేకపోవడం, ఇలా తమపై తమకు నమ్మకం లేకపోతే అతడు ఏ పనినైనా సరిగ్గా చేయలేడు. నేను చేయలేను అనే ఆలోచన బలహీనతకు ప్రధాన కారణం. ఇది మన సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. బలహీనతలు ప్రతి మనిషిలో ఉంటాయి, కానీ వాటిని గుర్తించి తిద్దుకోవడం చాలా ముఖ్యం. ఒక విద్యార్థికి చదవడంలో బలహీనత ఉంటే అతడు కష్టపడి చదివి దాన్ని బలంగా మార్చుకోవచ్చు. అలాగే భయపడే స్వభావం గల వ్యక్తి ధైర్యంగా ఉండడానికి ప్రయత్నించి ఆ బలహీనతను తగ్గించుకోవచ్చు. బలం మరియు బలహీనతలు రెండూ మన జీవితంలో సమతుల్యతను కలిగిస్తాయి. బలం మనల్ని ముందుకు నడిపిస్తే బలహీనత మన లోపాలను గుర్తు చేస్తుంది. బలహీనతలను అంగీకరించడం ద్వారా మనం వాటిని సరిదిద్దుకోగలం. అలా చేస్తేనే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుంది. మనలోని బలహీనతలతో పాటు బలాన్ని గుర్తించడం చాలా ముఖ్యం. చాలామంది తమ బలాన్ని గుర్తించకుండా బలహీనతలపై మాత్రమే దృష్టి పెడతారు. మన బలాన్ని గుర్తించి దాన్ని మరింత పెంపొందించుకోవాలి. అదే సమయంలో బలహీనతలను తగ్గించే ప్రయత్నం చేయాలి. ఒక వ్యక్తి మంచిగా మాట్లాడే నైపుణ్యం ఉంటే అది అతని బలం, కానీ అతని క్రమశిక్షణ లేకపోతే అది అతడి బలహీనత. బలం పెంచుకోవడానికి మార్గాలు ఉంటాయి. తమపై తమకు నమ్మకం ఉండాలి. ఆత్మవిశ్వాసం లేకుండా ఏ పనినైనా పూర్తి చేయలేం. క్రమశిక్షణతో జీవించడం, సానుకూల ఆలోచన, కష్టపడి పనిచేయడం, కృషి లేకుండా బలం పెరగదు. బలహీనతలు తగ్గించడానికి కూడా కొన్ని మార్గాలు ఉన్నాయి. మనలోని లోపాలను అంగీకరించి సరిచేయడానికి కృషి చేయాలి. మంచి స్నేహితులను ఎంచుకోవాలి. మంచి సానుకూల వాతావరణాన్ని ఉండేలా చూసుకోవాలి. నిరాశకు లోను కాకుండా ఉండాలి. బలం మన విజయానికి దారి చూపిస్తే బలహీనత మనకు పాఠాలు నేర్పుతుంది. మన బలాన్ని పెంపొందించుకొని బలహీనతలను అధిగమిస్తేనే మనం నిజమైన విజయాన్ని సాధించగలుగుతాం.
0: సుభాషితం విన్నారు. సమర్పణ శ్రీమతి సుఖభోగి దివ్య. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

సాగు కలిసొస్తే కాసుల వర్షం కురిపిస్తోంది బోడకాకర. బోడకాకరను పిచ్చికాకర, అడవికాకర, ఆకాకర ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో పిలుస్తూ ఉంటారు. ఒకప్పుడు అడవుల్లోనూ గుట్టల్లోనూ కంప చెట్ల వెంట తీగ పారి కాసిన బోడకాకర ఇప్పుడు మన పంట చేలో కూడా కాస్తూ ఉంది. వివిధ రకాల విత్తనాలు అందుబాటులోకి వచ్చాయి. ఎంతో రుచిగా ఉండే ఈ బోడకాకరకాయలంటే అందరికీ ఇష్టమే మరి. అందుకే అప్పుడు ఇప్పుడు వీటి ధర ఎక్కువగానే ఉంటోంది. కనీసం కిలో 100 రూపాయల నుంచి ఆరంభమై 200 రూపాయలు అంతకు మించి డిమాండ్ ఉంటోంది. ఇంత డిమాండ్ ఉన్నా

ఓడ కాకరకాయలను పండించాలంటే నేల రకం, నాటే విధానం తెలుసుకుని ఉండాలి. మధ్యస్థ లోతు కలిగిన నేలలు దుంప పెరుగుదలకు అనుకూలంగా ఉంటాయి. కొండ ప్రాంతాలతో పాటు ఎర్ర, నల్ల, సారవంతమైన నేలలు ఇసుక, గరప నేలల్లో సాగు చేసుకోవచ్చు. చేలో తవ్విన గుంతల్లో 5 నుండి 10 కిలోల పశువుల ఎరువు, 50 గ్రాముల భాస్వరం, 25 గ్రాముల పొటాష్నిచ్చే రసాయనిక ఎరువులను కలిపి నింపాలి. గుంత మధ్యలో దుంప లేదా విత్తనం లేదా వేర్లు తొడిగిన కాండం నాటాలి. నేలను బట్టి 7 నుండి 10 రోజుల వ్యవధిలో మొక్కలకు నీరు పారించాలి. పూత సమయంలో పిందెలు పెరిగేటప్పుడు నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి. ఇక రకాలు, ఎరువుల విషయానికి వస్తే ఆర్ఎన్కే 118, 77, 81, 67, 39, 25, 112. ఈ రకాలు నాణ్యంగా ఉండి అధిక దిగుబడులను ఇస్తాయి. ఎకరానికి 8 నుండి 10 టన్నుల పశువుల ఎరువుతో పాటు 32 నుండి 40 కిలోల భాస్వరం, 16 నుండి 20 కిలోల పొటాష్నిచ్చే రసాయనిక ఎరువులను గుంతలో నింపాలి. ఎకరాకు 40 కిలోల నత్రజనిని 3 సమభాగాలుగా చేసి నాటిన 15, 30, 45 రోజుల్లో వేసుకోవాలి. తీగ పెరిగి పూతకు వచ్చే వరకు అంటే 45 నుండి 60 రోజులు కలుపు లేకుండా చూసుకోవాలి. భూమట్టం నుంచి కనీసం 6 అడుగుల ఎత్తులో జీఐ వైరుతో పందిరి వేసుకోవాలి. తీగలను వాటి మీదకు ఎక్కించాలి. పందిరి మీద తీగలు పారిస్తే గాలి, సూర్యరశ్మి సమానంగా తగిలి అధిక దిగుబడి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఆగస్టు చివరి వారం నుంచి అక్టోబర్ చివరి వారం వరకు కాయ కోతకు వస్తోంది. కాయలు వారానికి 2 నుండి 3 సార్లు కోయాలి. రకాన్ని బట్టి తీగకు 2 నుండి 4 కిలోల వరకు దిగుబడి పొందవచ్చు. వెదురు బుట్టల్లో అడుగున ఎండు గడ్డిని పరిచి తడి గోనె సంచితో ప్యాకింగ్ చేసి మార్కెట్కు తరలిస్తే బోడకాకరకాయలు ఫ్రెష్గా ఉంటాయి. ఇక వీటికి తెగుళ్లు సోకే అవకాశం ఉంటోంది. సస్యరక్షణ గురించి ముందుగానే తెలుసుకుని ఉండాలి. పేనుబంక, తామర పురుగులు, ఆకు తినే పురుగు, కాయ తొలిచే పురుగు ఈ పంటపై ఆశించి నష్టపరుస్తూ ఉంటోంది. రసం పీల్చే పురుగుల నివారణ కోసం డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి లేదా పిప్రోనిల్ 2 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఆకులు, కాయలు తొలిచే పురుగుల వల్ల ఎక్కువగా పంట నష్టం జరగవచ్చు. దీని నివారణ కోసం డయోడికార్బ్ 0.05 గ్రాములు లీటర్ నీటికి లేదా బీటీ సంబంధిత పురుగుమందు 2 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేస్తే బాగా పనిచేస్తోంది. ఈ బోడకాకరకాయ కూరగానే కాకుండా ఔషధకారిగా కూడా పనిచేస్తోంది. ముదురుకాయలు, విత్తనాలు ఆయుర్వేద, యునాని మందుల తయారీలో వాడుతూ ఉంటారు. కడుపులో మంట, అల్సర్, మొలలు, కాలేయ, పిత్తాశయ, మూత్ర సంబంధ వ్యాధులు ఇంకా దగ్గు, ఆయాసం, చెమట పట్టడం ఇలాంటి రోగాలను నివారిస్తోంది. కాయలే కాకుండా కాండం, ఆకులు, వేర్లు కూడా చర్మ సంబంధ వ్యాధులకు, శ్వాసకోశ వ్యాధులకు, మధుమేహ వ్యాధుల నివారణలో ఉపయోగపడతాయి.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రసార వివరాలు వింటారు. ముందుగా ఈ ప్రభాత ప్రసారంలో ఉదయం 7 గంటలకు జిల్లా సమగ్ర నివేదిక, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే, 7:15 చిత్రగీతాలు, 7:45 విజ్ఞాన వీచికలు విజ్ఞాన సంచిక కార్యక్రమం వింటారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సహకారం శ్రీమతి గద్దే చంద్రకాంత, శ్రీ ఎస్ శ్యాంప్రసాద్.

ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం. 8:35 కిన్నరలహరి. 9:00 ఏకచిత్రగానం. 10:00 చిత్రగీతాలు. 12:10 శాస్త్రీయ సంగీతంలో ఉస్తాద్ విలాయత్ ఖాన్ గారి సితార్ వాదనం వినవచ్చు. 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 12:40 ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమంలో పోషకాహార శాస్త్రీయ విశ్లేషణ గురించి ప్రసంగం వింటారు. ఇంకా తల్లిపాల ప్రాముఖ్యత ఈ అంశం గురించి ప్రసంగం వింటారు. 1:10 ప్రాంతీయ వార్తలు. 1:20 వనితాలోకం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. రెండు గంటల పదిహేను నిమిషాలకు దోపహా సమాచార్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 2:30 పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట రికార్డింగ్ కార్యక్రమం వింటారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. 3:30 ఏకచిత్రగానం. 4:00 చిత్రగీతాలు. 5:45 జానపద గేయాలు ప్రసారమవుతాయి. ఇక సాయంత్రం 6:00 హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 6:35 చిత్రగీతాలు. 6:45 సామూహిక గీతం వింటారు. 6:50 వ్యవసాయ సూచనలు. 7:05 తెలుగులో వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. ప్రసారమయ్యే రైతే రాజు వ్యవసాయదారులకు సమగ్ర సమాచారంలో సర్వైకల్ క్యాన్సర్ గురించి డాక్టర్ గారితో పరిచయం వింటారు. ఇంకా తల్లిపాల వారోత్సవాల సందర్భంగా డాక్టర్ పి వెంకటేశ్వర్లు గారితో పరిచయం వింటారు. 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 8:00 కిన్నరలహరి. 8:15 పార్లమెంట్ సమీక్ష ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 8:30 కిన్నరలహరి. 8:45 సమాచార సంధ్య. 9:00 న్యూస్ ఎయిట్ 9. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:30 మధురిమ్మ ఆపాత మధుర గీతాలు వింటారు. 10:00 పార్లమెంట్ ప్రశ్నోత్తరాల సమీక్ష ఢిల్లీ కేంద్రం నుండి రిలే. అనంతరం చిత్రగీతాలు ప్రసారమవుతాయి. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 6:45 వస్తుంది. ముందుగా ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి 6:55 సంస్కృతాల వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు: మాదక ద్రవ్యరహిత వికసిత్ భారత్ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ కెఎస్ అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు. తెలంగాణను ప్రపంచ స్థాయి పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. దివ్యాంగుల సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని గనులు భూగర్భవనాల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. జాతీయ అవయవదాన అవగాహన దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. వార్తల వివరాలు: మాదక ద్రవ్యరహిత వికసిత్ భారత్ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆంధ్రప్రదేశ్

0: గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప అభియాన్ కార్యక్రమంలో విజయవాడలోని లోక్ భవన్ నుంచి దృశ్య మాధ్యమం ద్వారా ఆయన నిన్న పాల్గొన్నారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్పరిణామాలపై యువతలో అవగాహన పెంపొందాల్సిన అవసరం ఉందని అన్నారు.
1: నషాముక్త్ భారత్, దట్ ఈస్ డ్రగ్ ఫ్రీ ఇండియా. ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ క్యాంపెయిన్ ఈస్ టు యునైట్ ద నేషన్స్ యూత్ టు ఎంపవర్ దెమ్ యాజ్ డ్రగ్ ఫ్రీ, హెల్దీ అండ్ రెస్పాన్సిబుల్ సిటిజన్స్. యాజ్ యు ఆర్ ఆల్ అవేర్, డ్రగ్ అబ్యూస్ కెన్ లీడ్ టు హెల్త్ ఇష్యూస్, డిక్లైన్ ఇన్ అకాడమిక్ పర్ఫార్మెన్స్ అండ్ సోషల్ ఐసోలేషన్. యూత్ ఇన్వాల్వ్డ్ ఇన్ డ్రగ్ అబ్యూస్ మే ఫేస్ లీగల్ ఇష్యూస్ అండ్ దేర్ ఫ్యామిలీస్ సఫర్ ద కాన్సిక్వెన్సెస్ బోత్ ఇమోషనలీ అండ్ ఫైనాన్షియలీ.
0: మత్తు రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ, దేశవ్యాప్తంగా మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం 100 వారాల అవగాహన కార్యక్రమాన్ని జాతీయ ఉద్యమంగా నిర్వహించాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో డ్రగ్స్ వద్దు బ్రో పేరుతో విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అలాగే ఈగల ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి సమాజ భాగస్వామ్యంతో డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తున్నామని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. తెలంగాణను ప్రపంచస్థాయి పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క తెలిపారు. అమెరికా పర్యటనలో భాగంగా ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ప్రతినిధుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్బంగా రాష్ట ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ది కార్యక్రమాలు, భవిష్యత్ ప్రణాళికలను విదేశీ ప్రతినిధులు ప్రవాస భారతీయులకు వివరించారు. 2047 నాటికి తెలంగాణను $3 trillion ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యంతో తెలంగాణ రైజింగ్ 2047 ప్రణాళికను అమలు చేస్తున్నట్టు తెలిపారు. అలాగే భారత్ ఫ్యూచర్ సిటీ ఏర్పాటు ద్వారా పెట్టుబడులను ఆకర్షించేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. అమెరికాలోని తెలుగు పారిశ్రామికవేత్తలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టి రాష్ట అభివృద్దిలో భాగస్వాములు కావాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కోరారు. దివ్యాంగుల సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి కొలు రవీంద్ర తెలిపారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో రాష్ట దివ్యాంగుల కార్పొరేషన్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు 3 చక్రాల సైకిళ్లను మంత్రి నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నడవలేని స్థితిలో ఉన్న వారికి సహకారం అందించేందుకు రాష్ట వ్యాప్తంగా సుమారు 1800 ట్రైసైకిళ్లు అందిస్తున్నట్టు తెలిపారు. దివ్యాంగులకు పింఛన్ను 6,000 రూపాయలకు పెంచడంతో పాటు వారికి స్వయం ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి తెలియజేస్తూ,
2: రాష్ట వ్యాప్తంగా కూడా దివ్యాంగులకి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుగుతూ ఉన్నాయి. త్రిచక్ర వాహనాలను కూడా వారికి అందించడం జరుగుతోంది. 45,00,000 రూపాయలతో వాహనాలను వారికి అందించడం జరుగుతోంది. ప్రభుత్వం దివ్యాంగులకి పెన్షన్ మరి 6,000 రూపాయలు చేయడం జరిగింది. అలాగే పూర్తిగా మంచానికి పరిమితం అయితే 15,000 రూపాయలు అందిస్తున్నాం. అది కాకుండా బస్సుల్లో కూడా ఉచిత ప్రయాణం మహిళలకే కాకుండా దివ్యాంగులకు కూడా గతంలో 50% మాత్రమే టికెట్ రాయితీ ఉండేది. ఇవాళ దివ్యాంగ సోదరులందరూ కూడా 100% రాయితీ ఇస్తూ ఇవాళ
0: నాగార్జున సాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్లో పులుల సంరక్షణ నిర్వహణ చర్యలను సమగ్రంగా అధ్యయనం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 5 సభ్యులతో అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి కె పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈ కమిటీని నియమించారు. ఇటీవల నల్లమల అడవుల్లో ఆడపులి అనుమానాస్పద మృతి ఘటనపై స్పందించిన ఉప ముఖ్యమంత్రి, పులులు వాటి ఆవాసాల సంరక్షణపై సమగ్ర నివేదిక సమర్పించాలని కమిటీకి సూచించారు. పులుల జనాభాకు ఎదురవుతున్న ముప్పులు, సంరక్షణ చర్యలు, సిబ్బంది సామర్థ్యాల పెంపు, మౌలిక సదుపాయాల బలోపేతం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన వినియోగంపై సిఫార్సులు చేయాలని ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. జాతీయ అవయవదాన అవగాహన దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. అవయవదానం ద్వారా ఎంతో మందికి తిరిగి జీవితాన్ని అందించవచ్చనే అంశం పట్ల అవగాహన కలిగించేందుకు ప్రతి ఏటా మన దేశంలో 3 తేదీన అవయవదాన అవగాహన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. సహజంగా మరణించినా, రోడ్డు ప్రమాదంలో మరణించినా, బ్రెయిన్ డెడ్ అయినా, వారి అవయవాలను అవసరమైన వారికి అమర్చడం ద్వారా వారికి నూతన జీవితాన్ని ప్రసాదించవచ్చు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ సంచికలో అవయవదాన విశిష్టత గురించి ప్రముఖంగా ప్రస్తావించారు. ప్రాణాపాయంలో ఉన్నవారిని కాపాడే మహత్తర కార్యక్రమమైన అవయవదానం చేసేందుకు మరింతమంది ముందుకు రావాలని ప్రధానమంత్రి పిలుపునిస్తూ

0: मेडिकल साइंस के इस दौर में ऑर्गन डोनेशन किसी को जीवन देने का एक बहुत बड़ा माध्यम बन चुका है। कहते हैं जब एक व्यक्ति मृत्यु के बाद अपना शरीर दान करता है तो उससे 8 से 9 लोगों को एक नया जीवन मिलने की संभावना बनती है। संतोष की बात है कि आज देश में ऑर्गन डोनेशन के प्रति जागरूकता भी बढ़ रही है। साल 2013 में हमारे देश में ऑर्गन डोनेशन के 5,000 से भी कम केसेस थे।
1: వికసిత్ భారత్ లక్ష్య సాధనలో ఎలక్ట్రిక్ వాహన రంగం కీలక పాత్ర పోషిస్తోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లో ఒక ప్రైవేట్ వాహన పరిశ్రమ రూపొందించిన తొలి ఎలక్ట్రిక్ బస్సుతో పాటు ఇథనాల్ ఆధారిత విద్యుత్ జనరేటర్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ విద్యుత్ వాహనాలు, వ్యాక్సిన్ తయారీ, గ్రీన్ ఎనర్జీ తయారీ వంటి అనేక రంగాల్లో భారత్ ప్రపంచ దేశాలతో పోటీ పడుతోందని తెలిపారు. అరుదైన ఖనిజాల విషయంలో స్వయం సమృద్ది సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ప్రస్తుతం దేశంలో బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తిని తగ్గించే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో భూగర్భ కోల్ గ్యాసిఫికేషన్, తెలంగాణలో ఉపరితల కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులను చేపట్టనున్నట్టు మంత్రి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్లలో బ్రహ్మకుమారిల ఆధ్వర్యంలో నిర్వహించిన నషామక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అవగాహన కార్యక్రమంలో చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవితా నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి మంత్రి మాదక ద్రవ్యాల నిర్మూలన ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ దేశాన్ని మాదక ద్రవ్యాల రహితంగా తీర్చిదిద్దే జాతీయ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మత్తు పదార్థాల బారిన పడకుండా యువతను కాపాడడం అందరి ఉమ్మడి బాధ్యత అని అన్నారు. యువతలో అవగాహన పెంచేందుకు రాష్ట వ్యాప్తంగా ర్యాలీలు, క్రీడా కార్యక్రమాలు, వాకథాన్లు నిర్వహిస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా అద్దంకిలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ 148 మంది లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి సీఎంఆర్ఎఫ్ చెక్కులను నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద కుటుంబాలకు ఆరోగ్య సంరక్షణ అందించేందుకు ముఖ్యమంత్రి సహాయనిధి సహాయపడుతుందని చెప్పారు. అర్హులైన ప్రతి లబ్దిదారుడికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు చేరేలా ఎన్డీఏ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. అనంతరం ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించిన మంత్రి సమస్యలను సత్వరమే పరిశీలించి పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల నియోజకవర్గంలో 4,38,00,000 రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న పులిమద్ది రహదారి అభివృద్ది పనులకు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ నిన్న భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్స్ ఎండీఆర్ పథకం కింద ఈ నిధులను మంజూరు చేసినట్టు చెప్పారు. నాణ్యత ప్రమాణాలతో రహదారిని నిర్మించి ఈ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న రవాణా ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. నంద్యాల నియోజకవర్గంలోని అన్ని రహదారులను దశల వారీగా అభివృద్ది చేస్తామని మంత్రి తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాదక ద్రవ్యరహిత వికసిత్ భారత్ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు. తెలంగాణను ప్రపంచ స్థాయి పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. దివ్యాంగుల సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. జాతీయ అవయవదాన అవగాహన దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: लेखयुः अथ स्वस्थ जीवन चर्यां च अंगीकुर्युः। असौ एतदपि अवदत् यत् अस्य अभियानस्य शुभारम्भेण मादक द्रव्य दुरुपयोगस्य विरुद्धं शतसप्ताहकात्मकस्य राष्ट्रव्यापिनः जनभागीदारी इत्यस्य अभियानस्य आरम्भः जातः।
1: विकसित भारत संकल्प अभियान के लिए नशा मुक्त युवा, इस मूवमेंट का नाम ही इसके संकल्प को स्पष्ट करता है। क्योंकि आज जब देश ने विकसित भारत का लक्ष्य तय किया है तो इसके लिए आवश्यक है देश का युवा तन से स्वस्थ हो, मन से स्वस्थ हो, आत्मविश्वास से भरपूर हो और ड्रग्स जैसी घातक आदत से हमेशा हमेशा दूर हो। यही इस अभियान का उद्देश्य है।
0: अस्मिन् कार्यक्रमे देशस्य 28,000 स्थानेभ्यः 1 कोट्यधिकाः युवानः भागं गृहीतवन्तः। अत्र माय भारत इत्येतस्य राष्ट्रिय सेवा योजनायाः च स्वयंसेवकाः, महाविद्यालय विद्यालय विश्वविद्यालयानां प्रतिनिधयः, युवकमण्डलानाम् अशासकीय संघटनानां च तथा आध्यात्मिक संस्थानां सदस्याश्च भागं गृहीतवन्तः। केन्द्रीय युव कार्य क्रीडा मंत्री डॉ मनसुख मांडविया अवदत् यत् मादक द्रव्य मुक्त भारतस्य स्वप्नं केवलं जनसहभागितया यूनां नेतृत्वेन च पूर्णा भवितुमर्हति। विकसित भारत संकल्पाभियानस्यान्तर्गतं नशा मुक्त युवाभियानस्य राष्ट्रीय शुभारम्भानन्तरं असौ फरीदाबाद स्थिते अमृत चिकित्सालये आयोजिते एकस्मिन् कार्यक्रमे एतदवदत्। डॉक्टर मांडविया एतत् शतसप्ताहकात्मकम् अभियानं यूनः राष्ट्रनिर्माणे प्रवर्तयितुं राष्ट्रव्यापी जनान्दोलनम् इति वर्णितवान्। बिहार गुजरात मध्यप्रदेशानां च त्रयाणां विधानसभाक्षेत्राणाम् उपनिर्वाचनानां कृते अद्य मतगणनायै सर्वाः व्यवस्थाः कृताः सन्ति। बिहारस्य बांकीपुरे, गुजरातस्य मंजलपुरे, मध्यप्रदेशस्य दतिया आसने च मतदानं गतमासस्य 30 दिनांके जातम्। अद्य प्रातः 8 मतानां गणना आरभ्यते। प्रथमं पोस्टलिति मतपत्राणां गणना भविष्यति। तदनन्तरं प्रातः 8:30 मतदानयन्त्रेषु अभिलेखितानां मतानां गणना भविष्यति। निर्वाचनायोगेन त्रिषु राज्येषु सुगम गणनां सुनिश्चेतुं दृढ़ सुरक्षा व्यवस्था कृतास्ति। मध्यप्रदेशे दतिया विधानसभा क्षेत्रस्य गणना प्रशासकीय पॉलिटेक्निक महाविद्यालये भविष्यति, यत्र 20 गणना पट्टिकाः स्थापिताः सन्ति। राष्ट्रपतिपदासीना द्रौपदी मुर्मू अद्य ओडिशा राज्यस्य त्रिदिवसीयायां यात्रायां भविष्यति। यात्रावधौ राष्ट्रपतिः गंजम जनपदस्य कटक भुवनेश्वर ब्रह्मपुर तप्तापानी स्थलेषु शैक्षणिक सांस्कृतिक आधिकारिक कार्यक्रमेषु भागं ग्रहीष्यति। अद्य राष्ट्रपतिः कटकनगरे जगद्गुरु कृपालु विश्वविद्यालयस्य उद्घाटनं करिष्यति। 11 दिनात्मकानां स्पर्धानां समापनानन्तरं ह्यः ग्लास्गो नगरे भव्यसमारोहेण राष्ट्रमण्डल क्रीडा सम्पन्ना। भारतमेकोनचत्वारिंशत् पदकैः सह पदकतालिकायां चतुर्थस्थानम् अधिगतवत्। एतेषु 13 स्वर्णपदकानि, 17 रजतपदकानि, 9 कांस्यपदकानि च सम्मिलितानि सन्ति। इति वार्ताः।
2: ఆకాశవాణి రంగారెడ్డి జిల్లా సమగ్ర నివేదిక వింటారు. నివేదికనందిస్తారు శ్రీ బి రమేష్.
3: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం పోచారం గ్రామంలో పర్యటించిన కేరళ, పశ్చిమ బెంగాల్, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాల ఎంపీడీఓల బృందం, మహిళా సంఘాలు, ఉపాధి హామీ పనులు, నర్సరీలు, కంపోస్ట్ యార్డ్, ఇందిరమ్మ ఇళ్ల అమలును పరిశీలించింది. హైదరాబాద్ ముంబై బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు పనుల్లో భాగంగా నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ అధికారులు రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్, మొయినాబాద్ ప్రాంతాల్లో సర్వే చేపట్టారు. బుల్లెట్ ట్రైన్ కారిడార్ కోసం పలు గ్రామాల్లో గ్రౌండ్ కంట్రోల్ పాయింట్లను గుర్తించి మార్కింగ్ నిర్వహించారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వికారాబాద్ మీదుగా ముంబై వరకు హైస్పీడ్ రైలు మార్గం ప్రతిపాదించారు. ఈ నెల 24లోగా ఎస్ఐఆర్ పనులు పూర్తి చేయాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లో అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, సేకరణ, పరిశీలన, డిజిటలైజేషన్ పనులను వేగవంతం చేయాలని సూచించారు. అర్హులైన ప్రతి ఓటర్కు ఫారం అందేలా చర్యలు తీసుకుని గడువులోగా పూర్తి చేయాలని, వివరాలతో బీఎల్ఓలకు సమర్పించేలా అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. దేశాభివృద్దిలో గిరిజనులు కీలక పాత్ర పోషిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ సమీపంలోని కన్హా శాంతివనంలో జరిగిన ఫ్రెండ్స్ ఆఫ్ ట్రైబల్ సొసైటీ వార్షిక సమావేశంలో పాల్గొని మాట్లాడారు. గిరిజనుల జీవన విధానం, సంప్రదాయాలు దేశ సంస్కృతికి ఆదర్శమని పేర్కొన్న మంత్రి, గిరిజనుల సాధికారత, వారి వారసత్వ పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లా పూర్మేట్ మండలం నింజాపూర్లోని సర్వే నంబర్ 126 ప్రభుత్వ భూముల ఆక్రమణలపై హైకోర్టు ఆదేశాలతో రెవెన్యూ యంత్రాంగం కదిలింది. అధికారులు భూములను సర్వే చేసి హద్దులు గుర్తించి ఆక్రమణలను నమోదు చేశారు. 3 నెలల్లో విచారణ పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించడంతో అక్రమ నిర్మాణాలు, కబ్జాలపై అధికారులు చర్యలు వేగవంతం చేశారు. సీజనల్ వ్యాధుల నివారణకు వైద్య అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ డాక్టర్ కిరణ్ మయ్యి ఆదేశించారు. కలెక్టరేట్ లో అధికారులతో నిర్వహించిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా నియంత్రణతో పాటు మాతా శిశు ఆరోగ్యం, జాతీయ టీకాల కార్యక్రమం, క్షయవ్యాధి నిర్మూలనపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం రావులపల్లి కలాస్కు చెందిన మహమ్మద్ రహీం కరాటేలో గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించాడు. గచ్చిబౌలిలో నిర్వహించిన షోటోకాస్ కరాటే పోటీలో ప్రతిభ కనబర్చిన రహీం కు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సంస్థ ధృవీకరణ పత్రం, మెడల్ అందజేసింది. ప్రభుత్వ పాఠశాలలను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ తెలిపారు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్లలోని తెలంగాణ పబ్లిక్ స్కూల్ను సందర్శించి మాట్లాడారు. విద్యార్థులతో కలిసి క్రికెట్ ఆడి ఉత్సాహపరిచారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, దేశభక్తిని పెంపొందించుకోవాలని విద్యార్థులకు సూచించారు. వర్షాల అస్థిరత నేపథ్యంలో రైతులు మట్టి సంరక్షణ చర్యలకు ప్రాధాన్యత ఇవ్వాలని రంగారెడ్డి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సుజాత సూచించారు. నేల తేమను కాపాడేందుకు మల్చింగ్, కాంటూరు బండింగ్, పామ్ ఫాండ్లు, చెక్ డ్యాంలు ఏర్పాటు వంటి పద్ధతులు పాటించాలని తెలిపారు. తెలంగాణ అమరవీరుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ లో అమరవీరుల స్తూపాన్ని ఆవిష్కరించిన ఆయన తెలంగాణ రాష్ట్రం అమరుల త్యాగాల ఫలితమేనని పేర్కొన్నారు. అనంతరం మహాత్మాగాంధీ, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, బూర్గుల రామకృష్ణారావు గద్దర్ విగ్రహాలను ఆవిష్కరించారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మొండి గౌరెల్లి గ్రామంలోని అసైన్డ్ భూముల కబ్జాదారుల తొలి జాబితాను రెవెన్యూ అధికారులు విడుదల చేశారు. 77 మంది రైతులకు చెందిన 70.09 ఎకరాల భూమికి త్వరలోనే అవార్డులు ప్రకటించి ఎకరానికి 30 లక్షల చొప్పున పరిహారం అందజేయనున్నట్లు తెలిపారు. అయితే జాబితాలో భూమి విస్తీర్ణం తగ్గించారని కొందరు రైతులు రీసర్వే నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. దివ్యాంగుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య అన్నారు. రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మండలం చిలుకూరులో కాంగ్రెస్ దివ్యాంగుల విభాగం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన దివ్యాంగుల కోసం ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని తెలిపారు. రంగారెడ్డి జిల్లా రైతుల త్యాగాలతోనే ఔటర్ రింగ్ రోడ్, అంతర్జాతీయ విమానాశ్రయం, ఐటీ కంపెనీలు వచ్చాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా సీతారాంపూర్ లో ప్రీమియర్ ఎనర్జీ సోలార్ మాడ్యూల్స్ తయారీ కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. అభివృద్ది కోసం భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, సీతారాంపూర్ లో భూములు ఇచ్చిన వారికి ఇంటి పట్టాలు అందజేస్తామని హామీ ఇచ్చారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కోసం నిధులు కేటాయిస్తామని తెలిపారు.
2: రంగారెడ్డి జిల్లా సమగ్ర నివేదికను అందించిన వారు శ్రీ బి రమేష్. జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి ఇప్పుడు సమయం 7:05, తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈరోజు నుండి 3 రోజుల పాటు ఒడిశాలో పర్యటిస్తారు. బ్రిక్స్ కూటమి దేశాల జాతీయ గణాంక సంస్థల అధిపతుల సమావేశం భారత అధ్యక్షతన ఈరోజు నుండి 2 రోజుల పాటు లక్నోలో జరుగుతుంది. చురుకైన ప్రజా భాగస్వామ్యం, యువత నాయకత్వం ద్వారానే డ్రగ్స్ రహిత భారతదేశం అనే కల సాకారమవుతుందని కేంద్ర మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అన్నారు. గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ నిన్న రాత్రి అధికారికంగా ముగిశాయి. దీంతో 2030 అహ్మదాబాద్ కామన్వెల్త్ గేమ్స్ కౌంట్ డౌన్ అధికారికంగా ప్రారంభమైంది. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుండి 3 రోజుల పాటు ఒడిశాలో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా రాష్టపతి కటక్, భువనేశ్వర్, బ్రహ్మపూర్,

గంజాం జిల్లాలోని తప్తపానీ ప్రాంతాల్లో జరిగే పలు విద్యా, సాంస్కృతిక, అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాష్టపతి ఈరోజు కటక్లో జగద్గురు కృపాలు విశ్వవిద్యాలయాన్ని ప్రారంభిస్తారు. రేపు దక్షిణ ఒడిశాలో జరిగే పలు కార్యక్రమాలకు హాజరయ్యే ముందు తప్తపాని సమీపంలోని మా కంధునీదేవి ఆలయంలో పూజలు నిర్వహిస్తారు. రాష్టపతి పర్యటన నిమిత్తం విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు. భువనేశ్వర్, కటక్లలో సుమారు 40 ప్లాటూన్ల పోలీసు బలగాలను మోహరించారు. రాష్టపతి కార్యక్రమాలు సజావుగా సాగేలా ట్రాఫిక్ నియంత్రణ, నిఘా, ఇతర భద్రతా చర్యలను ముమ్మరం చేశారు. బ్రిక్స్ కూటమి దేశాల జాతీయ గణాంక సంస్థల అధిపతుల సమాపేశం భారత్ అధ్యక్షతన ఈ రోజు నుండి 2 రోజుల పాటు లక్నోలో జరుగుతుంది. స్థితిస్థాపకత, ఆవిష్కరణలు, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే ఇతివృత్తం ఆధారంగా ఈ సమావేశం జరుగుతుంది. ఇది డేటా నాణ్యత, ఆవిష్కరణలు, గణాంక వ్యవస్థల పట్ల ఉన్న నిబద్దతను ప్రతిబింబిస్తుంది. ప్రధాన బ్రిక్స్ గణాంక ఉత్పత్తులను బలోపేతం చేయడం, జాతీయ గణాంక వ్యవస్థల్లో ఆవిష్కరణలు, సంస్కరణలు, డేటా వ్యాప్తి, అందుబాటులు పెంచడం, స్థూల ఆర్థిక రంగాల వారి గణాంకాలను బలోపేతం చేయడం ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం. బీహార్, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని 3 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపుకు ఈరోజు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. బీహార్లోని బాంకీపూర్, గుజరాత్లోని మంజల్పూర్, మధ్యప్రదేశ్లోని దతియా నియోజకవర్గాలకు గత నెల 30వ తేదీన పోలింగ్ జరిగింది. ఈ ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. మొదట పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత ఉదయం 8:30 గంటల నుండి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లలో నమోదైన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఈ 3 రాష్ట్రాల్లో లెక్కింపు ప్రక్రియ సజావుగా సాగేందుకు ఎన్నికల సంఘం గట్టి భద్రతా ఏర్పాట్లు చేసింది. ఆల్ ఇండియా కోటా కింద ఎంబీబీఎస్, ఇతర అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం మొదటి విడత కౌన్సిలింగ్ రేపటి నుండి ప్రారంభమవుతుంది. అలాగే 2026-27 బ్యాచ్ విద్యా సంవత్సరం సెప్టెంబర్ 8 నుండి ప్రారంభమవుతుంది. మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం డీమ్డ్ కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు మొదటి విడత కౌన్సిలింగ్ రేపటి నుండి ఈ నెల 17 వరకు జరుగుతుంది. కాలేజీల్లో చేరడానికి చివరి తేదీ 2022. 2వ విడత కౌన్సిలింగ్ 2024 నుండి సెప్టెంబర్ 2 వరకు, 3వ విడత కౌన్సిలింగ్ సెప్టెంబర్ 10 నుండి సెప్టెంబర్ 18 వరకు జరుగుతుంది. ఇక మిగిలిన సీట్ల భర్తీ సెప్టెంబర్ 28 నుండి అక్టోబర్ 3వ తేదీ వరకు షెడ్యూల్ చేయబడింది. ఆ తర్వాత కాలేజీల్లో చేరడానికి చివరి తేదీ 10 అక్టోబర్. రాష్ట కోటా సీట్ల విషయానికొస్తే మొదటి విడత కౌన్సిలింగ్ ఈ నెల 13 నుండి 22వ తేదీ వరకు జరుగుతుంది. 2వ విడత కౌన్సిలింగ్ 30 నుండి సెప్టెంబర్ 8 వరకు, 3వ విడత కౌన్సిలింగ్ సెప్టెంబర్ 16 నుండి సెప్టెంబర్ 26 వరకు నిర్వహిస్తారు. రాష్ట కోటా కింద మిగిలిపోయిన సీట్ల భర్తీ 3 అక్టోబర్ నుండి 5 అక్టోబర్ వరకు జరుగుతుంది. కౌన్సిలింగ్ లో పాల్గొనే అన్ని విద్యా సంస్థలు, రాష్ట కౌన్సిలింగ్ అధికారులు, నిర్దేశిత సంస్థలు ఈ షెడ్యూల్ ను ఖచ్చితంగా పాటించాలని ఎంసీసీ ఆదేశించింది. చురుకైన ప్రజా భాగస్వామ్యం, యువత నాయకత్వం ద్వారానే డ్రగ్స్ రహిత భారతదేశం అనే కల సాకారమవుతుందని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన వికసిత్ భారత్ సంకల్ప అభియాన్ కోసం నషాముక్త యువ జాతీయ ప్రారంభోత్సవానంతరం మంత్రి మాట్లాడుతూ, ఈ 100 వారాల ప్రచారంలో దేశ నిర్మాణంలో యువతను సమీకరించే లక్ష్యంతో చేపట్టిన దేశవ్యాప్త ప్రజా ఉద్యమమని అన్నారు. వికసిత్ భారత్ విజన్ను సాధించడంలో ఆరోగ్యవంతమైన, అవగాహన కలిగిన, సాధికారత పొందిన యువత ప్రధాన భూమిక పోషిస్తుందని పేర్కొన్నారు. మై భారత్ వేదిక 2,24,00,000 కంటే ఎక్కువ మంది యువతను దేశ నిర్మాణ కార్యక్రమాలతో అనుసంధానించిందని మంత్రి తెలిపారు. వికసిత్ భారత్ దిశగా ముందుకు సాగుతున్న ప్రస్తుత తరుణంలో దేశ యువత శారీరకంగా దృఢంగా, మానసికంగా బలంగా, ఆత్మవిశ్వాసంతో ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. న్యూఢిల్లీలో నిర్వహించిన నషాముక్త యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప అభియాన్ ప్రారంభ కార్యక్రమంలో వర్చువల్ గా పాల్గొని ప్రసంగించారు.

0: యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవాలని మోదీ పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాల వ్యసనం వ్యక్తులను వారి లక్ష్యాల నుంచి దారి మళ్లించి కలలను సాకారం చేసుకునే అవకాశాలను దూరం చేస్తుందని ప్రధాని పేర్కొన్నారు.
1: नशा केवल शरीर को नुकसान नहीं पहुंचाता, नशा एक मां की मुस्कान छीन लेता है, नशा एक पिता के सपनों को चूर चूर कर देता है. और जब परिवार में समाज में ऐसा होता है और कहीं न

0: నిన్న రాత్రి గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ ముగియడంతో 2030 అహ్మదాబాద్ కామన్వెల్త్ గేమ్స్ కౌంట్ డౌన్ అధికారికంగా ప్రారంభమైంది. ముగింపు వేడుకల సందర్భంగా జరిగిన బాధ్యతల అప్పగింత ప్రదర్శనలో భారతదేశం తన ప్రాచీన తత్వశాస్త్రం, సమకాలీన కళాత్మకత, సాంస్కృతిక వైభవాన్ని మేళవించి ప్రపంచానికి అహ్మదాబాద్ ఘనంగా ఆహ్వానం పలికింది. కింగ్ చార్లెస్ III తరఫున హాజరైన ఎడెన్బర్గ్ డ్యూక్ ప్రిన్స్ ఎడ్వర్డ్ గ్లాస్గో క్రీడలు ముగిసినట్టు అధికారికంగా ప్రకటించారు. 4 ఏళ్ల తర్వాత జరగబోయే 24వ కామన్వెల్త్ గేమ్స్ సంబరాల కోసం అహ్మదాబాద్ ను సందర్శించాలని అన్ని దేశాల అథ్లెట్లకు పిలుపునిచ్చారు. వేదికపై కామన్వెల్త్ గేమ్స్ జెండా ప్రదర్శనతో అధికారిక హ్యాండ్ ఓవర్ ప్రక్రియ ప్రారంభమైంది. 11 రోజుల పాటు జరిగిన పోటీల తర్వాత 2026 గ్లాస్గో క్రీడల్లో 13 స్వర్ణాలు, 17 రజతాలు, 9 కాంస్యాలతో కలిపి మొత్తం 39 పతకాలు గెలుచుకుని పతకాల పట్టికలో 4వ స్థానంలో నిలిచిన భారత అథ్లెట్లు సంతృప్తితో స్వదేశానికి పయనమయ్యారు. అరుణాచల్ ప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే రేపటి వరకు ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, అండమాన్ నికోబార్ దీవులు, ఒడిశా, ఛత్తీస్గఢ్, జమ్మూ కశ్మీర్, లద్దాఖ్, జార్ఖండ్లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కోస్తాంధ్ర, కేరళ, మాహే, లక్షద్వీప్, ఉత్తర కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, అండమాన్ నికోబార్ దీవుల్లో రేపటి వరకు ఈదురుగాలులు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ తెలిపింది. జమ్మూ కశ్మీర్ కథువా జిల్లాలోని ఉజ్ బహుళార్థ సాధక ప్రాజెక్ట్ ప్రస్తుత స్థితిగతులు, దశలవారీ అమలు ప్రణాళికను కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ సమీక్షించారు. ఈ ప్రాజెక్టు అమలు బాధ్యతలను నిర్వర్తిస్తున్న జలశక్తి మంత్రిత్వ శాఖ పరిధిలోని ప్రభుత్వ రంగ సంస్థ వాప్కోస్ అధికారులతో మంత్రి సమావేశమయ్యారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుండి 3 రోజుల పాటు ఒడిశాలో పర్యటిస్తారు. బ్రిక్స్ కూటమి దేశాల జాతీయ గణాంక సంస్థల అధిపతుల సమావేశం భారత అధ్యక్షతన ఈరోజు నుండి 2 రోజుల పాటు లక్నోలో జరుగుతుంది. చురుకైన ప్రజా భాగస్వామ్యం, యువత నాయకత్వం ద్వారానే డ్రగ్స్ రహిత భారతదేశం అనే కల సాకారమవుతుందని కేంద్ర మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అన్నారు. గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ నిన్న రాత్రి ముగిశాయి. దీంతో 2030 అహ్మదాబాద్ కామన్వెల్త్ గేమ్స్ కౌంట్ డౌన్ అధికారికంగా ప్రారంభమైంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989679076.
1: మరొక నెంబర్ 7989709158.

0: సరికొత్త కార్యక్రమం నాకు నచ్చిన పాట. నాకు నచ్చిన పాట. నా పేరు కలవకొల్లు నాగలక్ష్మి. మంచి మనసులో చిత్రం నుంచి ఇసే జ్ఞాని ఇళయరాజా స్వరపరిచిన జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీరాకకై.
1: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం రెండు మూడు వాక్యాలతో చెప్పి వాట్సప్ వాయిస్ మెసేజ్కి పంపగలరు. వాట్సప్ నెంబర్ 8367576757. వాట్సప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.
2: శ్రోతలు చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు యుద్ధం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పిసిసిలా పడిన పాట వింటారు.

ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట విన్నారు. చిత్రం పేరు బాలగోపాలుడు. ఇప్పుడు వినండి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వింటారు. చిత్రం పేరు అశోక చక్రవర్తి.

0: చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: విజ్ఞాన వీచికలు విజ్ఞాన సంచిక కార్యక్రమం వింటారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సహకారం శ్రీమతి గద్దె చంద్రకాంత, శ్రీ ఎస్ శ్యాంప్రసాద్.

భారతదేశంలోని హిమాలయాల నుంచి తీర ప్రాంతాల వరకు విస్తరించినటువంటి 400కు పైగా నదులు ఉన్నాయి. ఈ నదులు కోట్లాది మంది ప్రజలకు తాగునీరు, సాగునీరు, విద్యుత్ ఉత్పత్తి, చేపల వేట, వ్యవసాయం వంటి అనేక అవసరాలకు జీవనాధారంగా నిలుస్తున్నాయి. అంతేకాదండి, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, పర్యావరణ వ్యవస్థలో కూడా నదులకు ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. అయితే దేశంలోని చాలా నదులు సాధారణంగా స్వచ్ఛమైన నీరు లేదా వర్షాకాలంలో బురద రంగులో కనిపిస్తూ ఉంటే, మేఘాలయలోని ఒక నది మాత్రము తన అసాధారణమైన ముదురు నీలిరంగు నీటితో ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మేఘాలయ రాష్ట్రంలోని తూర్పు జైంతియా హిల్స్ జిల్లాలో ప్రవహించే లూకా నదిని భారతదేశపు బ్లూ రివర్గా, నీలినదిగా పిలుస్తారు. ప్రతి సంవత్సరము ముఖ్యంగా శీతాకాలంలో ఈ నది నీరు ఆకర్షణీయమైన ముదురు నీలిరంగులోకి మారుతుంది. దీంతో ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు పర్యాటకులు, ఫోటోగ్రాఫర్సు, ప్రకృతి ప్రేమికులు పెద్ద సంఖ్యలో వస్తూ ఉంటారు. మొదటిసారి ఈ నదిని చూసేవారు దాని అందాన్ని చూసి ఆశ్చర్యానికి గురి అవుతారు. అయితే ఈ నది నీలిరంగులో కనిపించడం కేవలము ప్రకృతి అద్భుతం మాత్రమే కాకపోవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ అందమైన దృశ్యం వెనక తీవ్రమైన పర్యావరణ సమస్యలు దాగి ఉండే అవకాశముందని పలువురు పరిశోధకులు పేర్కొంటున్నారు. అందుకే లూకా నది శాస్త్రవేత్తలు, పర్యావరణవేత్తల దృష్టిని కూడా ఆకర్షిస్తోంది. సాధారణంగా చాలా నదులు కాలానుగుణంగా స్వచ్ఛంగా లేదా కొద్దిగా మట్టి కలిసిన రంగులో కనిపిస్తాయి. కానీ లూకా నది మాత్రము ఒక్కసారిగా ముదురు నీలి రంగులోకి మారడము అసాధారణంగా భావిస్తున్నారు. స్థానికుల కథనాల ప్రకారము ఈ నది ఎప్పట్నుంచో ఇలా ఉండేది కాదు. దాదాపు 10 సంవత్సరాల క్రితము నుంచి ఈ మార్పు స్పష్టంగా కనిపించటం ప్రారంభమైందని చెబుతున్నారు. దీంతో అసలు ఈ రంగు మార్పుకు కారణము ఏమిటనే దానిపై అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. పర్యావరణ నిపుణుల అభిప్రాయం ప్రకారము ఈ ప్రాంతంలో జరుగుతున్న బొగ్గు గనుల తవ్వకాలు, పారిశ్రామిక వ్యర్థాలు నది రంగు మార్పుకు ఒక కారణంగా ఉండవచ్చని భావిస్తున్నారు. బొగ్గు గనుల నుంచి బయటకు వచ్చే ఆమ్ల స్వభావము కలిగిన మురుగునీరు నది నీటిలో కలవడం వలన నీటి రసాయన లక్షణాలు మారి ఈ ప్రత్యేకమైన నీలిరంగు ఏర్పడే అవకాశం ఉందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఇదే ఒక కారణంగా ఇప్పటివరకు అధికారికంగా నిర్ధారించబడలేదు. దీనిపై మరింత శాస్త్రీయ పరిశోధన అవసరమని నిపుణులు చెబుతున్నారు. లూకా నది మేఘాలయలోని తూర్పు జైంతియా కొండల దక్షిణ ప్రాంతంలో ప్రవహిస్తుంది. సైపుంగ్ రిజర్వు ఫారెస్టు పరిసర ప్రాంతాల నుంచి వచ్చే చిన్న ఉపనదులు ఈ నదికి ప్రధాన జలవనరులు. అదేవిధంగా వాహ్ లూనార్ నది నార్పుహ్ రిజర్వు ఫారెస్టు ప్రాంతంలోని చిన్న చిన్న వాగులు కూడా లూకా నదిలో కలుస్తాయి. ఈ కారణంగా కొండలు, అటవీ ప్రాంతాల గుండా ప్రవహించే ఈ నది ప్రకృతి అందాలతో ఎంతో ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఈ నదికి ప్రధానంగా ఋతుపవన వర్షాలే నీటి వనరు. వర్షాకాలంలో కొండల నుంచి భారీగా నీరు చేరి నదీ ప్రవాహము పెరుగుతుంది. అనంతరం సోనాపూర్ గ్రామం సమీపం నుంచి ఈ నది తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ దక్షిణ అస్సాంలోని బరాక్ లోయలోనికి ప్రవేశిస్తుంది. చివరకు బంగ్లాదేశ్లోని వరద మైదానాల్లో ఇతర నదులతో కలిసిపోతుంది. ఈ విధంగా లూకా నది రెండు దేశాల పర్యావరణ వ్యవస్థలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఈ నదిలో తరచుగా చేపలు పెద్ద సంఖ్యలో చనిపోతుండటం పర్యావరణ

0: పర్యావరణవేత్తల్లో ఆందోళన కలిగిస్తోంది. నీటిలో రసాయన మార్పులు, కాలుష్యము పెరగటం వంటి కారణాల వలన జలచరాల జీవనం దెబ్బతింటోందని భావిస్తున్నారు. నది అందంగా కనిపిస్తున్నప్పటికీ దాని జీవవైవిధ్యం క్రమంగా దెబ్బతింటుందనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. పర్యావరణ నిపుణుల అభిప్రాయం ప్రకారము లూకా నది కేవలము ఒక పర్యాటక ఆకర్షణ మాత్రమే కాదు, ఇది ప్రకృతి వ్యవస్థపై మానవ కార్యకలాపాల ప్రభావాన్ని గుర్తుచేసే ఒక హెచ్చరిక కూడా. బొగ్గు గనుల తవ్వకాలు, పారిశ్రామిక కాలుష్యాన్ని నియంత్రించడము, నదుల పరిరక్షణకు కఠిన చర్యలు తీసుకోవడం అవసరమని పరిశోధకులు సూచిస్తున్నారు. విన్నారు కదా, లూకా నది నీలినీటి వెనుక దాగి ఉన్న రసాయనాలు, కాలుష్యము, ఆమ్లత్వం పెరగటము, జలచరాల జీవనం దెబ్బతినటం గురించి ప్రకృతి మనకు ఉచితంగా ప్రసాదించిన దాన్ని ఏ రీతిగా మనము పాడు చేస్తున్నామో, అంతేకాదండి మన అనారోగ్యాలకు కూడా కొంతవరకు మనమే కారణం. అందుకే ప్రకృతిని పరిరక్షించుకోవడం మన బాధ్యతన్న సంగతిని మర్చిపోకండి.
1: దేశంలో ప్రతిరోజు లక్షలాది మంది రైళ్లలో ప్రయాణిస్తూ ఉంటారు. అయితే రైల్వేకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు చాలా మందికి తెలియవు. అలాంటి వాటిలో రైలు పట్టాలు ఒకటి. రైలు పట్టాలు ఎందుకు తుప్పు పట్టవో ఎప్పుడైనా ఆలోచించారా? రైలు పట్టాలు సాధారణ ఇనుముతో తయారు చేయరు. అధిక బలం, ఎక్కువ మన్నిక కలిగిన ప్రత్యేక రకం ఉక్కును ఉపయోగిస్తారు. ఈ ఉక్కులో కార్బన్, మాంగనీస్ వంటి మూలకాలు నిర్దిష్ట మోతాదులో కలిపి తయారు చేయడం వల్ల పట్టాలు అధిక బరువును భరించడమే కాకుండా తుప్పు పట్టే వేగాన్ని కూడా గణనీయంగా తగ్గిస్తాయి. రైల్వే ట్రాక్ల తయారీలో ఉపయోగించే ఈ ప్రత్యేక స్టీల్ను పరిశ్రమలో అత్యంత నాణ్యమైన లోహాల్లో ఒకటిగా పరిగణిస్తారు. అందుకే అవి దశాబ్దాల పాటు చెక్కు చెదరకుండా ఉంటాయి. రైలు చక్రాలు ప్రతిరోజు పట్టాలపై వేల కిలోమీటర్లు ప్రయాణిస్తుంటాయి. ఈ సమయంలో చక్రాలు, పట్టాల మధ్య నిరంతర రాపిడి జరుగుతుంది. ఈ రాపిడి వల్ల పట్టాల పైభాగం ఎప్పటికప్పుడు మెరుస్తూ ఉంటుంది. సాధారణంగా తుప్పు ఏర్పడాలంటే లోహంపై తేమ, ఎక్కువ నీరు ఉండాల్సి ఉంటుంది. కానీ రైలు చక్రాల ఒత్తిడి, రాపిడి కారణంగా పట్టాల ఉపరితలం నిరంతరం శుభ్రంగా ఉండడం వల్ల తుప్పు పేరుకుపోయే అవకాశం తగ్గిపోతుంది. రైలు పట్టాలకు అసలు తుప్పు పట్టదని అనుకోవడం పొరపాటే. వాస్తవానికి చాలా స్వల్ప స్థాయిలో తుప్పు ఏర్పడుతుంది. అయితే అది చాలా నెమ్మదిగా జరుగుతుంది. రైల్వేలో ఉపయోగించే ప్రత్యేక ఉక్కు కారణంగా తుప్పు వేగం చాలా తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా పట్టాల పక్క భాగాల్లో కొద్దిపాటి తుప్పు కనిపించినా అది భద్రతపై ప్రభావం చూపే స్థాయికి చేరుకోవడానికి చాలా సంవత్సరాలే పడుతుంది. అందువల్ల సాధారణంగా ప్రయాణికులకు అది కనిపించదు. రైల్వే అధికారులు ట్రాక్లను నిరంతరం పరిశీలిస్తూ ఉంటారు కాబట్టి ఎక్కడైనా పగుళ్ళు, దెబ్బతిన్న భాగాలు లేదా అధిక తుప్పు కనిపిస్తే వెంటనే మరమ్మతులు చేపడతారు. కొన్ని ప్రాంతాల్లో అవసరమైతే ఆ పట్టాలను పూర్తిగా మార్చేస్తారు కూడా. కొన్ని ప్రాంతాల్లో తేమ ఎక్కువగా ఉండే పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రక్షణాత్మక పూతలు కూడా ఉపయోగిస్తారు. ఈ చర్యల వల్ల ట్రాక్ల జీవితకాలం మెరుగవుతుంది. భద్రతాపరంగా కూడా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉంటుంది. ఇనుము గాలి, నీటితో ఎక్కువసేపు సంబంధంలో ఉన్నప్పుడు రసాయనిక చర్య జరుగుతుంది. ఈ ప్రక్రియలో ఇనుము ఆక్సిజన్తో కలిసి ఐరన్ ఆక్సైడ్గా మారుతుంది. మనం దీనినే తుప్పు అని పిలుస్తాం. తేమ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ ప్రక్రియ వేగంగా జరుగుతుంది. అందువల్లే ఇళ్లల్లో ఉపయోగించే ఇనుప గేట్లు, కంచెలు, పరికరాలు కొంతకాలానికి గోధుమ రంగు తుప్పుతో కనపడతాయి. కానీ రైలు పట్టాల్లో ఉపయోగించే ప్రత్యేకమైన ఉక్కు, నిరంతర రాపిడి, క్రమమైన నిర్వహణ కారణంగా తుప్పు ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. రైలు పట్టాలు తుప్పు పట్టకుండా ఉండడానికి ఒకే ఒక్క కారణం కాదు. ప్రత్యేక నాణ్యత గల ఉక్కు, రైళ్ల నిరంతర రాకపోకలు, రక్షణ పూతలు, రెగ్యులర్ చెక్కింగ్స్, సమయానికే మరమ్మతులు వంటి అనేక అంశాలు కలిసి పనిచేస్తాయి. అందుకే ఎండలోనూ వర్షంలోనూ సంవత్సరాల తరబడి సేవలందిస్తున్న రైలు పట్టాలు సురక్షితంగా బలంగా ఉంటాయి.

0: విజ్ఞాన వీచికలు విజ్ఞాన సంచిక కార్యక్రమం విన్నారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సహకారం శ్రీమతి గద్దె చంద్రకాంత, శ్రీ ఎస్ శ్యాంప్రసాద్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు. ఆనందం చిత్రం నుండి ప్రతాప్ పాడిన పాట వింటారు.

ఈనాటి ఉద్యోగవాణి కార్యక్రమానికి స్వాగతం. ప్రభుత్వ రంగానికి చెందిన భీమా సంస్థ నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ సంస్థ కార్యాలయాల్లో 500 అసిస్టెంట్ క్లాస్ 3 కేడర్ ఉద్యోగుల భర్తీ కోసం దరఖాస్తులు కోరుతూ ఉంది. అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీలో పాస్ అయి ఉండాలి. అభ్యర్థి దరఖాస్తు చేయదలుచుకున్న రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించిన స్థానిక భాష రాయడం, చదవడం, మాట్లాడడం తప్పనిసరిగా వచ్చి ఉండాలి. అభ్యర్థి యొక్క వయస్సు 1 జూలై 2026 నాటికి 21 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. గరిష్ట వయోపరిమితిలో ఎస్సీలకు 5 సంవత్సరాలు, ఎస్టీలకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు సడలింపు ఇస్తున్నారు. ఎంపిక అనేది ఫేజ్ 1లో ప్రిలిమినరీ రాత పరీక్ష ఉంటుంది 100 మార్కులకు. ఫేజ్ 2లో మెయిన్ రాత పరీక్ష 200 మార్కులకు ఉంటుంది. పరీక్షలు ఆబ్జెక్టివ్ విధానంలో సిబిటీ పద్ధతిలో నిర్వహిస్తారు. అనంతరం లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది ఉంటుంది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ తర్వాత అభ్యర్థులను పోస్టింగ్ కి ఖరారు చేస్తారు. మొత్తం 100 మార్కులకు ప్రిలిమినరీ పరీక్ష ఉంటుంది. దీనికి 60 నిమిషాల వ్యవధి ఇస్తారు. హిందీ, ఇంగ్లీష్ మాధ్యమాల్లో పరీక్షలు రాసుకోవచ్చు. ఇందులో ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30 ప్రశ్నలు, రీజనింగ్ ఎబిలిటీ 35 ప్రశ్నలు, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 35 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 1 మార్కు ఉంటుంది. ప్రతి సెక్షన్లో నిర్ణీత మార్కులు సాధించిన వారిని మెయిన్ ఎగ్జామినేషన్కు ఎంపిక చేస్తారు. ఇది కేవలం అర్హత పరీక్ష మాత్రమే. ఇందులో సాధించిన మార్కులు తుది ఎంపికలో పరిగణలోకి తీసుకోబడవు. ఇక మెయిన్ ఎగ్జామినేషన్ విషయానికి వస్తే మొత్తం 200 మార్కులకు మెయిన్ పరీక్షను 120 నిమిషాల్లో రాయాల్సి ఉంటుంది. ఇందులో రీజనింగ్ నుంచి 40 ప్రశ్నలు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 40 ప్రశ్నలు, న్యూమరికల్ ఎబిలిటీ నుంచి

0: నుంచి 40 ప్రశ్నలు, జనరల్ అవేర్నెస్ నుంచి 40, కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి 40 ప్రశ్నలు ఉంటాయి. ఇలా 5 విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు అనేది ఉంటుంది. 2 పరీక్షల్లోనూ ప్రతి తప్పు సమాధానానికి 1/4 వంతు అంటే 0.25 మార్కులను కోత విధిస్తారు. మెయిన్ ఎగ్జామినేషన్లో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను స్థానిక భాషా పరీక్షకు ఆహ్వానిస్తారు. దరఖాస్తు చేసుకున్న రాష్ట్రానికి సంబంధించిన భాషపై అభ్యర్థికి ఉన్నటువంటి అవగాహనను ఈ పరీక్ష ద్వారా పరీక్షిస్తారు. ఇది కేవలం అర్హత పరీక్ష మాత్రమే. అయితే ఈ పరీక్షలో అభ్యర్థి తప్పనిసరిగా కనీస అర్హత మార్కులు సాధించాల్సి ఉంటుంది. చివరిగా మెడికల్ టెస్ట్ అనంతరం అభ్యర్థిని ఉద్యోగంలోకి తీసుకోబడుతుంది. ఉద్యోగంలో చేరిన వారికి నెలకు 36,290 రూపాయల బేసిక్ వేతనంతో పాటు కెరీర్ ప్రారంభం అవుతుంది. అన్ని రకాల అలవెన్స్లతో కలిపి నెలకు 53,000 అందుతుంది. మెట్రోపాలిటన్ నగరాల్లో ఉన్న వారికి 63,000 వరకు జీతం వచ్చే అవకాశం ఉంది. దరఖాస్తులు ఆన్లైన్లో చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లో దరఖాస్తులు పంపించడానికి చిరునామా https://nationalinsurance.nic.co.in. చిరునామా మరొకసారి https://nationalinsurance.nic.co.in. ఈ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో మీ దరఖాస్తులు పంపడానికి ఆఖరు తేదీ 7/7/2026. ప్రిలిమినరీ పరీక్షను 27/7, మెయిన్ పరీక్షను 30/30 నిర్వహిస్తారు. ఆన్లైన్లో మీ దరఖాస్తులు చేరడానికి ఆఖరు తేదీ 7/7/2026.
1: మీరింతవరకు విద్యా ఉద్యోగ సమాచారం ఉద్యోగ వాణి విన్నారు.

కార్యక్రమంలో ముందుగా మూగ మనసులు చిత్రం నుండి జమునారాణి పాడిన పాట వింటారు. గేయరచన ఆత్రేయ, సంగీతం సమకూర్చినవారు కేవీ మహాదేవన్. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు రామవరం పంజాబ్ గడ్డ ఏరియా 18వ వార్డ్ సుద్దాల బస్తీ నుండి నాతరి మల్లేష్ కుమారి, రాజ్ కుమార్, సాగర్, రమేష్ బాబు, వెంకటేశ్వర్లు, గంగారపు శంకర్, చంద్రకళ, దుర్గాప్రసాద్, పుష్పలత, అమ్ములు, నందు, రమేష్ బాబు, రజని, స్వామి. ఇంకా ఇదే పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు టూయింక్లెన్ ఏరియా నుంచి మహేశ్వరి, దేవరశెట్టి, పద్మ, ఆడప పద్మ, వీరి కుటుంబ సభ్యులు, బంధువులంతా కోరుతున్నారు. వీరి కోసం మూగ మనసులు చిత్రం నుండి పాటను వినండి.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989679076.
1: మరొక నెంబర్ 7989701585.

0: గజ్జా బొబ్బలా
1: సై బాల్,
0: నడుగుల తామరా
1: సై బాల్,
0: బురద పుల్లా
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
3: కార్యక్రమంలో ఇప్పుడు తోటరాముడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పీసెస్సిల పడిన పాట, గేయరచన దాశరథి. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, లక్ష్మీదేవిపల్లి మండలం ప్రశాంతి నగర్ నుంచి మారబోయిన శ్రీనివాసరావు, పద్మ, కాగితపు వెంకటేశ్వర్లు, రమాదేవి, వంశీ, ఇందు, స్వప్న, కౌశిక్, పెదబోయిన సుధాకర్, లలిత, సిరి, జక్కల, హర్షిత, నరేష్, జ్యోష్ణిక, అర్జున్, బాధవత్, లింగయ్య, సావిత్రి, వీరి కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులంతా కోరుతున్నారు. వీరి కోసం ఈ పాటను వినండి.

0: సరికొత్త కార్యక్రమం నాకు నచ్చిన పాట. నాకు నచ్చిన పాట. నా పేరు కలవకుల్లు నాగలక్ష్మి. మంచి మనసులు చిత్రం నుంచి ఇసే జ్ఞాని ఇళయరాజా స్వరపరిచిన జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీరాకకై.
1: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం రెండు మూడు వాక్యాలతో చెప్పి వాట్సప్ వాయిస్ మెసేజ్కి పంపగలరు. వాట్సప్ నెంబర్ 8367576757. వాట్సప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

శ్రోతలు కిన్నెలహరి కార్యక్రమాన్ని వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు బంగారు గాజులు చిత్రం నుండి పీసెస్సీలా పడిన పాట, గేయరచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం సమకూర్చిన వారు టి చలపతిరావు. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు ఇల్లందు బాటం ఫిట్ బస్తీ నుండి చిన్నపాసి, కన్నాపాసి, బాలాపాసి, అరుణాదేవి, అరుణ్ కుమార్, అమృత, అనిత, బబిత, చాపెల్, భానురాజ్, రాస్ విక్క, అమిత్ ఖన్నా, రాహుల్ ఖన్నా, రాధాపాసి, భవాపాసి, రోహిత్, రోష్ని, ఉమా, మీనా కుమారి, పార్వతీబాయి, చోటాపురం పాసి, ఎండి షాకిర్, షహజాదీన్, సుందర్రాజ్, ప్రవీణ్, రామ్మోహన్ రావు, ఇంద్రాపాసి, రాంపాల్ పాసి, వీరి కుటుంబ సభ్యులు, స్నేహితులంతా కోరుతున్నారు. వీరి కోసం ఈ పాటను వినండి.

0: తప్పు కాలంలో ఎక్కువ లాభాలు. జస్ట్ పక్క క్లిక్ లోనైనా వా
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది.
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

కార్యక్రమంలో ఇప్పుడు అందాల రాశి చిత్రం నుండి పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, ఇల్లందు కరెంట్ ఆఫీస్ బాలాజీ నగర్ నుండి మోకాల సర్వయ్య, లక్ష్మీనాసమ్మ, శ్రీనివాసరావు, ప్రసాద్, అనిత, సుమతి, చంద్రశేఖర్, పప్పి, కావేరి, అక్రు వీరి కుటుంబ సభ్యులంతా కోరుతున్నారు. వీరి కోసం ఈ పాటను వినండి.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
4: BIS నమ్మకానికి, నాణ్యతకు హామీ.
5: కార్యక్రమంలో ఇప్పుడు నాలుగు స్తంభాలాట చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పీసీసీలో పడిన పాట, గేయ రచన వెయిటర్ సుందరరామూర్తి,

సంగీతం సమకూర్చిన వారు రాజన్ నాగేంద్ర. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత నగరం మండలం గరీబ్పేట నుంచి నర్సింగ్ వెంకన్న, పద్మ, రమేష్, ఆకాంక్ష, జశ్వంత్, సాయి, భవిత, శ్రీకాంత్, వీరస్వామి, సుశీల, శేషాద్రి, హనుమంతరావు వీరి కుటుంబ సభ్యులంతా కోరుతున్నారు. వీరి కోసం ఈ పాటను వినండి.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు.

0: ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, ఎస్ఎస్జీస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ, బ్యాంకులు మరియు సంబంధిత శాఖలకు సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
2: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
1: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
3: శ్రోతలు కిన్నెలహరి కార్యక్రమాన్ని వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఖైదీ చిత్రం నుండి పిసిసిల ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు. గేయరచన వేటూరు సుందరరామూర్తి, సంగీతం సమకూర్చిన వారు చక్రవర్తి. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం తొట్టిపంపు గ్రామం నుంచి ఓకే వెంకటేశ్వర్లు, సీతమ్మ, శ్రీదేవి, కొస్సారేక, దేవరాజ్, ఓకే నాగస్వప్న, నాగచైతన్య, ధరణి, రామకృష్ణ, వాణి వీరి కుటుంబ సభ్యులు, స్నేహితులంతా కోరుతున్నారు. వీరి కోసం ఖైదీ చిత్రం నుండి పాటను వినండి.

0: అంజనా బీడిపిఎస్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ నందిగామ.
1: గత 20 సంవత్సరాల నుండి ఎంతో మంది విద్యార్థులకు కంప్యూటర్ కోర్సులో శిక్షణ ఇస్తూ ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాలలో మంచి అవకాశాలు కల్పిస్తూ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్కి బాటలు వేస్తున్న సంస్థ అంజనా బీడిపిఎస్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ నందిగామ.
0: వివరాలకు సంప్రదించండి
1: పెండ్లి వెంకట్రావు, సెల్ నంబర్ 8096113171.
2: కార్యక్రమంలో ఇప్పుడు మాయలోడు చిత్రం నుండి పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, రాజేశం, సరోజిని, మాయ వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరికోసం మాయలోడు చిత్రం నుండి పాటను వినండి.

సరసానికి దొరసానికి ముడి పెడుతుంటే చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో నీలి మబ్బు.

రసానికి దొరసానికి ముడి పెడుతుంటే చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో నీలిమ

0: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: కార్యక్రమంలో ఇప్పుడు సీతారామయ్య గారి మనవరాలు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగరం మండలం రాఘవపురం నుండి గుండేటి వెంకట్రాములు, అదృష్టమ్మచారి బాబు, ప్రభుదేవ, భద్రమ్మదేవి, మావిడల కళ్యాణిదేవి, చక్రవర్తి, శ్రీవల్లి, యోగేంద్ర, లక్ష్మీ ప్రసన్న, మంగమ్మ, స్వరూప, నాగయ్య, వీరి కుటుంబ సభ్యులంతా కోరుతున్నారు. వీరి కోసం ఈ పాటను వినండి.

కార్యక్రమంలో ఇప్పుడు శత్రు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు కాకర్ల నుండి మురళి, పావని, శ్రీను, సరిత, శాలిని, వీరభద్రరావు, కరణ్ సాయి, హర్ష వీరి కుటుంబ సభ్యులంతా కోరుతున్నారు. వీరి కోసం ఈ పాటను వినండి.

కార్యక్రమంలో ఇప్పుడు పరువు ప్రతిష్ట చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. సంగీతం అందించిన వారు రాజ్ కోటి, గేయరచన సిరివెన్నెల సీతారామశాస్త్రి. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, అశ్వాపురం మండలం గోపాలంపురం గ్రామం నుంచి నెమలికొండ నాగాచారి, శేషరత్నం, భవానీ, వెంకటలక్ష్మి, త్రివేణి, ప్రవీణ్చారి, మహేశ్వరి, భార్గవచారి, నరసింహచారి, అనసూర్యమ్మ, జ్యోతి, నందు వీరి కుటుంబ సభ్యులంతా కోరుతున్నారు. వీరి కోసం ఈ పాటను వినండి.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఈనాటి ఏకచిత్ర గానం శీర్షికన పూర్ణ ఆర్ట్ పిక్చర్స్ వారి మాతృదేవత చిత్రంలోని పాటలే వింటారు. ఈ చిత్రానికి సంగీతం సమకూర్చిన వారు కెవి మహాదేవన్, గేయరచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, దాశరథి కొసరాజు, గాయని గాయకులు ఘంటసాల, పిఠాపురం, పి సుశీల, బి వసంత, ఎల్లారేశ్వరి, స్వర్ణలత.

మీరింతవరకు ఏక చిత్రగానం శీర్షికన పూర్ణ ఆర్ట్ పిక్చర్స్ వారి మాతృదేవత చిత్రంలోని పాటలు విన్నారు. ఈ చిత్రానికి సంగీతం సమకూర్చిన వారు కేవీ మహాదేవన్, గేయరచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, దాశరథి కొసరాజు, గాయని గాయకులు ఘంటసాల, పిసశీల, బి వసంత, ఎల్లారేశ్వరి, స్వర్ణలత, పిఠాపురం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

శ్రోతలు చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వేణు కౌశల్య పాడిన పాట వింటారు. చిత్రం పేరు హలో ప్రేమిస్తారా.

శ్రోతలు చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వేణు కౌశల్య పాడిన పాట వింటారు. చిత్రం పేరు హలో ప్రేమిస్తారా.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శ్రోతలు చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు అశోక్ చిత్రం నుండి పాటను వినండి.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 మెగాహెడ్స్ పై చిత్రగీతాలు వింటున్నారు. ఇప్పుడు వినండి సుభాష్ చంద్రబోస్ చిత్రం నుండి ఈ పాట.

మీరు విన్న పాట స్టాలిన్ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సునీత ఆలపించిన గీతం. ఇప్పుడు వినండి స్టూడెంట్ నెంబర్ 1 చిత్రం నుండి టిప్పు బృందం పాడిన పాట.

మీరు విన్న ఆ పాట జయ జానకీ నాయక చిత్రం నుండి. ఇప్పుడు వినండి చిరుజల్లు చిత్రం నుండి ఉదిత్ నారాయణ్ విశాల పాడిన పాట.

శ్రోతలు 100.1 మెగాహెడ్స్ పై చిత్రగీతాలు వింటున్నారు. ఇప్పుడు వినండి ఖుషి చిత్రం నుండి దేవన్ సమంత పాడిన పాట.

మీరు విన్న పాట సూత్రధారులు చిత్రం నుండి ఎస్పి శైలజ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన గీతం. బంగారు బుల్లోడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట.

0: Jinder has won 39 medals, including 13 gold medals. He congratulated all the medal winners on their remarkable achievements. The Prime Minister said throughout the Games, India's talented athletes displayed exceptional skill, determination and dedication. Benchmark domestic equity indices were trading around 0.8 higher in the forenoon session today. The Sensex jumped 654 points to 78,748, while Nifty gained 211 points to 24,595 when reports last came in. And with that, we end this news bulletin.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శాస్త్రీయ సంగీతం. ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఉస్తాద్ విలయత్ ఖాన్ గారి సితార్ వాదనం వింటారు. ముందుగా వినండి కొన్ని వాణిజ్య ప్రకటనలు.
2: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
3: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాథ్.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
5: PM జై, అబ్ గరీబో కి జై బన్ గయి హై.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆಕ್ಕಿಂತ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೆ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕ್ಕೂ ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಂಚಡಂ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನಿ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 కాల్ చేయండి.
1: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జిస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు. పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE. మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
2: గుడ్ మార్నింగ్ పిల్లలు.
3: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
4: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
5: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ఐఎస్ఐ మార్క్ తప్పనిసరి చేసింది. ఐఎస్ఐ మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
6: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు హామీ.
7: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి

0: త్రీకి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: వినండి ఉస్తాద్ విలయత్ ఖాన్ గారి సితార్ వాదనం.

మీరింతవరకు ఉస్తాద్ విలాయత్ ఖాన్ గారి సితార్ వాదనం విన్నారు. ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. నీట్ అంశంపై విద్యార్థుల నిరసనల సందర్భంగా జరిగినట్టు చెబుతున్న పోలీసు చర్యతో సహా పలు అంశాలపై ప్రతిపక్ష సభ్యుల గందరగోళం మధ్య రాజ్యసభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 3 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు ఒడిశా చేరుకుంటారు. కటక్లో జగద్గురు కృపాలు విశ్వవిద్యాలయాన్ని రాష్ట్రపతి ప్రారంభిస్తారు. గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్లో భారత క్రీడాకారుల బృందం అత్యుత్తమ ప్రదర్శన కనబరచడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. బీహార్, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని 3 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. నీట్ అంశంపై విద్యార్థుల నిరసనల సందర్భంగా జరిగినట్టు చెబుతున్న పోలీసు చర్యతో సహా పలు అంశాలపై ప్రతిపక్ష సభ్యుల గందరగోళం మధ్య రాజ్యసభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. ఉదయం 11 గంటలకు ఎగువ సభ సమావేశం కాగానే గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో అద్భుత ప్రదర్శన కనబరిచిన క్రీడాకారులను చైర్మన్ సిపి రాధాకృష్ణన్ అభినందించారు. ఈ కామన్వెల్త్ గేమ్స్లో భారత్ 39 పతకాలు సాధించి 4వ స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. ఈ అద్భుతమైన విజయం దేశానికి ఎంతో గౌరవాన్ని తెచ్చిపెట్టిందని, ఇది భారతీయ క్రీడాకారుల ప్రతిభకు నిదర్శనమని కొనియాడారు.
1: India secured an impressive 4th position in the Commonwealth Games medal tally, winning 39 medals overall. Scripted history by registering their best ever performance at the Commonwealth Para Games. The remarkable achievement has brought immense pride and honor to the nation and bear testimony to the growing excellence of Indian sports persons.
0: ఆ తర్వాత రాధాకృష్ణన్ సభలో 0 ఓవర్ను ప్రారంభించారు. ఆ సమయంలో ప్రతిపక్ష సభ్యులు తమ డిమాండ్లపై నినాదాలు చేయడం ప్రారంభించారు. గందరగోళం మధ్యనే పలువురు సభ్యులు అత్యవసర ప్రాధాన్యత కలిగిన అంశాలను లేవనెత్తారు. గందరగోళం కొనసాగడంతో చైర్మన్ సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. మరోవైపు నీట్ నిరసనల వేళ విద్యార్థులపై జరిగినట్టు చెబుతున్న పోలీసు చర్యపై ప్రతిపక్షాల నిరసనల నేపథ్యంలో లోక్సభ సైతం మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. ఉదయం 11 గంటలకు లోక్సభ కార్యకలాపాలు ప్రారంభం కాగానే గ్లాస్గోలో జరిగిన 23వ కామన్వెల్త్ గేమ్స్లో అద్భుతమైన ప్రదర్శన చేసిన క్రీడాకారులను స్పీకర్ ఓం బిర్లా అభినందించారు. ఈ అద్భుతమైన ప్రదర్శన దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది యువతకు, క్రీడాకారులకు స్ఫూర్తినిస్తుందని చెప్పారు.
2: कल संपन्न हुए समापन समारोह के उपरांत राष्ट्रमंडल खेलों का बैटन भारत को सौंप दिया गया है. 23वें राष्ट्रमंडल खेलों में उत्कृष्ट प्रदर्शन से देश के करोड़ों युवाओं और खिलाड़ियों को प्रेरणा मिलेगी. मैं सदन की ओर से देश का मान बढ़ाने वाले खिलाड़ियों, उनके कोच और टीम इंडिया को हार्दिक बधाई और शुभकामनाएं देता हूं.
0: ఆ తర్వాత బిర్లా ప్రశ్నోత్తరాల సమయాన్ని ప్రారంభించేందుకు ప్రయత్నించినప్పటికీ విద్యార్థుల నిరసనలపై పోలీసు చర్యల అంశాన్ని ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తారు. కొందరు ప్రతిపక్ష సభ్యులు సభా కార్యకలాపాలకు ఉద్దేశపూర్వకంగా ఆటంకం కలిగించడంపై ఓం బిర్లా ఆందోళన వ్యక్తం చేశారు. సభ్యులందరూ తమ స్థానాల్లోకి వెళ్లి సభ సజావుగా సాగేందుకు సహకరించాలని కోరారు. అయినప్పటికీ గందరగోళం కొనసాగడంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య సవరణ బిల్లు 2026ను లోక్సభ ఈరోజు పరిశీలనకు చేపడుతుంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యా చట్టం 1956ను మరింత సవరించి దేశ సర్వోన్నత న్యాయస్థానంలోని న్యాయమూర్తుల సంఖ్యను ప్రధాన న్యాయమూర్తిని మినహాయించి ప్రస్తుతం ఉన్న 33 నుండి 37కు పెంచేందుకు సంబంధించిన బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మరోవైపు ఎంఎస్ఎంఈ సవరణ బిల్లు 2026ను రాజ్యసభ ఈరోజు పరిశీలించనుంది.

ఎంఎస్ఎంఈ 2006 చట్టాన్ని మరింత సవరించే లక్ష్యంతో ఈ బిల్లును పరిశీలనలోకి తీసుకుని ఆమోదించాలని ఆ శాఖ మంత్రి జితన్ రామ్ మాంఝీ సభను కోరే అవకాశం ఉంది. రాష్టపతి ద్రౌపది ముర్ము 3 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు ఒడిశా చేరుకుంటారు. ఈ పర్యటనలో భాగంగా ఆమె కటక్లో జగద్గురు కృపాలు విశ్వవిద్యాలయాన్ని ప్రారంభిస్తారు. అలాగే భువనేశ్వర్, కటక్, గంజాం జిల్లాల్లో జరిగే పలు అధికారిక, విద్యా, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. రేపు రాష్టపతి గంజాం జిల్లాలోని తప్తపానీకి చేరుకుని అక్కడున్న మా కంథునీ దేవి ఆలయం శివాలయంలో పూజలు నిర్వహిస్తారు. అనంతరం గోలాబందలోని ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ కాలేజీలో రాష్టపతి రాత్రి బస చేస్తారు. ఉజ్బెకిస్తాన్ రిపబ్లిక్ విదేశాంగ మంత్రి సైదోవ్ బక్తియార్ ఒదిలోవిచ్ రాష్టపతి భవన్లో రాష్టపతి ద్రౌపది ముర్ముతో సమావేశమయ్యారు. ప్రాచీన వర్తక మార్గాల కాలం నుంచి భారత్ ఉజ్బెకిస్తాన్ దేశాల మధ్య చారిత్రక, సాంస్కృతిక, నాగరికత సంబంధాలున్నాయని సామాజిక మాధ్యమ వేదికగా రాష్టపతి ముర్ము పేర్కొన్నారు. ఈ పర్యటన 2 దేశాల మధ్య దౌత్య సహకారానికి సంబంధించిన కొత్త రంగాలను గుర్తించడానికి, వివిధ రంగాల్లో పరస్పర ప్రయోజనకరమైన భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి ఒక మంచి అవకాశం కల్పిస్తుందని ఇరుపక్షాలు అంగీకరించినట్టు తెలిపారు. భారతదేశ అధ్యక్షతన బ్రిక్స్ కూటమి దేశాల జాతీయ గణాంక సంస్థల అధిపతుల సమావేశం ఈరోజు రేపు లక్నోలో జరుగుతుంది. ఈ ఏడాది భారతదేశ బ్రిక్స్ అధ్యక్షతన స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే సమగ్ర ఇతివృత్తం ఆధారంగా ఈ సమావేశం జరుగుతోంది. ప్రధాన బ్రిక్స్ గణాంక ఉత్పత్తులను బలోపేతం చేయడం, జాతీయ గణాంక వ్యవస్థల్లో ఆవిష్కరణలు, సంస్కరణలు తీసుకురావడం, అలాగే డేటా వ్యాప్తి, అందుబాటును పెంచడం వంటి అంశాలపై ఈ సమావేశం ప్రధానంగా దృష్టి సారించనుంది. గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్లో భారత క్రీడాకారుల బృందం అత్యుత్తమ ప్రదర్శన కనబరచడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన ప్రధాని భారత క్రీడాకారుల ప్రతిభ పట్ల గర్వంగా ఉందన్నారు. ఈ క్రీడల్లో భారతదేశం 13 స్వర్ణాలతో సహా మొత్తం 39 పతకాలు సాధించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. అద్భుతమైన విజయాలు సాధించిన పతక విజేతలందరికీ ప్రత్యేక అభినందనలు తెలిపారు. గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్లో భారత క్రీడాకారుల బృందం 4వ స్థానంలో నిలవడంపై యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రశంసించారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆయన 2030లో జరగబోయే శతాబ్ది కామన్వెల్త్ గేమ్స్ కు ఆతిథ్యం ఇవ్వడానికి భారతదేశం సిద్దమవుతున్న తరుణంలో కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలోనే అత్యంత అద్భుతమైన క్రీడలు నిర్వహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మాండవీయ స్పష్టం చేశారు. అరుణాచల్ ప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే రేపటి వరకు ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, అండమాన్ నికోబార్ దీవులు, ఒడిశా, ఛత్తీస్గఢ్, జమ్మూ కశ్మీర్, లద్దాఖ్, జార్ఖండ్లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కోస్తా ఆంధ్ర, కేరళ, మాహే, లక్షద్వీప్, ఉత్తర కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, అండమాన్ నికోబార్ దీవుల్లో రేపటి వరకు ఈదురుగాలులు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. బీహార్, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని 3 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. బీహార్లోని బాంకీపూర్, గుజరాత్లోని మంజల్పూర్, మధ్యప్రదేశ్లోని దతియా నియోజకవర్గాలకు గత నెల 30వ తేదీన పోలింగ్ జరిగింది. బాంకీపూర్ స్థానానికి సంబంధించి జరిగిన మొదటి రౌండ్ ఓట్ల లెక్కింపులో జన్ సూరజ్ పార్టీ అభ్యర్థి ప్రశాంత్ కిషోర్ 800కు పైగా ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. నీట్ అంశంపై విద్యార్థుల నిరసనల సందర్భంగా జరిగినట్టు చెబుతున్న పోలీసు చర్యతో సహా పలు అంశాలపై ప్రతిపక్ష సభ్యుల గందరగోళం మధ్య రాజ్యసభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. రాష్టపతి ద్రౌపది ముర్ము 3 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు ఒడిశా చేరుకుంటారు. కటక్లో జగద్గురు కృపాలు విశ్వవిద్యాలయాన్ని రాష్టపతి ప్రారంభిస్తారు. గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్లో భారత క్రీడాకారుల బృందం అత్యుత్తమ

0: ప్రదర్శన కనబరచడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమం.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు జస్ట్ ఒక క్లిక్ లోనైనా. వా,
4: చిక్కుకున్నాడు.
5: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటుంది.
6: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
1: ఈనాటి ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమంలో పోషకాహారం శాస్త్రీయ విశ్లేషణ ప్రసంగం వింటారు. ఇంకా తల్లిపాల ప్రాముఖ్యత గురించి ప్రసంగం వింటారు. ముందుగా వినండి పోషకాహారం శాస్త్రీయ విశ్లేషణ ప్రసంగం.
7: పోషకాహారం వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. పోషకాహారం అనేది జీవరసాయన మరియు శారీరక ప్రక్రియ. దీని ద్వారా ఒక జీవి తన జీవితాన్ని కొనసాగించడానికి ఆహారం మరియు నీటిని ఉపయోగిస్తుంది. ఈ పదార్థాలను తీసుకోవడం వల్ల జీవులకు పోషకాలు లభిస్తాయి. ఇవి శక్తి మరియు రసాయన నిర్మాణాలను సృష్టించడానికి జీవక్రియ చేయబడతాయి. ముఖ్యమైన పోషకం చాలా ఎక్కువ లేదా చాలా తక్కువగా పోషకాహార లోపానికి కారణమవుతుంది. పోషకాహార శాస్త్రం పోషకాహారాన్ని కఠినమైన శాస్త్రంగా అధ్యయనం చేయడం సాధారణంగా మానవ పోషణను నొక్కి చెబుతుంది. గ్వానో నుండి పోషకాలను సేకరిస్తున్న ఊద ఆకు నీలం సీతాకోక చిలక దానికి ఏ పోషకాలు అవసరమో మరియు వాటిని ఎలా పొందుతుందో నిర్ణయిస్తుంది. జీవులు సేంద్రియ పదార్థాన్ని తీసుకోవడం, అకర్బన పదార్థాన్ని తీసుకోవడం, కాంతిని గ్రహించడం లేదా వీటిలో కొన్నిటిని కలపడం ద్వారా పోషకాలను పొందుతాయి. కొన్ని ప్రాథమిక మూలకాలను తీసుకోవడం ద్వారా అంతర్గతంగా పోషకాలను ఉత్పత్తి చేయగలవు. మరికొన్ని ముందుగా ఉన్న పోషకాలను పొందటానికి ఇతర జీవులను తినాలి. అన్ని రకాల జీవులకు కార్బన్, శక్తి మరియు నీరు అలాగే వివిధ ఇతర అణువులు అవసరం. జంతువులకు కార్బోహైడ్రేట్లు, లిపిడ్లు మరియు ప్రోటీన్లు వంటి సంక్షిప్త పోషకాలు అవసరం. ఇతర జీవులను తినడం ద్వారా వాటిని పొందుతాయి. ఆహారం కోసం వెతకడానికి మరియు మానవ పోషణను మెరుగుపరచడానికి మానవులు వ్యవసాయం మరియు వంటని అభివృద్ధి చేశారు. మొక్కలు నేల మరియు వాతావరణం ద్వారా పోషకాలను పొందుతాయి. శిలీంధ్రాలు వాటి చుట్టూ ఉన్న పోషకాలను విచ్ఛిన్నం చేయడం ద్వారా మరియు మైసీలియం గ్రహించడం ద్వారా గ్రహిస్తాయి. 18వ మరియు 19వ శతాబ్దాలలో రసాయన శాస్త్రవేత్తలు పోషకాహార సిద్ధాంతాలను అభివృద్ధి చేయడానికి వివిధ మూలకాలు మరియు ఆహార వనరులతో ప్రయోగాలు చేశారు. వ్యక్తిగత సూక్ష్మ పోషకాలను గుర్తించడం ప్రారంభించడంతో ఆధునిక పోషకాహార శాస్త్రం 1910లలో ప్రారంభమైంది. రసాయనికంగా గుర్తించబడిన మొదటి విటమిన్ 1926లో థయామిన్ మరియు విటమిన్ సి 1932లో స్కర్వీకి వ్యతిరేకంగా రక్షణగా గుర్తించబడింది. పోషకాహారంలో విటమిన్ల పాత్రను తర్వాతి దశాబ్దాలలో అధ్యయనం చేశారు. మహామాంద్యం మరియు 2వ ప్రపంచ యుద్ధం సమయంలో ఆహార లోపాల వల్ల కలిగే వ్యాధులు భయాలను పరిష్కరించడానికి మానవులకు మొదటి సిఫార్సు చేయబడిన ఆహార భత్యాలను అభివృద్ధి చేశారు. మానవ ఆరోగ్యంలో దాని ప్రాముఖ్యత కారణంగా పోషకాహార అధ్యయనం మానవ పోషణ మరియు వ్యవసాయాన్ని బాగా నొక్కి చెప్పింది. పోషకాలు అనేవి జీవికి శక్తిని మరియు భౌతిక భాగాలను అందించే పదార్థాలు. అది జీవించడానికి, పెరగడానికి మరియు పునరుత్పత్తి చేయడానికి వీలు కల్పిస్తాయి. పోషకాలు ప్రాథమిక అంశాలు లేదా సంక్షిప్తమైన స్థూల అణువులు కావచ్చు.

సేంద్రియ పదార్థంలో దాదాపు 30 మూలకాలు కనిపిస్తాయి. నైట్రోజెని, కార్బన్ మరియు భాస్వరం అత్యంత ముఖ్యమైనవి. స్థూల పోషకాలు ఒక జీవికి అవసరమైన ప్రాథమిక పదార్థాలు మరియు సూక్ష్మ పోషకాలు ఒక జీవికి స్వల్ప మొత్తంలో అవసరమైన పదార్థాలు. సేంద్రియ సూక్ష్మ పోషకాలను విటమిన్లుగా మరియు అకర్బన సూక్ష్మ పోషకాలను ఖనిజాలుగా వర్గీకరించారు. పోషకాలను అవసరమైనవి లేదా అవసరం లేనివిగా కూడా వర్గీకరించవచ్చు. అంటే శరీరం దాని స్వంతంగా పోషకాన్ని సంశ్లేషణ చేయలేకపోతుంది. పోషకాలు కణాల ద్వారా గ్రహించబడతాయి మరియు జీవక్రియ జీవరసాయన ప్రతిచర్యలో ఉపయోగించబడతాయి. వీటిలో పూర్వగామి జీవక్రియలు మరియు శక్తిని సృష్టించే ఇంధన ప్రతిచర్యలు, పూర్వగామి జీవక్రియలను బిల్డింగ్ బ్లాక్ అణువులుగా మార్చే బయోసింథటిక్ ప్రతిచర్యలు, ఈ అణువులను స్థూల కణ పాలిమర్లుగా కలిపే పాలిమరైజర్లు మరియు సెల్యులార్ నిర్మాణాలను నిర్మించడానికి ఈ పాలిమర్లను ఉపయోగించే అసెంబ్లీ ప్రతిచర్యలు ఉన్నాయి. జీవులను కార్బన్ మరియు శక్తిని ఎలా పొందుతారనే దానిని ఆధారంగా వర్గీకరించవచ్చు. హెట్రోఫిల్లు ఇతర జీవులు కార్బన్ను తీసుకోవడం ద్వారా పోషకాలను పొందే జీవులు అయితే, ఆటోట్రోఫ్లు కార్బన్ డయాక్సైడ్ వంటి అకర్బన పదార్థాలను కార్బన్ నుండి తమ స్వంత పోషకాలను ఉత్పత్తి చేసే జీవులు. మిక్సోట్రోఫులు కొన్ని ఫంక్షన్ మరియు మాంసాహార మొక్కలతో సహా హెట్రోట్రోఫులు మరియు ఆటోట్రోఫులు కావచ్చు. ఫోటోట్రోఫులు కాంతి నుండి శక్తిని పొందుతాయి. అయితే కెమోట్రోఫులు పదార్థం నుండి రసాయన శక్తిని తీసుకోవడం ద్వారా శక్తిని పొందుతాయి. ఆర్గనోట్రోఫులు ఎలక్ట్రాన్లను పొందటానికి ఇతర జీవులను వినియోగిస్తాయి. పోషకాహారంలో ఒక జీవి యొక్క ఆహారం అది తినే ఆహారాల మొత్తం. ఆరోగ్యకరమైన ఆహారం ఒక జీవి యొక్క శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. పోషక చక్రం అనేది జీవ భూ రసాయన చక్రం. దీనిలో నేల, జీవులు, గాలి లేదా నీటి కలయిక ద్వారా అకర్బన పదార్థం యొక్క కదలిక ఉంటుంది. ఇక్కడ అవి సేంద్రియ పదార్థంలో మార్పిడి చేయబడతాయి. శక్తి ప్రవాహం ఏకదిశాత్మక మరియు చక్రీయం కాని మార్గం. అయితే ఖనిజ పోషకాల కదలిక చక్రీయమైనది. ఖనిజ చక్రాలలో కార్బన్ చక్రం, సల్ఫర్ చక్రం, నైట్రోజెనీ చక్రం, నీటి చక్రం, భాస్వరం చక్రం మరియు ఆక్సిజన్ చక్రం ఉన్నాయి. ఇవి ఇతర ఖనిజ పోషకాలతో పాటు ఉత్పాదక పర్యావరణ పోషణంలో నిరంతరం రీసైకిల్ చేస్తాయి. జీవులు మరియు సహజ ప్రక్రియలు నిర్వహించే జీవ భూ రసాయన చక్రాల నీరు, కార్బన్, నైట్రోజెనీ, భాస్వరం మరియు సల్ఫర్ చక్రాలు పోషక చక్రాలు. ఈ ముఖ్యమైన మూలకాలను గ్రహించిన లేదా వినియోగించిన తర్వాత పర్యావరణానికి తిరిగి రావడానికి అనుమతిస్తాయి. సరైన పోషక సైక్లింగ్ లేకుండా ఆక్సిజన్ స్థాయిలు, వాతావరణం మరియు పర్యావరణ వ్యవస్థ పనితీరులో మార్పు వచ్చే ప్రమాదం ఉంటుంది. సిద్ధం చేసిన కర్రతో చెదపురుగులను పట్టుకునే బొనోబా ఆహారం కోసం వెతకడం అనేది పర్యావరణంలో పోషకాలను వెతుకుతున్న ప్రక్రియ. వనరులు తదుపరి వినియోగాన్ని కూడా ఇందులో చేర్చవచ్చు. జంతువులు మరియు బ్యాక్టీరియా వంటి కొన్ని జీవులు పోషకాలను కనుగొనడానికి నావిగేట్ చేయగలవు. అయితే మొక్కలు మరియు శీలింద్రాలు వంటి మరికొన్ని జీవుల పోషకాలను కనుగొనడానికి బాహ్యంగా విస్తరించి ఉంటాయి. ఆహారం కోసం వెతకడం యాదృచ్ఛికంగా ఉండవచ్చు. దీనిలో జీవి పద్ధతి లేకుండా పోషకాలను వెతుకుతుంది లేదా అది క్రమబద్ధంగా ఉండవచ్చు. జీవులు రుచి లేదా ఇతర రకాల పోషక సెన్సింగ్ ద్వారా పోషకాలను గుర్తించగలవు. ఇవి పోషకాలు తీసుకోవడం నియంత్రించడానికి వీలు కల్పిస్తాయి. పోషకాహార లోపం అవసరమైన పోషకాలు లేకపోవడం వల్ల మాత్రమే కాదు, ఇది ఇతర అనారోగ్యాలు మరియు ఆరోగ్య పరిస్థితుల ఫలితంగా కూడా ఉంటుంది. ఇది సంభవించినప్పుడు నిల్వ చేయబడిన పోషకాల వినియోగాన్ని పొడిగించడానికి శక్తి వినియోగం మరియు వ్యయాన్ని తగ్గించడం ద్వారా ఒక జీవి అనుగుణంగా ఉంటుంది. నిల్వ చేయబడిన శక్తి నిల్వలు క్షీణించే వరకు ఇది నిల్వ చేయబడిన శక్తి నిల్వలుగా ఉపయోగిస్తుంది మరియు అదనపు శక్తి కోసం దాని స్వంత శరీర ద్రవ్యరాశిని విచ్ఛిన్నం చేస్తుంది. సమతుల్య ఆహారంలో అవసరమైన మరియు అవసరం లేని అన్ని పోషకాలు తగిన మొత్తంలో ఉంటాయి. ఇవి వయస్సు, బరువు, శారీరక శ్రమ స్థాయిలను మరియు మరిన్నింటిని బట్టి మారవచ్చు. ఒకే ఒక ముఖ్యమైన పోషకం లేకపోవడం శారీరక హానిని కలిగిస్తుంది. అలాగే అధిక మోతాదు

0: ప్రక్రియ కారణమవుతుంది. ఈ విధంగా పోషకాహారం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అదేవిధంగా పోషకాహార లోపం వల్ల ఎన్నో అనర్థాలు జరిగే అవకాశం ఉంది. కావున అందరూ తగిన పోషకాహారం తీసుకున్నట్లయితే సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండగలుగుతారు.
1: మీరింతవరకు పోషకాహారం శాస్త్రీయ విశ్లేషణ ప్రసంగం విన్నారు.
2: జయ అబ్ గరీబో కి జయ బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 20 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: మేరా జూతా హై జపానీ ఎప్పటిలోనూ ఇంగ్లీస్తానీ, సర్ పే లాల టోపీ రూసి ఫిర్ బి దిల్ హై హిందుస్తానీ. చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నాణ్యతకు నమ్మకానికి హామీ.
3: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
4: ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి, నువ్వు వస్తానంటే నేనొద్దంటానా చిత్రం నుండి ఈ పాటని.

0: ఇంతవరకు చిత్రగీతం విన్నారు. ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో మరొక అంశం, తల్లిపాల ప్రాముఖ్యత గురించి ప్రసంగం వింటారు.
1: బిడ్డను నవమాసాలు మోసినప్పటికన్నా తల్లి ప్రయాణం ఆ పసికందు భూమి మీద పడినప్పుడే మొదలవుతుంది. చక్కటి పాపాయికి జన్మనిచ్చానన్న సంతోషం ఒకవైపు ఉంటే, బిడ్డను ఆరోగ్యవంతంగా పెంచగలనా అన్న ఆందోళన మరోవైపు. గ్రాన్లీ డికరేటర్ అనే శాస్త్రవేత్త చెప్పిందాని ప్రకారం నవజాత శిశువుకు మూడే కోరికలుంటాయి. అమ్మ కౌగిలిలోని వెచ్చదనం, అమ్మపాలలోని కమ్మదనం, నేను అమ్మ దగ్గరే ఉన్నాననే భద్రతాభావం నిత్యం అనుభవించాలని. తల్లి తన పాలు బిడ్డకు పట్టడం ద్వారా వీటిని తీర్చగలుగుతుంది. తల్లిపాలు ప్రకృతి ప్రసాదం, దివ్య ఔషధం. తల్లిపాలు తల్లి బిడ్డల యొక్క శారీరక మానసిక ఆరోగ్యానికి తోడ్పడతాయన్న విషయం అందరికీ తెలిసిందే. పాపాయి రోగనిరోధక శక్తిని పెంచి శరీర ఎదుగుదలకు కావలసిన పోషకాలను అందించడమే కాక బిడ్డకు తల్లి పట్ల నమ్మకాన్ని, ప్రేమను పెంచుతుంది. తల్లిని రొమ్ము క్యాన్సర్ల బారి నుండి కాపాడి బిడ్డకు తనే పాలివ్వగలుగుతున్నాననే మానసిక ఆనందాన్ని సొంతం చేస్తుంది. తల్లిపాల తయారీ గర్భవతిగా ఉన్నప్పుడే మొదలవుతుంది. గర్భంతో ఉన్నప్పటికంటే పాలిచ్చేటప్పుడు తల్లి 500 కేలరీల ఆహారాన్ని అధికంగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ అదనపు క్యాలరీలు అన్ని రకాల కూరగాయలు, ఆకుకూరలు, తాజా పండ్ల ద్వారా శరీరానికి అందిస్తే తల్లికి బిడ్డకు ఎంతో ఆరోగ్యకరం. చాలామంది తల్లులు బిడ్డకు అజీర్తి చేస్తుందనో లేదా సుస్థి చేస్తుందనో తమ ఆహారాన్ని కొన్ని కూరగాయలకు, పండ్ల వరకే పరిమితం చేస్తున్నారు. ఇలా కాకుండా అన్ని రకాల కూరగాయలు, పండ్లను తీసుకోగలిగితే బిడ్డకు అన్ని పోషకాలు అందే వీలుంటుంది. తల్లిపాలు బిడ్డ రోగనిరోధక వ్యవస్థను మరింత ప్రతిష్టం చేస్తాయి. అంతేకాదు, ప్రాణాంతకమైన ఎన్నో రకాల ఇన్ఫెక్షన్ల నుండి వారిని కాపాడతాయి. పోత పాలకు బదులు కేవలం తల్లిపాలు మాత్రమే తాగిన పిల్లలకు 1 డయాబెటీస్, కొన్ని రకాల క్యాన్సర్లు, చెవి ఇన్ఫెక్షన్లు, జలుబు, జ్వరాలు వంటివన్నీ దూరంగా ఉంటాయని తెలుస్తుంది. నెలలు నిండకుండా పుట్టిన పిల్లలకు కేవలం తల్లిపాలు మాత్రమే అందిస్తే పెద్దయ్యాక సాధారణంగా వచ్చే అధిక రక్తపోటు వంటి సమస్యలు ఈ పిల్లలకు రాలేదని చాలా పరిశోధనలో తెలుస్తుంది. తల్లిపాలు పట్టడం వల్ల బిడ్డకు తెలివితేటలు పెరగడమే కాక ఐక్యూ కూడా పెరుగుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. బిడ్డ పుట్టిన తర్వాత 4 రోజుల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే తాగడం చాలా శ్రేయస్కరం. దీనివలన సీడ్స్ వల్ల సంభవించే పసిపిల్లల మరణాల రేటు 50% తగ్గుతుంది. తల్లిపాలు తాగిన పిల్లలు ఆకలి తీరే వరకు ఆహారం తీసుకోవడంలో ముందుంటారట. దీనివలన వాళ్ళు పెద్దయిన తర్వాత కూడా ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లని కొనసాగిస్తారు. తల్లి పాలివ్వడం వల్ల బిడ్డకే కాక తల్లికి కూడా చాలా ప్రయోజనాలున్నాయి. తల్లి గర్భం ధరించిన తర్వాత పెరిగిన బరువు తిరిగి తగ్గే వీలుంటుంది. చాలామంది సెలబ్రిటీలు కూడా ప్రసవం తర్వాత తాము తిరిగి ఫిట్గా మారేందుకు పాలిచ్చే అలవాట్లు బాగా తోడ్పడిందని చెప్తున్నారు. బిడ్డకు తల్లి పాలు పట్టడం వల్ల చాలా డబ్బు మిగలడంతో పాటు ఎప్పుడు కావాలంటే అప్పుడు బిడ్డకు సరైన ఉష్ణోగ్రతతో ఉన్న పాలు, ఎలాంటి ఇన్ఫెక్షన్ భయం లేకుండా అందించే వీలుంటుంది. బిడ్డకు పాలు పట్టిన తల్లుల్లో రొమ్ము క్యాన్సర్లు వచ్చే ముప్పు చాలా తక్కువగా ఉంటుంది. ప్రసవం తర్వాత బిడ్డకు కేవలం తల్లిపాలు మాత్రమే ఇచ్చే తల్లుల్లో పోస్ట్ పార్టం డిప్రెషన్ వచ్చే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. పాలు పట్టేటప్పుడు విడుదలయ్యే ఫీల్ గుడ్ హార్మోన్ల వల్లే ఇది సాధ్యమవుతుంది. మీ బిడ్డకు మీరు అందించగలిగే అత్యుత్తమైన బహుమతి వారికి ఆరోగ్యాన్ని అందించడమే కదా. పుట్టిన తర్వాత కొన్ని నెలల పాటు తల్లి పాలు పట్టడం ద్వారా జీవితాంతం ఆరోగ్యం బాగుంటుందని, మీ పిల్లలు రోజురోజుకి యాక్టివ్గా తయారవడం చూస్తుంటే సింపుల్గా ఉన్న ఈ ప్రక్రియ ఎంత శక్తివంతమైనదో అర్థమవుతుంది. తల్లిపాలు బిడ్డకు వరం లాంటివి, కానీ అందరి తల్లుల్లో బిడ్డకు సరిపడా పాలు పడకపోవచ్చు. ఇలాంటప్పుడు కూడా తల్లికి ఉన్న ఏకైక మార్గం బిడ్డకు పాలు పట్టేందుకు ప్రయత్నించడమే. బిడ్డ పాలు చీకుతూ ఉంటే మరింత ఎక్కువగా పాలు వస్తూ ఉంటాయి. దీంతోపాటు కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల కూడా

పాలు ఎక్కువగా పడే వీలుంటుంది. పాలు ఎక్కువగా పడాలంటే ఓట్స్ మీల్, వెల్లుల్లి, పచ్చిబొప్పాయి, కూరగాయలు, ఆకుకూరలు, అరటి, మామిడి, తర్బూజ లాంటి పండ్లను ఎక్కువగా తీసుకోవాలి. అలాగే మెంతులు, డ్రై ఫ్రూట్స్ను కూడా తీసుకుంటే పాలు ఎక్కువగా పడే అవకాశం ఉంటుంది. చనుబాలలో సహజ సిద్ధమైన యాంటీబాడీలు ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. వైరస్లు, బ్యాక్టీరియాలతో పోరాడే శక్తిని పెంచుతాయి. పాలిచ్చే తల్లులు నీరు ఎక్కువగా తీసుకోవాలి. తల్లికి పాలు బాగా పడాలంటే పండు బొప్పాయి తీసుకోవడం కూడా ఇంకో పరిష్కారం. శిశువుకు తల్లిపాలకు మించిన ఆహారం లేదు. ప్రోటీన్లు, విటమిన్లతో కూడిన తల్లిపాలను తాగినప్పుడే బిడ్డ ఆరోగ్యంగా పెరగగలుగుతుంది. కానీ కొందరు తల్లులు బ్రెస్ట్ ఫీడింగ్పై ఉన్న కొన్ని అపోహలతో పిల్లలకు పాలివ్వరు. దీంతో అటు శిశువుకు ఇటు తల్లికి కూడా అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంది. శిశువు పుట్టిన కొద్దిసేపటి నుంచే తల్లి పాలివ్వడం అన్ని విధాల శ్రేయస్కరం. 9 నెలల పాటు తల్లి గర్భంలోనే పెరుగుతూ వచ్చే బిడ్డకు ఆహారం అంతా తల్లి నుంచే వస్తుంది. అనంతరం శిశువుకు జన్మనిచ్చిన తల్లికి వెంటనే పాలు రావడం ప్రారంభమవుతుంది. సృష్టి కార్యంలో ఈ ప్రక్రియ ఒక భాగంగా కొనసాగుతూనే వస్తుంది. శిశువుకు జన్మనిచ్చిన కొద్దిసేపటి నుంచే తల్లి తన బిడ్డకు పాలివ్వడం ప్రారంభించడం శ్రేయస్కరం. సాధారణ కాన్పు జరిగిన వారు 2 గంటల్లోపే, సిజరిన్ జరిగిన వారు నొప్పి తగ్గిన 4-5 గంటల్లోపే పిల్లలకు పాలివ్వవచ్చు. దీంతో బిడ్డ ఆరోగ్యంగా అవసరమైన బరువుతో పెరగగలుగుతుంది. దీంతో పిల్లలకు విరోచనాలు సక్రమంగా జరగడమే కాకుండా ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఎదురుకావు. తల్లి పాలు పిల్లలకు తొందరగా జీర్ణమవుతాయి. తల్లి పాలలో ప్రోటీన్లు, విటమిన్లు, కార్బోహైడ్రేట్లు, మినరల్స్, కాల్షియం, పొటాషియం వంటివి అవసరమైన మేరకు ఉంటాయి. దీని ఫలితంగా బిడ్డ ఆరోగ్యంగా పెరుగుతుంది. తల్లిపాలు తాగే శిశువుకు ఎటువంటి ఇన్ఫెక్షన్లు రావు. ఇక తల్లి అస్సలు పాలివ్వకపోతే శిశువుకు మోకాళ్ళు వంకర తిరగడం వంటి సమస్యలు ఎదురుకావచ్చు. శిశువు తల్లిపాలు తీసుకోవడంతో వైరస్ ఇన్ఫెక్షన్లు, అలర్జీలు రాకుండా ఉంటాయి. ఈ పాలలో ప్రొటెక్టివ్ యాక్టీబాడీస్ ఉంటాయి. దీంతో శిశువులో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. బిడ్డ ఆకలితో ఏడ్చిన వెంటనే సులభంగా తల్లి తన పాలివ్వవచ్చు. అదే డబ్బాతో పాలివ్వడానికి సమయం పడుతుంది. బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తుంటే స్త్రీలకు వెంటనే ప్రెగ్నెన్సీ రాకుండా ఉంటుంది. పాలివ్వడం మూలంగా యుటరస్ తిరిగి మామూలు సైజుకు చేరుకుంటుంది. మొదటి కానుపు జరిగే గర్భిణులను బిడ్డకు పాలిచ్చే విషయంలో ముందుగానే మానసికంగా సిద్ధం చేయాలి. తల్లి శిశువుకు 6 నెలల వరకు తప్పనిసరిగా పాలివ్వాలి. శిశువు ఆరోగ్యంగా ఉండాలంటే 9 నెలల వరకు పాలివ్వడం శ్రేయస్కరం. ఇక 5 నెలల నుంచి పాలతో పాటు పండ్లు, పిల్లలకు ఇచ్చే ఇతర పోషకాహారాన్ని అందజేయడం మంచిది. ఇక బిడ్డకు 2-3 గంటలకోసారి తప్పనిసరిగా పాలివ్వాలి. ఒకవేళ శిశువు గాఢ నిద్రలో ఉంటే 4 గంటలకైనా పాలివ్వాలన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. తల్లి బిడ్డకు కనీసం 5 నిమిషాలైనా పాలివ్వాలి. పెరుగుతూ ఉండే శిశువుకైతే 10 నుండి 15 నిమిషాల పాటు పాలిస్తే మంచిది. కడుపు నిండా పాలు తాగితేనే పిల్లలు వెంటనే పడుకుంటారు. వయసు పెరిగిన తర్వాత డెలివరీ అయ్యే స్త్రీలలో పాలు రావడం తగ్గుతుంది. ముఖ్యంగా 35 సంవత్సరాల తర్వాత కానుపు జరిగే వారిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. దీని దృష్టిలో ఉంచుకొని ముందుగానే గర్భం ధరించడం శ్రేయస్కరం. పిల్లలకు పాలివ్వడంలో ఎటువంటి టెన్షన్ పడకూడదు. ప్రశాంతంగా పాలిస్తేనే తల్లి బిడ్డకు సక్రమంగా పాలివ్వగలుగుతుంది. తల్లిపాల ఉత్పత్తికి ప్రధానంగా చేయాల్సింది తల్లులు చిన్నారులకు తరచుగా పాలు పట్టడం. పాల ఉత్పత్తి పాలు తాగడం మీద ఆధారపడి ఉంటుంది. కానుపు అయిన ప్రతి స్త్రీ శిశువు పుట్టినప్పటి నుండే బిడ్డకు పాలు పట్టగలగాలి. ముందుగా వచ్చే పాలను మురుపాలంటారు. అవి పాపాయి ఆరోగ్య రక్షణకు ఎంతో అవసరం. తల్లిపాల ఉత్పత్తి సరఫరా ప్రక్రియను ఇంగ్లీష్లో ట్రైలర్ మేడ్ అంటారు. ప్రకృతి శిశువుకు ఎప్పుడు ఏది అవసరమో అది తల్లుల ద్వారా అందిస్తుంది. ఈ ప్రపంచంలో బిడ్డను తల్లి ప్రేమించినంతగా మరెవరూ ప్రేమించలేరేమో. అందుకే తన ప్రేమనంతటినీ రంగరించి పాలు పట్టి బిడ్డను పెంచుతుంది తల్లి. అమ్మ ప్రేమ నిండిన ఆ పాలు బిడ్డకు అమృతం లాంటివి. తల్లి బిడ్డల మధ్య సంబంధం పెరగడానికి ఇవి ఎంతగానో తోడ్పడతాయి. మన ఆరోగ్యానికి పునాది తల్లిపాలే. తొలి పోషణ, తొలి రక్షణ ఇచ్చేది కూడా తల్లిపాలే. పుట్టిన తర్వాత వేగంగా ఎదిగే శరీరానికి అవసరమైన అన్ని పోషకాలను సమకూర్చేవి, ఇన్ఫెక్షన్ల నుండి కాపాడేవి చనుబాలు మాత్రమే. ఇవి బిడ్డనే కాదు,

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాలోత్సవాలు ఘనంగా జరిగాయని, రంగం భవిష్యవాణి కార్యక్రమంలో సమృద్దిగా వర్షాలు కురుస్తాయని అమ్మవారు చెప్పారని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. తమ విజ్ఞానాన్ని, మేధస్సును తెలంగాణ అభివృద్దికి వినియోగించాలని, సింగిల్ విండో విధానంతో పెట్టుబడులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రవాస భారతీయులకు భరోసా ఇచ్చారు. ఆల్ ఇండియా కోట కింద ఎంబీబీఎస్, ఇతర వైద్య కోర్సుల ప్రవేశాలకు మొదటి విడత కౌన్సిలింగ్ రేపు ప్రారంభమవుతుంది. కామన్వెల్త్ గేమ్స్ వేడుకలు అంగరంగ వైభవంగా ముగిశాయి. 2030 కామన్వెల్త్ గేమ్స్ కు అహ్మదాబాద్ వేదిక కానుంది. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలోత్సవాల్లో కీలక ఘట్టమైన రంగం కార్యక్రమం భక్తుల సమక్షంలో ఘనంగా జరిగింది. భవిష్యవాణి వినేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. మాతంగి స్వర్ణలత రంగంలోకి వచ్చి అమ్మవారి తరఫున భవిష్యవాణి వినిపించారు. ఈ సందర్భంగా స్వర్ణలత మాట్లాడుతూ ప్రజల తీరుపై అమ్మవారు అసంతృప్తిగా ఉన్నారని చెప్పారు. ఏ ప్రమాదాలు వచ్చినా తాను కాపాడుతున్నా ప్రజలు తన మాట వినడం లేదని అన్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ప్రకృతి వైపరీత్యాలు, వర్షాలు, అగ్ని ప్రమాదాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షాలకు ప్రజలు కొట్టుకుపోతారు, అగ్ని ప్రమాదాల పట్ల జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరించారు. ప్రజల ప్రవర్తన తనకు సంతోషం కలిగించడం లేదని అమ్మవారు పలికినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, కమిషనర్ హనుమంతరావు, జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా పాల్గొన్నారు. సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాలోత్సవాలు ఘనంగా జరిగాయని, రంగం కార్యక్రమంలో అమ్మవారు సమృద్దిగా వర్షాలు కురుస్తాయని చెప్పినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. భక్తులకు అన్ని శాఖల సమన్వయంతో పూర్తి సౌకర్యాలు కల్పించామని, ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం వల్ల మూడింతల భక్తులు వచ్చారని చెప్పారు. జోగినులను మున్సిపల్ కార్పొరేషన్లో సభ్యులుగా తీసుకోవడంతో పాటు ఉద్యోగాలు కల్పిస్తున్నామని, విగ్రహ ప్రతిష్టాపనపై నివేదిక ఆధారంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.
1: ప్రభుత్వం తరఫున అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం. హైదరాబాద్ ప్రజలకు ధన్యవాదాలు, ఎందుకంటే మెహమాని నవాజీమే కమీ నహి అనే చెప్తాని హైదరాబాద్ ప్రజలందరూ ఎప్పుడు కూడా ఇన్ని లక్షల మంది భక్తులకు ఇంత ట్రాఫిక్ ఇబ్బంది అయినా, ఇతరత్ర సమస్యలున్నా ఈ బోనాల వేడుకల సందర్భంగా అందరూ కూడా సంతోషంతో సహకరిస్తారు. వారందరూ కూడా
0: అమెరికాలోని బాల్టిమోర్ లో జరిగిన 19వ ఆట మహాసభలకు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రవాస భారతీయులు తమ విజ్ఞానాన్ని, మేధస్సును తెలంగాణ అభివృద్దికి వినియోగించాలని, సింగిల్ విండో విధానంతో పెట్టుబడులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. 2047 నాటికి రాష్ట్ర సంపదను $3 trillion పెంచే లక్ష్యంతో మూసీ పునరుజ్జీవం, రీజనల్ రింగ్ రోడ్, ఫ్యూచర్ సిటీ నిర్మిస్తున్నట్లు చెప్పారు. ప్రవాసుల సమస్యల పరిష్కారానికి చట్టబద్దతతో కూడిన ప్రత్యేక వ్యవస్థ అందిస్తామని హామీ ఇచ్చిన డిప్యూటీ సీఎం, విదేశాల్లోని వారు ఆన్లైన్ ద్వారా ఓటు హక్కు నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. శ్రీశైలానికి కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ నుంచి కృష్ణ ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది. రోజుకు 12 TMC పైగానే జలాశయంలో నిల్వ పెరుగుతోంది. ఆల్మట్టికి 1.03 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుండగా, దిగువకు 1.11 లక్షల క్యూసెక్కులు వదులుతున్నారు. నారాయణపూర్కు 1.11 లక్షల క్యూసెక్కులు వస్తుండగా, అంతే మొత్తం దిగువ వదులుతున్నారు. జూరాల వద్ద 1.56 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదవుతుండగా, దిగువకు 1.52 లక్షల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. దీంతో శ్రీశైలం జలాశయ నీటిమట్టం 849.70 అడుగులకు చేరింది. మరోవైపు గోదావరిలో ప్రవాహం నెమ్మదించింది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు 10,358 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టులో నిల్వ 31.92 TMC చేరుకుంది. కడెం నుంచి 4,000 క్యూసెక్కులు విడుదలవుతుండగా, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 8,326 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉంది. దిగువకు అంతే మొత్తం విడుదల చేస్తున్నారు. భద్రాచలం ఎగువన ఉన్న సీతమ్మ సాగర్ బ్యారేజ్ వద్ద 8.53 లక్షల క్యూసెక్కుల ప్రవాహం నమోదైంది. భద్రాచలం వద్ద 2 రోజులు ఉధృతంగా ప్రవహించిన గోదావరి శాంతించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మన్వాడ వద్ద గల మిడ్మానేరు ప్రాజెక్టులోకి నీరు 12,903 TMC చేరిందని ప్రాజెక్టు అధికారులు చెప్పారు. ఎల్లంపల్లి నుంచి నీటిని ఎత్తిపోస్తుండగా మానేరు మూలవాగుల నుంచి వరద నీరు చేరుతోందన్నారు. ప్రాజెక్టులోకి 12,670 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. ఇందులో మూలవాగు, మానేరువాగు,

వరద కాలువ ఇన్లెట్స్ ద్వారా 1270 క్యూసెక్లు, ఎల్లంపల్లి నీటిని గాయత్రి పంప్ హౌస్ ద్వారా 11450 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతోందని అధికారులు చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపల పంపిణీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు చేప రొయ్య పిల్లల కొనుగోలు కోసం 116 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలో రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు కూడా పిలుస్తుంది. ఆ తర్వాత చెరువుల్లో వాటిని విడుదల చేస్తారు. తెలంగాణ రాష్ట్రంలోని 26 చెరువుల్లో పెంచేందుకు 88 కోట్ల చేప పిల్లలు, 10 కోట్ల రొయ్య పిల్లలను పంపిణీ చేస్తామని గతంలోనే సర్కార్ ప్రకటన చేసింది. ఇదిలుండగా

0: పనిచేస్తుంది. త్వరలో రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు కూడా పిలుస్తుంది. ఆ తర్వాత చెరువుల్లో వాటిని విడుదల చేస్తారు. తెలంగాణ రాష్ట్రంలోని 26 చెరువుల్లో పెంచేందుకు 88 కోట్ల చేప పిల్లలు, 10 కోట్ల రొయ్య పిల్లలను పంపిణీ చేస్తామని గతంలోనే సర్కార్ ప్రకటించేసింది. ఇదిలుండగా వాస్తవానికి బడ్జెట్లో 18.94 కోట్ల రూపాయలు మాత్రమే చేపల పంపిణీకి ప్రభుత్వం కేటాయించింది. ఇప్పుడు మరో 116 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఆల్ ఇండియా కోటా కింద ఎంబీబీఎస్ ఇతర వైద్య కోర్సుల ప్రవేశాలకు మొదటి విడత కౌన్సిలింగ్ 4వ తేదీన ప్రారంభమవుతుంది. వైద్య కౌన్సిలింగ్ కమిటీ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం 8వ తేదీన 2026-27 విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది. సీట్ అప్గ్రేడేషన్ ఎంచుకునే విద్యార్థులకు భౌతిక హాజరు నిబంధనను రద్దు చేయడం సహా పారదర్శకత కోసం ఎంసీసీ పలు కీలక సంస్కరణలు చేపట్టింది. హనుమకొండ జిల్లాలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. జిల్లాలో మొత్తం 5,09,014 కుటుంబాలకు 5,02,509 కుటుంబాల సర్వే పూర్తయిందని జిల్లా అధికారులు చెప్పారు. దీంతో జిల్లాలో ఎస్ఐఆర్ ప్రక్రియ పురోగతి 98.22% చేరుకుంది. జిల్లాలోని పరకాల నియోజకవర్గంలో 100% ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తి కాగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో 97.73% నమోదైంది. ఇప్పటి వరకు శాశ్వతంగా వలస వెళ్లిన వారి జాబితాలో 73,912 మంది ఉన్నట్లు గుర్తించారు. జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2027-28 విద్యా సంవత్సరానికి గాను 6వ తరగతి ప్రవేశాల ఆన్లైన్ దరఖాస్తు గడువును 2026 ఆగస్టు 7వ తేదీ వరకు పొడిగించారు. ప్రస్తుతం 5వ తరగతి చదువుతున్న అర్హులైన విద్యార్థులు నవోదయ విద్యాలయ సమితి అధికారిక వెబ్సైట్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించవచ్చు. రాష్ట్రంలో నిరుద్యోగులు ఆవేదన చెందుతున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక శిక్షకి తారక రామారావు అన్నారు. యూత్ డిక్లరేషన్ పేరిట ప్రచారంతో కాంగ్రెస్ మభ్యపెట్టిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం శాసనసభలో జాబ్ క్యాలెండర్ విడుదల చేసిందని, ఇంకా ఉద్యోగాలు మాత్రం భర్తీ చేయలేదన్నారు. ఉద్యోగాలు భర్తీ చేయకపోవడంతో నిరాశ నిస్పృహలు నెలకొన్నాయని కేటీఆర్ విమర్శించారు.
1: యూత్ డిక్లరేషన్ ఏ ప్రాంగణంలో అయితే పెట్టారో సరూర్ నగర్ లో అక్కడ పెట్టాం మీటింగ్, మేము కూడా పెట్టి గుర్తు చేయడానికి కాంగ్రెస్ పార్టీకి. అయ్యా మీరు ఇచ్చిన వాగ్దానాలకు 4 ఏళ్ళు అయింది, మీ ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చిన కాలం కూడా గడుస్తున్నది, ఎప్పుడు స్పందిస్తారు అని చెప్పి నిరుద్యోగుల సాక్షిగా ప్రశ్నించాం. 24 హామీలు ఇచ్చారు మీరు యూత్ డిక్లరేషన్ లో, ఒక్కటన్నా అమలైందా?
0: దాదాపు 11 రోజుల పాటు జరిగిన గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ సంబరంగరంగా ముగిసింది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, కెనడా, భారత్, స్కాట్లాండ్ పతకాల పట్టికలో అగ్రశ్రేణిలో 5 స్థానాలు నిలిచాయి. ముగింపు వేడుకల అనంతరం కామన్వెల్త్ గేమ్స్ బ్యాటర్ను భారత బృందం స్వీకరించింది. భారత ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పిటి ఉషా, గుజరాత్ ఉప ముఖ్యమంత్రి హర్ష్ సంఘవితో కలిసి జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా అందుకున్నారు. 2030 కామన్వెల్త్ గేమ్స్ కు అహ్మదాబాద్ వేదిక కానుంది. గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ లో 13 స్వర్ణాలతో సహా 39 పతకాలు సాధించిన భారత క్రీడాకారులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. 2047 నాటికి అణు విద్యుత్ సామర్థ్యాన్ని పెంచే లక్ష్యంతో ఐఐటి హైదరాబాద్ క్రిమ్సన్ ఎనర్జీ ఎక్స్పర్ట్స్ భాగస్వామ్యంతో అనుగ్యాన్ అనే 3 నెలల రెసిడెన్షియల్ కోర్సును ప్రారంభించింది. స్వచ్ఛ ఇంధన సాంకేతికతో నిపుణులను సిద్దం చేయడం, స్వదేశీ సామర్థ్యాలను బలోపేతం చేయడం అణుగ్యాన్ అనే కార్యక్రమ ఉద్దేశమని డైరెక్టర్ బిఎస్ మూర్తి చెప్పారు. వరంగల్ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అగ్నిమాపక సేవలన్నింటినీ ఒకే వేదికపైకి తెచ్చేందుకు ఆధునిక వెబ్సైట్ రూపొందించాలని జీడబ్ల్యూఎంసీ కమిషనర్ వెంకన్న అధికారులను ఆదేశించారు. ఎన్ఓసీలు, అనుమతులు, సేవల ట్రాకింగ్, మార్గదర్శకాలను ఆన్లైన్లో అందుబాటులో ఉంచి ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగకుండా పారదర్శకంగా సేవలు అందించడమే లక్ష్యమని తెలియజేశారు. విశేషాలు మరొకసారి. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలోత్సవాలు ఘనంగా జరిగాయని, రంగం భవిష్యవాణి కార్యక్రమంలో సమృద్దిగా వర్షాలు కురుస్తాయని అమ్మవారు చెప్పారని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. తమ విజ్ఞానాన్ని, మేధస్సును ప్రవాస తెలంగాణీయులు తెలంగాణ అభివృద్దికి వినియోగించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. ఆల్ ఇండియా కోటా కింద ఎంబీబీఎస్ ఇతర వైద్య కోర్సుల ప్రవేశాలకు మొదటి విడత కౌన్సిలింగ్ రేపు ప్రారంభమవుతుంది. కామన్వెల్త్ గేమ్స్ వేడుకలు అంగరంగ వైభవంగా ముగిశాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: వనితా లోకం.

0: ఆకాశవాణి ఈనాటి వనితాలోకం కార్యక్రమంలో సాఫ్ట్వేర్ పరిష్కారం కృష్ణకుమారి గారి కథానిక వింటారు.
1: సాఫ్ట్వేర్ పరిష్కారం. బెడ్రూమ్లో పడుకుంటారా వదిన? లంచ్ కాగానే ఆడబడుచు హైమౌతిని అడిగింది శారద. మధ్యాహ్నం నిద్ర అలవాట్లేదమ్మా అన్న హైమౌతి మాటలకి, అయితే ఇటుకాస్తు నడవాల్సండి అంటూ హాల్లోని దివాన్ మీద దిండ్లు పక్కకి జరిపింది శారద. లాస్ట్ ఇయర్ దాకా ఉద్యోగం వల్ల మధ్యాహ్నం నిద్రకి అవకాశమే లేదు, ఇప్పుడు రిటైర్ అయినా కూడా అదే అలవాటు, దివాన్ మీద వాలుతూ అంది హైమౌతి. శారద, మోహన్ సోఫాలో కూర్చున్నారు. మీరు వారం రోజులు ఇక్కడే ఉంటాను అనగానే మీ తమ్ముడి ఆనందానికి అవధులు లేవు వదిన, అభిమానంతో కూడిన ఎగతాళితో అంది శారద. మరి ఉండదా ఏమిటి, అక్క పెళ్ళైన ఈ 45 ఏళ్లలో ఎప్పుడూ ఇన్ని రోజులు ఎక్కడా ఉండలేదు, అసలు పుట్టింటి మొహమే చూడలేదు. ఎప్పుడైనా ఫంక్షన్లకు వచ్చినా ఆ రోజుకు ఆ రోజు రావటం, వెంటనే వెళ్ళటం. ఇన్నాళ్ళకి అమ్మలాంటి అక్క నా దగ్గర 4 రోజులు ఉంటానంటే ఆనందంగా ఉండదా? మోహన్ మాటల్లో హైమావతి పట్ల ప్రేమ గౌరవం తొణికిసలాడింది. ఏదో మీ అభిమానం అంతే, అవును అనుపమ వస్తున్నదిగా మేనకోడల గురించి అడిగింది హైమావతి. ఆఫీస్ నుంచి ఇటే వస్తుంది వదిన, వాళ్ళ ఆయన వాళ్ళ అత్తగారితో కూడా చెప్పాను నీవు వచ్చావని, శనాదివారాలు అనుపమ ఇక్కడే ఉంటుందని సమాధానం చెప్పింది శారద. మంచి పని చేశావు అంది హైమావతి. ఏమిటో వదిన, పెళ్లి తర్వాత బాగా డల్ అయింది అనుపమ, పోనీ వర్క్ టెన్షన్ వల్ల అలా ఉంటుందేమో అనుకుని ఇక్కడికి వచ్చి 2 రోజులు ఉండి వెళ్ళమంటే రాదు అంది శారద. అవునా అంది హైమౌతి సాలోచనగా. మేనత్త వచ్చిందని తెలిసి చూడటానికి వచ్చింది అనుపమ. ఎప్పుడూ గలగలా మాట్లాడే అనుపమ రిజర్వ్డ్గా ఉండటం గమనించింది హైమౌతి. చిన్నప్పటి నుంచి ప్రతి సంవత్సరం వేసవి సెలవులకి హైమౌతి దగ్గరే ఉండేది అనుపమ. అత్త దగ్గర చనువు ఎక్కువ, ఏ విషయమైనా ముందు హైమకే చెప్తుంది. రాత్రి తమ్ముడు మరదలు పడుకోగానే అనుపమ బెడ్రూమ్లోకి వెళ్ళింది హైమావతి. మేనత్త రాగానే ల్యాప్టాప్లో ఏదో వర్క్ చూసుకుంటున్న అనుపమ రా అత్త అంది. ఆఫీస్ వర్కా అడిగింది హైమావతి. లేదత్త, ఏదో పర్సనల్ అని ల్యాప్టాప్ క్లోజ్ చేసి మంచం మీద పక్కకి జరిగి కూర్చుంది. హైమావతి వచ్చి అనుపమ పక్కనే కూర్చుని, అను నేను ఒక విషయం అడుగుతాను, నిజం చెప్పు, నీవు సంతోషంగా లేవు, ప్రద్యుమ్న నిన్ను సరిగా చూసుకోవటం లేదా, లేక మీ అత్తమామలతో సమస్య, ఆఫీస్లో వర్క్ టెన్షనా అడిగింది హైమావతి. జీవితం బాగా బోర్ అనిపిస్తోంది అత్త, ప్రద్యుమ్నని లైఫ్ పార్ట్నర్గా సెలెక్ట్ చేసుకుని తప్పు చేశాను అనిపిస్తున్నది. ఆమె గొంతులోని వైరాగ్యానికి హైమావతి మనసు కదిలిపోయింది. నీవు ఎంచుకున్నవాడేగాను, సమస్య ఏంటి అంది హైమావతి. అతను డ్రింక్ చేస్తాడు, ఫ్రెండ్స్ ఎక్కువ అని ఇవన్నీ తెలిసినా మా ప్రేమకి అవి అడ్డుకావు అనుకున్నాను, పెళ్ళయ్యాక మారతాడనుకున్నా, కానీ అతని జీవితం అతనిదే అన్నట్లుంటాడు. నాకేమో వీకెండ్స్ వస్తే ఎక్కడికైనా సరదాగా వెళ్ళాలని ఉంటుంది, ప్లాన్ చేస్తాము, ఇంతలో ఎవరో ఫ్రెండ్ ఏదో ప్రోగ్రాం పెట్టాడు అని వెళ్తాడు. వీటికి తోడు మా అత్తగారు వాళ్ళది పెద్ద బలగం, వచ్చేవాళ్ళు పోయేవాళ్లతో శని ఆదివారాలు ఎలా గడుస్తాయో తెలియదు. ఇదేనా అత్త జీవితం? అనుపమ మీద అపరిమితమైన జాలి కలిగింది హైమావతికి. ఈ కాలం పిల్లలకి జీవితం వడ్డించిన విస్తరలా ఉండాలనుకుంటారు. ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవటం, ఆ తర్వాత ఏ సమస్య వచ్చినా పరిష్కరించుకోలేక డిప్రెస్ కావటం, వీళ్ళని డీల్ చేయాలంటే ఎంతో ఓపిక కావాలి. ఏదో ఫంక్షన్లో అనుపమ ప్రద్యుమ్న ఇద్దరు ఒకరినొకరు చూసుకొని ఇష్టపడ్డారు. ఆర్థికంగా బాగా సెటిల్ అయిన వాళ్లే, కుటుంబ పరంగా చాలా మంచివాళ్లే అని తెలిసింది. పిల్లవాడు కూడా చాలా మంచివాడే అన్నారు. కానీ ఒకటే లోపం, ప్రద్యుమ్న ఫ్రెండ్స్ సర్కిల్ చాలా పెద్దది, వీకెండ్ వస్తే చాలు ఫ్రెండ్స్తో ఎంజాయ్మెంటు. మోహన్, శారద, తను ఎంత

వద్దని చెప్పినా అది ఒక సమస్యే కాదని వాదించింది. పైగా ఈ రోజుల్లో డ్రింక్ సహజం, హై సొసైటీలో అందరూ అందున సాఫ్ట్వేర్ రంగంలో ఇది సర్వసాధారణం అన్నది అనుపమ. ఆ రోజు అతనే చేసుకుంటానని కూడా, ఇప్పుడేమో ఇలా. అసలు తన జీవితం ముందు వీళ్ళ కష్టం ఎంత, హైమవతి మనసులో అనుకున్నది. అమ్మ వాళ్ళకి చెబితే నీవన్నట్లే ఇష్టమై

స్థానం. మా నాన్న గ్యాస్ కంపెనీలో అకౌంట్స్ రాసేవాడు. తిండికి బట్టకి సరిపోయే జీతమే కానీ పెద్ద అవసరాలు అంటే చదువులు, పెళ్ళిళ్ళ ఖర్చులు నాన్నని అమ్మని భూతంలా భయపెడుతుండేవి. 40 ఏళ్ల క్రితం ఆడపిల్లలు కూడా డిగ్రీ చదువుతున్న రోజులవి. నేను పీజీ చేసి లెక్చరర్గానో లేదా గవర్నమెంట్ ఉద్యోగమో చేయాలని కలలుకనేదాన్ని. కానీ మా ఆర్థిక పరిస్థితికి ఆ కళలు ఎలా తీరుతాయి అనే ఆలోచన కూడా లేని అమాయకత్వం ఉండేది. నాకు మొదటి నుంచి దైవభక్తి ఎక్కువ. మా ఇంటి పక్కనే వెంకటేశ్వర స్వామి ఆలయం ఉండేది. ప్రతిరోజు క్రమం తప్పకుండా అమ్మతో కలిసి గుడికి వెళ్ళేదాన్ని. ముఖ్యంగా ధనుర్మాసం వచ్చిందంటే వేకోజామున లేచి పెరట్లో పూలు మాలకట్టి తీసుకుని వెళ్ళేదాన్ని. మీ అమ్మాయికి సాక్షాత్ ఆ శ్రీమన్నారాయణుడే భక్తగా వస్తాడు అని వాళ్ళు ఆశీర్వదిస్తుంటే నేను మాత్రం దానికంటే ముందు నే కోరుకున్న చదువు చదవాలని దీవించండి అనేదాన్ని. ఈ రెండిట్లో దేనికైనా లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి కదా అనేది అమ్మ. నా 10వ తరగతి పూర్తయింది. నా స్నేహితులందరూ కాలేజీలో చేరుతున్నారు. మా పరిస్థితి నాకు తెలుసు. కానీ ఏదో ఆశ. రోజు ఆ స్వామిని ప్రార్థించేదాన్ని, ఏదో ఒక మార్గం చూపమని. నా ప్రార్థన భగవంతుడు ఆలకించి మార్గం చూపించాడు. అయితే అది నేను కోరుకున్నది కాదు, వేరే విధంగా మార్గం చూపించాడు. ఒకరోజు మా అమ్మ వాళ్ళ కజిన్ నా పాలిట పిడుగులాంటి వార్తతో వచ్చింది. వాళ్ళ అత్తగారు నన్ను గుళ్ళో చూసి వాళ్ళ అబ్బాయికి నన్ను చేసుకోవాలని అనుకున్నదట. అతను సివిల్ ఇంజనీర్గా చేస్తున్నాడు. అమ్మ ఆనందానికి అవధులు లేవు. ఎంత ఉత్సాహంగా అతని వివరాలు అడిగి ఫోటో చూసిన అమ్మ ఒక్కసారి కుప్పకూలింది. అతని వయసు 35 సంవత్సరాలు. భార్య 4 ఏళ్ల క్రితం చనిపోయింది. 2 పిల్లలు. మనిషి నల్లని నలుపు. చూస్తూ చూస్తూ రెట్టింపు వయసు ఉన్న అతనికి ఎలా ఇస్తాము అని అమ్మ నాన్న ఇద్దరూ ససేమిరా అన్నారు. వయస్తేముంది, నీకు మీ ఆయనకి లేదు 10 ఏళ్లపైనే తేడా అంది అమ్మ వాళ్ళ పిన్ని. అందం కూడా లేదు కదా అంటే అందం కొరుకు తింటామా అని సమర్థించారు. ఇది చిన్నపిల్లే, ఇంకా అతని పిల్లల్ని ఎలా చూడగలుగుతుంది అంటే అదేం పాదలేదు, వాళ్ళ అత్తగారు సాయం ఉంటుందిగా అన్నారు. జీతంతో పాటు బోల్డంత పై సంపాదన, మీ 2వ కూతురు పెళ్లికి కొడుకు చదువులకి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని చెప్పగా చెప్పగా అమ్మా నాన్న కూడా ఆలోచనలో పడ్డారు. చాలా సంఘర్షణ అనంతరం నా పెళ్లి నిర్ణయించారు. 15 రోజుల లోపలే నా పెళ్లి మీ మామయ్యతో అయింది. చివరి నిమిషం వరకు ఆ స్వామి ఏదో చేసి ఈ పెళ్లి ఆపేస్తాడు అని భ్రమ ఉండేది. తాళి కట్టించుకుంటూ ఎవరిని ఏమీ అనలేక ఆ రంగనాథ స్వామినే తిట్టుకున్నాను. నిన్ను భర్తగా పొందాలని ఆ గోదాదేవి కాచాయని వ్రతం చేస్తే నీలో ఐక్యం చేసుకున్నావు, మరి నేను కూడా నీ వ్రతం చేశానే, నాకెందుకు శిక్ష అని ఆక్రోశించాను. నా ద్వారా 2 కుటుంబాలకు మేలు జరగాలని భగవత్ సంకల్పం కాబోలు అనుకొని మనసుకు సరిపెట్టుకున్నాను. మీ మామయ్య చాలా మంచివాడు. పిల్లల పెంపకం అంతా మా అత్తగారే చూసుకునేది. దాంతో నాకు కాలేజీలో చేరి చదువుకోవాలనే కోరిక మళ్ళీ మొదలైంది. వచ్చే సంవత్సరం చేరు అన్నారు మీ మామయ్య. సరే అనుకున్నాను. కానీ మీ బావ కడుపున పడ్డాడు. 20 ఏళ్లకి 2 పిల్లలకి జన్మనిచ్చి వెరసి 4 పిల్లలకి తల్లినైనాను. ఈ లోపల అతని గురించి కొన్ని నిజాలు గుండెల్లో ముళ్ళుగుచ్చాయి. భార్య పోయాక తాగుడుకు అలవాటు పడ్డాడు. వయసు ప్రభావంతో ఆఫీసులో టైపిస్ట్కి దగ్గరైనాడు. నేను దూరంగా ఉంటే ఆ వ్యసనాలు ఇంకా ఎక్కువ అవుతాయని పుట్టింటికి కూడా వెళ్ళేదాన్ని కాదు. నాకు 30 ఏళ్ళు దాటాక డిగ్రీ కంప్లీట్ చేయటం, ఏజ్ బార్ ఏ సమయంలో గవర్నమెంట్ ఉద్యోగం రావటం అంతా మంచి జరిగింది. తర్వాత జీవితం యాంత్రికమైంది అని ఆలోచించే సమయం కూడా ఉండేది కాదు. ఏ సరదా లేదు. పుట్టింటికి అత్తగారింటికి అన్నీ బాధ్యతలే. పిల్లల చదువులు, పెళ్ళిళ్ళు అన్నీ అయిపోయి విదేశాల్లో ఉన్నారు. డబ్బుకు కొదవలేదు. ఇంకా అంతా సుఖమే అనుకుంటున్న సమయంలో 2 ఏళ్ల క్రితం నా మానాన్న నన్ను వదిలేసి నిద్రలో శాశ్వతంగా నాకు దూరమైనారు మీ మామయ్య. అను, నా జీవితాన్ని నేను నిర్దేశించుకోలేదు. అయినా నేను ఎప్పుడూ డిప్రెస్ కాలేదు, ధైర్యంగా నిలబడ్డాను. మరి అలాంటప్పుడు నీ జీవితాన్ని నీవే ఎంచుకున్నావు, నీవెందుకు సర్దుకోలేకపోతున్నావు అడిగింది హైమావతి. అత్త చెప్పిన కథని విన్నది అనుపమ. అత్త, ఆ కాలం పరిస్థితులు వేరు, ఈ కాలం పరిస్థితులు వేరు. నీకు గత్యంతరం లేక సర్దుకుపోయినావు, కానీ నాకు ఆ పరిస్థితి లేదు. నేను చదువుకున్నాను, ఉద్యోగం చేస్తున్నాను అంది అనుపమ. మరేం చేస్తావు? డైవర్స్ అంటుందేమోనని కాస్తంత కంగారుగా అడిగింది హైమావతి. అదే అర్థం కావట్లేదత్త.

0: అంది అనుపమ బేలగ. హైమావతికి అనుపమ మనసు అర్థమైంది. కొంతమంది ఆడపిల్లలకి పెళ్లి తర్వాత కూడా వాళ్ళ స్వేచ్ఛ స్వాతంత్రాలకి భంగం కలగకుండా ఉండాలనుకుంటారు. అలా జరగకపోతే డైవోర్సే. కానీ అనుపమ లాంటి సున్నిత మనస్కులు, సాంప్రదాయాలకు విలువ ఇచ్చేవాళ్ళు ఎదురు తిరగలేక ఏం చేయాలో అర్థం కాక ఇలా డీలా పడిపోతుంటారు. ఒక్కొక్కసారి డిప్రెస్ అయిపోతుంటారు. ఇటువంటి వాళ్ళని చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి అనుకుంది హైమ. అను, నీవు ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిగా ఎన్నో సమస్యల్ని పరిష్కరిస్తున్నావు. నీకు ఒక ప్రాజెక్ట్ వస్తుంది, దాని మీద నీకు పెద్ద అవగాహన ఉండదు, కానీ పట్టుదలగా నేర్చుకొని విజయం సాధిస్తావు కదా. సాధిస్తున్నావు కూడా. అలాగే నీ సమస్యను ఛాలెంజ్గా తీసుకొని అతనిని మార్చే ప్రయత్నం చెయ్యి. నీవు అతనిని ఈ ఫ్రెండ్స్కి దూరంగా తీసుకెళ్ళు, అంటే కంపెనీ మారి వేరే సిటీ వెళ్ళిపోండి. తర్వాత అతనికి మెల్లగా నచ్చ చెబుతూ కౌన్సిలింగ్కి తీసుకెళ్తే కొంతవరకు తన అలవాట్లు మార్చుకోవచ్చు. దేనికైనా ఓపిక అవసరం. ప్రయత్నిస్తే అసాధ్యం ఏదీ ఉండదు. నీవు తప్పక సక్సెస్ అవుతావనే నమ్మకం నాకుంది. చెప్పటం ఆపి అనుపమ్మ వైపు చూస్తుంది హైమవతి. తన మాటలు తప్పకుండా అనుపమకు టానిక్లా పనిచేస్తాయని తెలుసు హైమవతికి. మౌనంగా తల ఊపింది అనుపమ. సరిగ్గా ఏడాది తర్వాత అనుపమ మేనత్తకు ఫోన్ చేస్తుంది. అత్త, మేం బెంగళూరు వచ్చిన ఈ ఏడాదిలో ప్రజ్ఞలో చాలా మార్పు వచ్చింది. అంతేకాదు, అసలు హైదరాబాద్ వదిలి రానని, బెంగళూరు రానని మొండికేసిన ప్రజ్ఞ ఇప్పుడు కౌన్సిలింగ్కి కూడా ఒప్పుకున్నాడు. నేను అతనిని మార్చుకోగలను అనే నమ్మకం కలిగింది. చాలా థ్యాంక్స్ అత్త అన్న మేనకోడలి మాటలకి నిశ్చింతగా ఊపిరి పీల్చుకొని, ఇదే సాఫ్ట్వేర్ పరిష్కారం అంటే అంది హైమవతి చిన్నగా నవ్వుతూ.
1: మీరింతవరకు సాఫ్ట్వేర్ పరిష్కారం కృష్ణకుమారి గారి కథానిక విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు శ్రీవాణి శైలజ గారు పాడిన లలిత గీతాలు.

0: డెంగ్యూ కేసులు ఒక 9 వచ్చినాయి. ఏంటంటే ఈ హై రిస్క్ ఏరియాల్లో కొడుతున్నారు కానీ జనరల్ ఏరియాల్లో వాళ్ళు దోమల మందు కొట్టట్లేదు. దానివల్ల ఏమవుతుందంటే ఈ మలేరియా దోమలు వ్యాప్తి చెందుతున్నాయి బాగా. మన వ్యక్తిగత పరిశుభ్రత కూడా ఉండాలి. ఇళ్లలో కూడా చాలా మంది శుభ్రం చేసుకోవట్లేదు.
1: అవును,
0: ఈ కొబ్బరి బొండాలు అవి తిని పడేసి ఇళ్లలో నీళ్లు పెట్టుకోవడం వల్ల దాంట్లో గుడ్లు పెట్టి అవి పెరుగుతున్నాయి బాగా. అవి సీజన్ వచ్చేసరికి మనం వాటిని డిస్టర్బ్ చేయాలి, లేకపోతే అవే పెరిగి మలేరియా కేసులు. ఇప్పుడు హాస్పిటల్లో కూడా బాగా పేషెంట్లు పెరిగారు.
1: అవును,
0: గవర్నమెంట్ హాస్పిటల్లో పిహెచ్సిలో కూడా జ్వరాలు ఇవన్నీ వచ్చినాయి బాగా. కానీ వాటిని కంట్రోల్ చేయాలంటే మనం కూడా కొంచెం శుభ్రత పాటించాలి కదా.
1: ఇప్పుడు మన ఇంట్లో ఎన్నో రకాల పర్ఫ్యూమ్స్ అని, ఆయిల్స్ అని, మాయిశ్చరైజర్లు అని అన్ని వాడుతూ ఉంటాం. వీటితో పాటే దోమల నివారణ మందులు కూడా మనం కొంత తెచ్చుకుని మన పరిసర ప్రాంతాల్లో, మన ఇంటి ప్రాంగణంలో మనం గనక స్ప్రే చేసుకోగలిగితే మంచిది కదా. ఇప్పుడు డిఎంహెచ్ఓ గారి ఆదేశానుసారం జిల్లా వ్యాప్తంగా కూడాను ప్రతి చోట కూడా ఫాగింగ్ చేస్తున్నారు. కానీ ఫాగింగ్ చేయడం వల్ల 50% పోతుంది దోమ. ఎందుచేతనంటే నివాస ప్రాంతాల్లో అట్లాగే చెట్లు ఉన్న ప్రాంతాల్లో ఫాగింగ్ చేస్తారు, కానీ మళ్ళా అది అడవుల నుంచి, పంట పొలాల నుంచి మళ్ళీ ఊర్లోకి వస్తూ ఉంటాయి కదా. దోమల నివారణ అనేది సామూహికంగా అందరు చేయగలగాల. మనుల్లు మాత్రమే శుభ్రంగా ఉండి, పక్కిళ్ళు శుభ్రంగా లేకపోతే ఎంత దోమల మందు స్ప్రే చేసినా పక్కింటి నుంచి మళ్ళీ అవి వలస వస్తూనే ఉంటాయి.
0: ఇంకోటి సార్, ఇప్పుడు వలస ఆదివాసీలు బాగా వస్తారు మన ఏరియాకి. వాళ్ళకి ఏంటంటే అటు సైడ్ ఒరిస్సా, ఛత్తీస్గఢ్ లో వాళ్ళకి మలేరియా కేసులు ఎక్కువ ఉంటాయి బాగా. వాళ్ళు ఆల్రెడీ మలేరియా పాజిటివ్ తోటే వస్తున్నారు మనకి. ఆ గ్రామాలను గుర్తించారు ఇప్పటికే, మలేరియాలో 119 గ్రామాలను గుర్తించారు ఐస్కి అని.
1: అవును,
0: ఆ గ్రామాల్లోనే చేస్తున్నారు ఎక్కువ, కానీ అక్కడ కంట్రోల్ కావట్లేదు.
1: మన దగ్గర కూడా ఫాగింగ్ అనేది చేస్తూ ఉన్నారు. ప్రతి పంచాయతీలో, మున్సిపాలిటీలో, వార్డుల్లో కూడాను అక్కడ ఉన్నటువంటి అధికారులు, అలాగే ప్రజాప్రతినిధులు కూడాను మంచి స్టెప్ తీసుకుని చేస్తున్నారు. కానీ ఈ వలస ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళలో మలేరియా సింప్టమ్స్ ఉన్నా కూడా మరి ప్రభుత్వం వారు అనేక రకాల చర్యలు తీసుకుంటున్నారు, వాటికి సంబంధించి ట్రీట్మెంట్ కూడా అందిస్తున్నారు. మీరు అన్నట్టుగా హాస్పిటల్స్ లో పేషెంట్ల సంఖ్య కూడా పెరిగిపోయింది. ప్రతి వారు కూడా వ్యక్తిగత శుభ్రత, వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాలండి. వెంకటేశ్వర గారు మీరు ఏం చేస్తుంటారు?
0: నేను జర్నలిస్ట్ సార్.
1: జర్నలిస్ట్, ఓకే అండి. వెంకటేశ్వర గారు చాలా చక్కటి విషయాన్ని తీసుకొచ్చారు. ప్రతి వ్యక్తి కూడాను మరి పరిశుభ్రత పాటించాలి, అలాగే మలేరియా దోమల పట్ల, అలాగే ఈగల పట్ల కూడా జాగ్రత్తగా ఉండి వాటిని పారద్రోళ్ళే ప్రయత్నాలు మనం కూడా చేయాలి. ప్రభుత్వం కూడా సహకారం అందిస్తుంది. ఓకే అండి, మీకోసం మంచి పాట వినిపిస్తున్నా, వినండి.

0: హలో
1: హలో నమస్తే సార్.
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట కార్యక్రమానికి మీరు కాల్ చేశారు. మీ పేరు ఎక్కడ నుంచి?
1: రేణుక, సుజాత్ నగర్ సార్.
0: రేణుక గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నాం సార్, మీరు బాగున్నారా?
0: బాగున్నాం బాగున్నాం. ఈ రోజు మరి ముచ్చట ఏంటి మనది?
1: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట. వర్షాలు వస్తున్నాయి కదా సార్.
0: అవును.
1: శుభ్రంగా ఉండాలి ఇంటి చుట్టూ గానీ ఇంట్లో గానీ.
0: మరి మీరు శుభ్రం చేస్తుంటున్నారా?
1: చేసుకుంటున్నాం సార్.
0: చేసుకుంటున్నారు? మీరు చేయడమే కాదు, మరి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మీ చుట్టుప్రక్కల ప్రజలందరికీ కూడా శుభ్రం చేసుకోండి అని చెప్తున్నారా?
1: అవును సార్, చెప్తున్నాం సార్. ఎందుకంటే ఇప్పుడు ఈ వర్షాలకి జ్వరాలు గాని జలుబులు దగ్గులు మెయిన్ చిన్న పిల్లలకి వస్తాయి. ఇప్పుడు కొంచెం జాగ్రత్త పడాలని అందరికి చెప్తున్నాం సార్.
0: ఓకే అండి రేణుక గారు, మరి ఆకాశవాణితో మాట్లాడినందుకు ధన్యవాదాలు. మీకోసం మంచి పాట వినిపిస్తున్నా, వినండి.

0: మార్నింగ్ సార్.
1: గుడ్ మార్నింగ్ రమేష్ గారు, ఎలా ఉన్నారు?
0: బాగున్నాం సార్, మీరు బాగున్నారా?
1: చాలా బాగున్నాం. ఈ రోజు ముచ్చట్లేంటి మనవి
0: సార్? ఈ రోజు మనకు ముఖ్యమైన అంశం ఏంటంటే,
1: చెప్పండి.
0: మనకు దగ్గరలో ఒక పుణ్యక్షేత్రం ఉంది సార్, వెంకటేష్ కని. మేము స్కూల్లో ఉన్నప్పుడు ఎక్స్కర్షన్ కానీ వెళ్ళేవాళ్ళం సార్, వెంకటేష్ కని.
1: పిక్నిక్ అంటారు?
0: అవును సార్, అవునవును.
1: ఓకే,
0: అయితే అక్కడికి పిల్లల్ని తీసుకెళ్లేవాళ్ళు సార్, వెంకటేష్ కని. గుట్ట మీద ఉంటుంది సార్ దేవాలయం.
1: అవును, ఇప్పటికే ఉందిగా.
0: ఇప్పటికే ఉంది సార్, కానీ అప్పుడు కలగల ఆడుతూ ఉండేది. ఈ మధ్య వెళ్తే తెలిసింది సార్, అక్కడ మేము వెళ్ళినప్పుడు దేవాలయం ఎంత చక్కగా ఉంటుందంటే, మాకు ద్వారక తిరుమలలో ఉన్నట్టు ఉంటుంది సార్, గుట్ట మీద ఉంటుంది. పూల తోటలు, గులాబీ తోటలు అన్ని కూడా చాలా చక్కగా ఉండేది అన్నట్టు. అయితే ఉదయం నుంచి సాయంత్రం దాకా అక్కడే పాటలు పాడుతూ కథలు చెప్తూ చక్కగా హ్యాపీగా ఉండేవాళ్ళం సార్ ఒక రోజంతా. అటువైపు మనకి దట్టమైన అడవులు, ఆ తర్వాత సెవెన్ షాఫ్ట్ ఇవన్నీ కూడా కనిపిస్తుంటాయి సార్ అక్కడ నుంచి. రోప్వే ఇవన్నీ కనిపిస్తుంటాయి అండి అక్కడ నుంచి గుట్ట మీద చూస్తే. చాలా బాగుంటుంది సార్ దేవాలయం. కానీ ఇదే ఆర్కిటెక్చర్ మనకు ద్వారక తిరుమలలో ఉంది సార్, అదే దేవాలయం, అదే నక్షత్రం మీద కనిపిస్తుంటది. పూజారి గారితో మాట్లాడలేదు అక్కడ, అమలు జరుగుతున్నాయి బాబు అని చెప్పంటున్నారు. అంటే అప్పుడు అంత ఉజ్వలంగా ఉండే సార్ వెంకటేష్ గారు.
1: అంటే అప్పుడు నైనింగ్ క్లాన్, ఎయిటింగ్ క్లాన్, సెవెనింగ్ క్లాన్ అనేది ఊర్లో అక్కడ ఉండేవి.
0: అవును సార్, అవును.
1: గౌతమి ఓపెన్ కాస్ట్ పుణ్యమ అంటూ ఆ ఊళ్ళని మరి ఇక్కడికి రుద్రంపూర్ కి షిఫ్ట్ చేయడం జరిగింది.
0: అందుచేత
1: ప్రజల సందడి లేనప్పుడు దేవుడి దగ్గరికి వెళ్లే వాళ్ళు దూరంగా వెళ్ళాలంటే కొంత టైం తీసుకుని వెళ్తారు. ఊర్లో ఉన్నది వేరు, ఊరు బయట ఉన్నది వేరు కదా.
0: అప్పుడు మేము అక్కడికి వెళ్తే చాలా వింతైన వాతావరణం కనపడేసారు. అక్కడ ఫ్రెష్ గా ఎయిర్ వచ్చేది, గాలి బాగుండేది. ఒక ఉదయం నుంచి సాయంత్రం వరకు టైం తెలిసేది కదా, అందరూ చక్కగా పాటలు పాడేవాళ్ళు, కథలు చెప్పేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు, చాలా చక్కగా ఉండేది సార్. చూడండి, ఒకప్పటి కళావైభవం ఇప్పుడు కనబడలేదు.
1: ఇప్పుడు నెల్లడి మధ్య కాలంలో
0: నేను ఒకసారి వెళ్ళాను సార్, అక్కడ చిరుతపులు కూడా తిరుగుతుంటాయి సార్, అప్పుడప్పుడు పేపర్లు వస్తుంటాయి. బస్ వస్తుంటే బస్ కట్టాక చిరుతపులు కనబడుతుంది, వెళ్తుంటాం సార్. అప్పుడప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు రామవరం వచ్చినప్పుడు తప్పకుండా వెళ్తుంటలేదు.
1: వన్య ప్రాణులు అనేవి ఆ రోజుల్లో ఉన్నవి, ఈ రోజుల్లో ఏమీ లేదు. ఎందుకంటే ఓపెన్ కాస్ట్ వచ్చేసింది కాబట్టి ప్రశాంతమైన వాతావరణంలో టెంపుల్ కూడా ఉంది. చాలా మంది కూడాను మరి అకేషనల్ గా దానికి అక్కడికి వెళ్తూ ఉంటారు. అలాగే ప్రతి ఏటా కళ్యాణ మహోత్సవాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఓకే అండి, మరి రమేష్ గారు ఆకాశవాణితో ఒక మంచి పుణ్యక్షేత్రం కోసం తెలియజేసినందుకు ధన్యవాదాలు. మీకోసం మంచి పాట వినిపిస్తున్నా, వినండి.
0: ఓకే సార్, థాంక్యూ.

Menteri Kau Selama

0: ఇది పాటల పలకిలో శ్రోతల ముచ్చట కార్యక్రమం. కార్యక్రమంలో మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో
1: సార్, గుడ్ మార్నింగ్.
0: గుడ్ మార్నింగ్ రాధాపాసి గారు, ఎలా ఉన్నారు?
1: బాగున్నా సార్, మీరు ఎలా ఉన్నారు?
0: ఫైన్, మేము చాలా బాగున్నాం. ఈ రోజు కార్యక్రమంలో చాలా మంది ఎదురు చూస్తున్నారు, రాధాపాసి గారు ఏ విషయాలు మాట్లాడతారా అనేసి.
1: కొత్తగూడము బూర్ది గడ్డలో మహంకాళి అమ్మవారి కాళీమాతది అలా ఊరేగింపు ఉంది సార్.
0: ఊరేగింపు అంటే ఏ సమయంలో ఎక్కడ నుంచి ఎక్కడ వరకు చేస్తారు?
1: ఇప్పుడు కాళీమాత టెంపుల్ కాడ నుంచి మన గణేష్ టెంపుల్ దాకా సార్.
0: అవునా, మీరు పాల్గొంటున్నారు దాంట్లో?
1: పోతున్నా సార్, ఇప్పుడు వెళ్తా సార్.
0: ఎలా కండిషన్? ఎలా దాంట్లో పాల్గొనాలంటే ఊరేగింపులో బోనం చేయాలా?
1: అంటే మాకు బోనాలు లేవు సార్. మాకు మామూలుగా ఇక ఊరేగింపు భవానీ గారితో మేము కూడా రథం గుంజుతాము. ఇక బోనాలు ఉన్నోళ్ళు బోనాలు పట్టుకొని పోతారు సార్.
0: చాలా క్రౌడ్ గా ఉంటుంది అనుకుంటా, బాగా ఎక్కువ మంది వస్తారేమో.
1: చాలా మంది వస్తారు సార్. మళ్ళా ఎట్లా అంటే మేము సగం దూరం దాకా వెళ్ళి మళ్ళా వచ్చి మళ్ళా నీళ్ళు తీసుకుపోయి భవానీ గారు కాళ్ళు కడుగుతాం సార్. మేము ప్రతి సంవత్సరం అట్లనే జరుగుతుంది ఇక్కడ.
0: భవానీ మాల వేసుకున్న వాళ్ళు ఉంటారు కదా భక్తులు?
1: ఉంటారు సార్.
0: దీక్ష తీసుకుంటారు కదా 41 రోజులు?
1: కానీ ఇప్పుడు కాదు సార్, అదే దసరా అప్పుడు.
0: దసరా అప్పుడు, ఇప్పుడు మరి ఇప్పుడు ఏమో దీక్ష తీసుకోరా?
1: ఏం తీసుకోవాలి, వేసాలు వేస్తారు. వేరే ఊరు నుంచి కాళీమాతది సార్ మన భవానీ గారు పిలిపిస్తారు, ఊరేగింపు చేసుకుంటే ఇక మూడైతే సార్ మళ్ళా మాత ఇక్కడ వచ్చే వరకు.
0: అందరికి భోజనాలు ప్రసాదాలు ఉంటాయి అక్కడ?
1: అన్ని ఉంటాయి సార్. ఇవాళ పెడతారు, మళ్ళా ఆదివారం రోజు కూడా సార్ అక్కడ అందరికి భోజనాలు.
0: ఓకే, అంటే వచ్చే భక్తులంతా ప్రొద్దుటే వస్తారు కాబట్టి మళ్ళీ అందులో వాళ్ళు పాదయాత్ర చేయాల్సి ఉంటుంది కాబట్టి కొంత అలసిపోయి ఉంటారు. వారికి కొంత సేద తీరాలంటే వారికి ఆహారం కల్పించాలి. అవునా, రాధాపాసి గారు అందరికి అవకాశం ఇస్తారా రథం గుంజడానికి? ఏమైనా టికెట్ ఉంటుందా?
1: టికెట్ గిట్ట ఏమి ఉండదు, ప్రతి ఒక్కళ్ళకి ఈ అవకాశం రావాలని నేను చెప్తున్నా సార్.
0: మా శ్రోతలందరి పట్ల కాళీమాత యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకోండి. మరి ఈ రోజు పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట కార్యక్రమానికి మీరు ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. మీకోసం ఒక మంచి పాట వినిపిస్తుంది ఆకాశవాణి, వినండి.

0: हेलो,
1: हेलो, गुड मॉर्निंग सर। भावनरा?
0: गुड मॉर्निंग भावना, मीर भावनरा?
1: భావున్నాం సార్. పాటల పల్లకి శుభాభివందనాలు.
0: శుభాభివందనాలు పాటల పల్లకి. మరి శుభాభివందనాలతో పాటు మాటలు కూడా కావాలి కదా.
1: చెప్తా సార్, ఇగో మొన్న మంగళవారం సార్ బాగా బ్రహ్మాండమైన వర్షం పడేది మా దగ్గర. చెరువులు కుంటలు అన్ని తిని వాగులన్నీ వారుతున్నాయి సార్. అయితే పోయిన సంవత్సరం సార్ మా దగ్గర ఒకటి సిరికొండ మండల్ కు పెద్ద బ్రిడ్జ్ ఉండే, అది తెగిపోయింది. అయితే తాత్కాలికంగా గవర్నమెంట్ ఏం చేస్తారు, ఓ 50 లక్షలు అని చెప్పి మట్టి పోసిండ్రు. అది మొత్తం కొట్టుకుపోయింది సార్. మొన్న
0: వరదకి అంటే పంచభూతాలు అనేటివి ఉంటాయి, వాటి యొక్క ప్రళయానికి ఏది కూడా అతీతం కాదు.
1: అయితే ఇప్పుడు ఏమైపోయింది సార్, బస్సులు కూడా టచ్ అయ్యింది, మాకు మొత్తం బంద్ అయిపోయింది. ఇప్పుడు మా మండలికి బంద్ అయిపోయింది, పరేషాన్ లో ఉన్నాం పబ్లిక్ అంతా. రైతులకు మా ఊళ్ళో సంతోషం ఉన్నారు సార్. ఇప్పుడు
0: చెరువులన్నీ కూడా నిండుకుంటున్నాయి. భద్రాచలం దగ్గర కూడా మరి గోదావరి నీటి మట్టం సడన్ గా 9 అడుగులకు ఎక్కువ అయిపోయింది గతంతో ఉన్నదానికంటే కూడాను. రైతులందరూ అప్రమత్తంగా ఉండాలి, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే తుఫాను ప్రభావంతో వర్షాలు ఇంకా ఉన్నాయనేసి అంటుంది వాతావరణ శాఖ. దానికి సంబంధించి మనం కూడా సమాయత్తంగా ఉండాలి. అలాగే వ్యవసాయదారులు సంతోషపడుతున్నారు వారి పంట పొలాలను కాపాడుకునేందుకు. అలాగే పంట పొలాల్లో మురుగునీరు, వర్షపు నీరు ఎక్కడైతే నిల్వ ఉంటుందో దానివల్ల పంటలు దెబ్బతినే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది.
1: అవును సార్, అదైతే కరెక్ట్ వాస్తవం సార్. అయితే గవర్నమెంట్ ఏమన్నా ఈసారి వర్షాలే లేవని చెప్పారు, ఏదో మామూలు పంటలు వేసుకున్నారు. మా అదృష్టాలు మంచుకున్నాయి సార్. మా నిజామాబాద్ జిల్లాలో మా శ్రీకొండ మండలం
0: లేవు అని కన్ఫర్మ్ గా చెప్పలేదు, ఉండకపోవచ్చు అన్నారు. ఎల్నినో ప్రభావం ఉంటుంది కాబట్టి రైతులంతా కూడా మరి జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళ పంటల పట్ల చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని చెబుతుంది. అంతే తప్ప ఉండవు అని చెప్పట్లేదు.
1: అదే అదే, రావచ్చు రాకపోవచ్చు అని అన్నారు. కనీసం దేవుడు వేయాలని అనుకోకుండా వచ్చింది, సంతోషపడుతున్నారు సార్.
0: ఓకే హనుమాన్ గారు, మరి ఆకాశవాణికి ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. మీకోసం మంచి పాట వినిపిస్తున్నాం, వినండి.

0: హలో,
1: హలో సార్, నమస్కార్.
0: నమస్కార్. ఎవరు, ఎక్కడి నుంచి?
1: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట కార్యక్రమానికి కీర్తి రాజ్ కుమార్ ఆదర్శ నగర్ నిజామాబాద్ నుంచి సార్.
0: నమస్తే నమస్తే రాజ్ కుమార్ గారు.
1: సార్,
0: మీ పేరులోనే కీర్తి ఉంది అంటే మీరు చాలా ఉన్నతంగా ఉంటారనేసి అర్థమవుతుంది.
1: థ్యాంక్ యూ సార్.
0: ఏం చేస్తుంటారు రాజ్ కుమార్ గారు?
1: నేను రెడీమేడ్ గవర్నమెంట్ లో వర్క్ చేస్తాను సార్. 63 సంవత్సరాలు.
0: 63 సంవత్సరాలు మీ వయస్సు?
1: అవును సార్.
0: ఓకే, మరి రిటైర్మెంట్ తీసుకున్నారా, చేస్తున్నారా?
1: ఇంటికాడ ఉంటే బోర్ అయిపోతాం సార్. ఆలోచనలు వస్తాయి, అందుకనే నలుగురితో కలిసి తిరగటం నాకు అలవాటు సార్.
0: ఓకే,
1: చెప్పాలనుకున్న విషయం ఏమిటంటే సార్, పొదుపు గురించి చెప్పాలనుకుంటున్నాను సార్. మొన్నటి వరకు మనము నీళ్లు లేవు, వర్షాలు లేవు అని బాధపడ్డాం సార్.
0: అవును,
1: ఇప్పుడు మనకు సఫిషియెంట్ గా వర్షాలు కురుస్తున్నాయి. మనం దాన్ని ఒడిసి పట్టుకొని ఇంకుడు గుంతలు గాని ఇంకా ఏదైనా సౌరశక్తిది గాని జాగ్రత్త పెట్టుకుంటే ముందు తరాలకు ఉపయోగం వస్తుంది సార్.
0: అవును,
1: అలాగే ఇంధనాన్ని కూడా కొద్దిగా పొదుపుగా వాడాలి సార్.
0: ఇంధనాన్ని పొదుపుగా వాడాలి, ఖచ్చితంగా.
1: డబ్బును కూడా పొదుపుగా వాడుకొని మెయింటైన్ చేయాలి. మనం పెద్దవాళ్ళము పిల్లలకు చెప్పాలి సార్. చెప్తా ఉంటే వాళ్ళకు కూడా తెలుస్తుంటది. అందుకే నా ఆలోచన మేము ముందు ఉంచాను సార్.
0: బాగుందండి. మరి ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలి, పొదుపుగా ఉండాలి. అటు కరెంట్ అయితేనేమి, ఇటు వాటర్ అయితేనేమి, డబ్బులు అయితేనేమి, ఏదైనా కూడా పొదుపుగా వాడుకుని పొదుపుగా ఉంటే ముందు తరాలకి మనం కొంత వనరులు మరి తీసుకెళ్లిన వాళ్ళం అవుతాం. ఓకే అండి, మరి ఆకాశవంతో మాట్లాడేందుకు ధన్యవాదాలు. మీకోసం మంచి పాట వేస్తున్నాం, వినండి.
2: ఆ

0: హలో.
1: హలో, నమస్తే సార్.
0: నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేశారు? ఇది పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట కార్యక్రమం.
1: నా పేరు చిలకలర్న సార్, సీతనగర్ నుంచి కాల్ చేస్తున్నా.
0: అరుణ గారు,
1: చెప్పండి సార్.
0: వాతావరణం మంచిగా ఉంది, వర్షాలు పడుతూ ఉన్నాయి.
1: అవును సార్.
0: ఏం పని చేస్తున్నారు ఇప్పుడు?
1: ప్రస్తుతానికైతే కాకరకాయలకు వస్తున్నాం సార్.
0: కాకరకాయలకు వస్తున్నారు?
1: అవును సార్.
0: కాకరకాయల్లో చాలా రకాలు ఉంటాయి. పొడుగు కాకరకాయలు ఉంటాయి, పొట్టి కాకరకాయలు ఉంటాయి, అలాగే బోడ కాకరకాయ అంటాం మనం. ఇవన్నీ మరి చాలా ఉంటాయి కదా. మీరు ఏ రకాలు ఎక్కువగా పండిస్తుంటారు?
1: ఇవే సార్, ఎక్కువ చేదు కాకరకాయలు, బోడ కాకరకాయలు, రెండు రకాలు సార్.
0: కానీ కంచె కాకరకాయలు చాలా బాగుంటాయి కదా. బోడ కాకరకాయ పెద్దగా ఉంటుంది.
1: అన్ని ఇత్తనాలే కదా సార్, ఇప్పుడు బయట తీసుకొచ్చి పెడుతున్నారు కదా సార్.
0: అవునవును,
1: వేరే మీద కొనుక్కొచ్చి పెడుతున్నారు. చిన్నతనంలో ఎక్కడైనా మంచిగా అసలు అవి వండుకుంటే ఆ టేస్ట్ వేరుండే సార్. ఆ టేస్ట్ ఇప్పటికి రాదు.
0: ఆ టేస్ట్ ఇప్పటికి రాదు అని ఎందుకు అనుకుంటున్నారు?
1: ఎందుకంటే మందులు కొడుతున్నారు కదా సార్. అట్లా ఎందుకు ఉంటుంది టేస్ట్ అంటే అప్పట్లో కొంచెం మంచిగా ఉండేది ఏదైనా, కానీ ఇప్పుడు మందుల వల్ల ఉన్న టేస్ట్ పోతుంది. అసలు మందులు ఎక్కువైతే పండక సరిగా పంట వానలు టయానికి లేక సరిగా అదునుగా పడక దాని వల్ల సార్.
0: కానీ ఆర్గానిక్ ఫార్మింగ్ చేయమంటున్నారు కదా, ఎక్కువగా ఆర్గానిక్ ఫార్మింగ్ చేయండి, ఎక్కువగా పంటలు తీయండి అంటున్నారు. రైతులు కూడా చాలా మంది చేస్తున్నారు కదా.
1: అవును సార, చేసి కదా చేస్తూనే ఉన్నారులే, గానీ దీని తోడు టయానికి వాన పడాలి కదా సార్.
0: టయానికి వాన పడాలి, అప్పుడు మనకి దిగుబడి కూడా మనకున్న రీతిలో వస్తాయి. ఓకే అండి, మరి ఆకాశవాణితో మాట్లాడిన ధన్యవాదాలు. మీకోసం మంచి పాట వినిపిస్తున్నా, వినండి.

0: హలో
1: సార్ నమస్తే సార్
0: నమస్తే అండి మీ పేరు ఎక్కడ నుంచి కాల్ చేశారు
1: సార్ నా పేరు యాహూ పాషా సార్ కొత్త నుంచి మాట్లాడుతున్నాను సార్ బాగున్నారా సార్
0: చెప్పండి ఎలా ఉన్నారు మేము బాగున్నాం
1: సార్ ఇవాళ ముచ్చట ఏంటంటే సార్ ఇవాళ రేంజర్ల దినోత్సవం ఉందండి సార్ ఈ సందర్భంగా మనకు ఫారెస్ట్ రేంజర్ గారిని గుర్తు చేసుకోవడం కోసం నా ముచ్చట చెప్దామని ఫోన్ చేశారు
0: వావ్ రేంజర్ దినోత్సవం ఈ రోజు
1: అవును సార్
0: మరి అటవీ ప్రాంతాన్ని కాపాడుకోవడం వన్యప్రాణులను సంరక్షించడం అనేది వాళ్ళ యొక్క డ్యూటీ
1: అవును సార్ అవునండి
0: మీకు వారితో ఉన్న అనుబంధం ఏంటి
1: అనుబంధం అంటే సార్ నాకు కుదరడం నేను బిల్డింగ్ పెయింటింగ్ వర్క్ చేస్తాను సార్ అయితే ఈ సందర్భంగా నాకు ఒక సార్ ఇంట్లో మేము వర్క్ చేసినప్పుడు రేంజర్ గారు బిల్డింగ్ పెయింటింగ్ చేసినప్పుడు సార్ ద్వారా నాకు పరిచయం ఏర్పడింది సార్ అయితే ఈ సార్ కి రేంజ్ మనకు చంద్రగొండ మండలంలో సార్ డ్యూటీ అండి అయితే సార్ వాళ్ళ బిల్డింగ్ వర్క్ అయిపోయిన తర్వాత వాళ్ళది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున ఒక బిల్డింగ్ ఉంది చేయాలనేసి నన్ను తీసుకెళ్లారు సార్ అక్కడికి అయితే ఇక్కడ మన కొత్తగా ఉందండి చంద్రగొండ అక్కడ నుంచి వాళ్ళ బిల్డింగ్ రేంజర్ వాళ్ళ బిల్డింగ్ ఎక్కడంటే అడవుల మధ్యలో ఉంటుందండి అంటే వాచ్ టవర్ లాగా నిర్మించారన్నట్టు అక్కడ ఆ బిల్డింగ్ వర్క్ కోసం నన్ను తీసుకెళ్లారండి ఇక్కడ నుంచి ఆ సందర్భంగా సార్ తోటి నాకు మంచి పరిచయం అలాగే సార్తో అనుబంధం అనేది కూడా చాలా మంచిగా ఏర్పడింది సార్
0: ఏదైనా ఒక అధికారితో పరిచయాలు అనేది సవ్యంగా ఉన్నంత కాలం బానే ఉంటుంది కదా
1: అవును సార్ అయితే సార్ సార్ స్వయంగా తన కార్ లో మమ్మల్ని తీసుకెళ్లేవారండి ముగ్గురు వెళ్లేవారం రోజు ఉదయం మమ్మల్ని ఇక్కడ పికప్ చేసుకుని సార్ వాళ్ళ ఆఫీస్ కాడ దింపితే అక్కడ నుంచి వాళ్ళ జీప్ లో ఫారెస్ట్ లోపలి దగ్గర దగ్గర ఒక 5-6 కిలోమీటర్ లోపల ఉంటుంది సార్ మెయిన్ సెంటర్ నుంచి లోపలికి
0: ఫారెస్ట్
1: 12 గుట్టలు ఉంటాయి సార్ ఆ గుట్టల మధ్యలో అది వాచ్ టవర్ కట్టారండి అయితే అక్కడ వర్క్ కోసం మమ్మల్ని తీసుకెళ్లారు సార్ మాతో చాలా మంచిగా మాట్లాడడం చేయడంగా ఉండేది ఇందులో ఒక చిన్న అపశృతి ఏంటంటే సార్ సార్ చెప్పారు ఈ సందర్భంగా నా తరఫున సార్ కు ఘనాన్ని ఇవ్వాలి సార్ ఈ రోజు ముచ్చట చెప్పడానికి కూడా కొంచెం నాకు బాధగానే అనిపిస్తుంది కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి సార్ ఎందుకంటే సార్ అంత మంచిగా మాతో ఉండేవారు వర్కర్లు కానీ సార్ తో ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేసుకుంటున్నాను సార్
0: ఏదైనా కూడా మరి అట్లాంటి ఆఫీసర్స్

0: ఇదిలో మరి ప్రాణాలు కోల్పోవలసిన సందర్భాలు ఏర్పడ్డాయి. ఓకే అండి, మరి అలాంటి వ్యక్తుల యొక్క సేవలు మనం ఎప్పటికీ కూడా గుర్తు చేసుకోవాలి. మరి ఈరోజు మరి రేంజర్స్ దినోత్సవం సందర్భంగా ఆ వ్యక్తిని మీరు గుర్తు చేసినందుకు ధన్యవాదాలు. మీకోసం ఒక పాట వినిపిస్తుంది ఆకాశవాణి, వినండి.
1: థ్యాంక్ యూ సార్.

0: హలో,
1: నమస్తే సార్.
0: నమస్తే అండి, మీ పేరు ఎక్కడ నుంచి?
1: సార్ నంద్యాల జిల్లా బాణముఖ్ల నుండి ఎస్ఎంఎస్ సర్దార్ సార్. బాగున్నారు సార్?
0: బాగున్నాం. చెప్పండి, ఈ రోజు పాటల పల్లకిలో శ్రోతల ముచ్చటకి కనెక్ట్ అయ్యారు, మీరు ఏం విషయం చెప్తారు?
1: సార్ మా గ్రామం గొప్పతనాన్ని గురించి రెండు మాటలు చెప్తా సార్.
0: చెప్పండి.
1: ఎట్లాంటి సార్, మా గ్రామం పేరు బాణముఖ్ర సార్. పూర్వము బాణముఖ్యరగా పిలిచేవారు. బాణముఖ్యర అంటే శ్రీశైల బ్రహ్మరామ గారికి మా గ్రామం నుంచి అమ్మవారికి పసుపు కుంకుమ ముక్కు పుడక తీసుకుపోయి మా గ్రామస్తులు అర్చకులు కాలి నడకతో పోయి అక్కడ పూజ ఫస్ట్ పూజ చేసేవారు 400 సంవత్సరాల కిందటి మాట సార్. అట్లా చేసేవారు, అప్పుడు బాణముఖ్యరగా వెలిచింది. తర్వాత బాణుడు అంటే ఉదయించే సూర్యుడు కాబట్టి అభివృద్ధి బాటలేకి ఇక్కడ రైతాంగం ఎక్కువ ఉంటది సార్ మా గ్రామంలో. బాణుడు అనేందుకు బాణముక్కలుగా పిలిచబడింది సార్ గ్రామం. మంచి పంటలు పడుతున్నాయి కాబట్టి బాణముక్కల బంగారు గడగా వెలిచింది ఒక మారు.
0: 24 పల్లెలకు
1: రేపలేగా మలిచింది.
0: ఇదంతా మీకు స్టోరీ ఎలా తెలుస్తుంది? అలాంటి గ్రామంలో ఒకరి నుంచి ఒకరికి ఎలా పాస్ ఆన్ అవుతూ ఉంటుందా?
1: సార్ అవును సార్, అది శాసనాలు ఉన్నాయి సార్ మా గ్రామంలో. శాస్త్రం ఉంది, వాళ్ళు పెద్దవారు కాడ నుంచి నేను తీసుకున్నాను ఇది కొంత. అట్లా బాణముఖ్యరగా వెలిచి బాణముఖ్యల బంగారు గడ వెలిచి 24 పల్లెలకు రేపల్లెగా మర్చి అన్ని రకాల కూరగాయలు గాని ఉల్లిగడ్డ ఎల్లిపాయ చెరుకు సీన్ చోట్లు అన్ని రకాలుగా పండించిన గ్రామమే ఈ గ్రామం సార్.
0: ఓకే. అక్కడ

0: 400 సంవత్సరాల కిందటి మాట సార్. అట్లా చేసేవారు అప్పుడు భానుముఖ్యరగా వెలిచింది. తర్వాత భానుడు అంటే ఉదయించే సూర్యుడు కాబట్టి అభివృద్ధి బాటలేకి ఇక్కడ రైతాంగం ఎక్కువ ఉంటది సార్ మా గ్రామంలో. భానుడు అనేందుకు భానుముక్కలుగా పిలిచబడింది సార్ గ్రామం. మంచి పంటలు పడుతున్నాయి కాబట్టి భానుముక్కల బంగారు గడగా వెలిచింది ఒక మారు.
1: 24 పల్లెలకు
0: రేపలగా మలిచింది.
1: ఇదంతా మీకు స్టోరీ ఎలా తెలుస్తుంది? అలాంటి గ్రామంలో ఒకరి నుంచి ఒకరికి అలా పాస్ ఆన్ అవుతూ ఉంటుందా?
0: సార్ అవును సార్, అది శాసనాలు ఉన్నాయి సార్ మా గ్రామంలో. శాస్త్రం ఉంది, వాళ్ళు పెద్దవారు కాడ నుంచి నేను తీసుకున్నాను ఇది కొంత. అట్లా భానుముఖ్యరగా వెలిచి భానుముఖ్యల బంగారిగడ వెలిచి 24 పల్లెలకు రేపల్లెగా మర్చి అన్ని రకాల కూరగాయలు కానీ ఉల్లిగడ్డ ఎల్లిపా చెరుకు సీన్చోట్లు అన్ని రకాలుగా పండించిన గ్రామమే ఈ గ్రామం సార్.
1: ఓకే, అక్కడ ఉన్నటువంటి ప్రధానమైన ఈవెంట్స్ ఏంటి, ఏమేమి జరుగుతాయి ఉత్సవాలు సంవత్సరంలో?
0: ఉత్సవాలు అంటే సార్ ఇక్కడ మాకేముందంటే మామూలుగా దసరా బాగా జరుపుకుంటాము, శ్రీరామనవమిని బాగా అందరు కలిసి మెలిసి బాగా చేసుకుంటాము. ఇక్కడ ఏముందంటే సార్ ఒక స్పెషల్ మా గ్రామంలో దసరాకు అందరు కలిసి మెలిసి పోతాము. అక్కడ జమ్మి చెట్లు 5 ఉన్నాయి సార్, పంచపాండవులు లాగా 5 ఉన్నాయి. కానీ నా వయసు కూడా 62, మా చిన్నతనం నుంచి అవి చెట్లు ఒకే వయసు ఒకేలా ముసిల్తనం లేదు సార్, దానిలో ఎప్పుడు చాలా సింగారంగా ఉంటాయి ఆ చెట్లు. అది ఒక స్పెషల్ మా గ్రామానికి, ప్రతి వాళ్ళు కూడా వచ్చి చూసిపోతుంటారు సార్.
1: ఓకే, ఇదంతా ఒక ఎత్తు అయితే మరి అక్కడ ఉన్నటువంటి యువకుల డెవలప్మెంట్ కోసం అంటే విద్యా సౌకర్యాలు అలాగే ఆరోగ్య సౌకర్యాలు హాస్పిటల్స్ ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయా మరి?
0: ఉన్నాయి సార్, గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, మనకు స్కూల్స్ కూడా 2 స్కూల్స్ ఉన్నాయి, అన్ని రకాలుగా ఉంది. ఇంకోటి ఏంటంటే సార్ ఇంకొక స్పెషల్ ఏమంటే మా గ్రామంలో కాశీశ్వర దేవాలయం అని ఉంది సార్. అది 400 సంవత్సరాల కిందట యలవరాజు అని కట్టించారు సార్, ఆయన చాలా భక్తుడు. అప్పుడు కాశీ నుంచి రాళ్ళు తెప్పించారు, లావలావ రాళ్ళు తెచ్చి ఆ కట్టడము వేరే ఉంది, ఆ కాంపౌండ్ ఆ చెట్లు చాలా చూడదగ్గగా ఉంటుంది సార్. ఆ దేవాలయము ఇప్పటికి వన్నే తగ్గలేదు, చెక్కు చెదరలేదు సార్, చాలా చూడదగ్గా ఉంటది. ప్రతి వారు కూడా అంటే ఇక్కడ రుద్రకోడు తర్వాత ఇక్కడ దేవస్థానాలు అందరు కూడా వచ్చి అప్పుడప్పుడు చూసిపోతుంటారు సార్.
1: ఓకే, అప్పుడున్నటువంటి శిలా కట్టడాలన్నీ కూడాను డైరెక్ట్ గా రాళ్ళనే ఒకరాయిని పేర్చి కట్టడాలు చేశారు అప్పుడు? వాటికి పెయింటింగ్ అవసరం లేదు, మెయింటెనెన్స్ కూడా అవసరం లేదు,
0: అది వన్నే తగ్గలేదు, చెక్కు చెదరలేదు,
1: అలాగే ఉంటాయి అవి ఇప్పటికీ అలాగే ఉంటాయి. ఇంకా అవి ఇంకా మంచిగా షేన్ అవుతూ ఉంటాయి రాను రాను.
0: సార్ ఈ వర్షానికి దానికి ఎండకు అనుకోండి అది చాలా చూడదగ్గగా బాగుంటది సార్. అదే సార్ మా గ్రామం చరిత్ర అంటే చాలా గొప్ప విషయం సార్.
1: ఓకే అండి, మరి మీకోసం మంచి పాట వినిపిస్తున్నా వినండి.

0: హలో అండి, నమస్తే అండి.
1: నమస్తే అండి.
0: నున్నా నుంచి శోభారాణి గారు, ఎలా ఉన్నారు?
1: బాగున్నామండి, మీరు బాగున్నారండి?
0: చాలా బాగున్నాం, ఎందుకంటే వాతావరణం అనుకూలంగా ఉంది. చాలా చక్కటి వాతావరణం, సన్నటి వర్షం పడుతూ ఉంది. మరి ఇంత చక్కటి వాతావరణం ఉన్నప్పుడు హాయిగా ఆనందంగా మనం పాటల పల్లకిలు శ్రోతల ముచ్చట కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం.
1: అవునండి, ఎన్నాళ్ళో వేసిన హృదయం అంటూ మరి దర్శకులందరూ కూడా ఎంతో ఉత్సాహంతో ఉన్నారు. ఎందుకంటే పంటలు వేయాలి అంటే కంపల్సరీ వర్షం కావాలి.
0: అవును,
1: మరి ఈ వర్షానికి ఎదురు చూస్తున్న రైతన్నలందరికీ కూడా ఎంతో ఆనందకరమైన విషయం అండి. ఈ వర్షంతో తొలకరి జల్లులు కురుస్తున్నాయి కాబట్టి అందరూ పంటలు వేసుకుంటారు. అట్లా ఎంత ఉత్సాహంతో అయితే ఈ రోజున వాళ్ళు నాటుతున్నారో అంతే ఉత్సాహంతో వాళ్ళకి మంచి ఫలాలు కూడా రావాలని కోరుకుంటున్నామండి.
0: మంచి విషయం అండి, మరి రైతులంతా కూడా బాగుంటేనే మనం బాగుంటాం. అలా ఆర్థికంగా కూడా వాళ్ళు నిలదొక్కున్నప్పుడే మనం కూడా నిలదొక్కుకోవచ్చు. 4 పైసలు కూడా మరి సంపాదించుకునే వెసులుబాటు రైతులకు కూడా కలగాలి, వాళ్ళకి పంటల దిగుబడి కూడా రావాలి, ఎటువంటి ఉపద్రవాలు సంభవించకుండా ఉండాలి.
1: నేను కోరుకుంటున్నాను, ఎందుకంటే రైతు బాగుంటేనే మన కడుపు నిండుతుందండి.
0: అవును,
1: ఎందుకంటే ఈ రోజున రైతులందరూ కూడా వాళ్ళకి తగిన ఆదాయం రావటం లేదని వాళ్ళు కూడా పొలాలన్నీ అమ్మేసుకుని సొమ్ము చేసుకుంటున్నారండి. రైతన్నలందరూ ఇలాగే చేస్తే ముందు ముందు పంటలనేవి పండవు, పంట పొలాలే ఉండవు, మనకి కడుపు నిండడానికి గింజలనేవి మనకు ఉండవండి.
0: శోభారాణి గారు
1: చెప్పండి,
0: ఇప్పుడు ఇది ఎంతవరకు నిజమో అబద్ధమో తెలియదు కానీ మనకి అప్పుడప్పుడు బజార్లో ఇప్పటికే మోసాలు జరుగుతూ ఉన్నాయి. ప్లాస్టిక్ రైస్, ప్లాస్టిక్ పప్పు దినుసులు కూడా వచ్చేసాయి. ఇవన్నీ కూడా మనం భవిష్యత్తులో వాడాల్సిన సందర్భాలు కూడా వస్తాయేమో. ఏది అసలు, ఏది నకిలిని గుర్తుపట్టలేని పరిస్థితి ఇప్పటికే మనం కొని తెచ్చుకుంటున్నాం.
1: ఇప్పటికే మనం చాలా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నామండి కాలుష్యం వల్ల. మరి ఈ తినే ఆహారం ఇంకా పూర్తిగా ప్లాస్టిక్ బియ్యం నిండి ఏమైపోతామోనండి.
0: అవును, అందుకోసమే రైతులు మనం ప్రోత్సహించాలి, రైతులను మనం గౌరవించాలి ముఖ్యంగా. ఓకే అండి శోభారాణి గారు, చాలా చక్కగా రైతుల కోసం మనం కూడా సపోర్ట్ చేద్దాం. మరి మీకోసం మంచి పాట వినిపిస్తున్నాం, వినండి.

0: హలో,
1: గుడ్ మార్నింగ్ సార్.
0: గుడ్ మార్నింగ్. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేశారు?
1: సింగపూర్ సార్. నా పేరు ప్రణీత్ సార్.
0: ప్రణీత్, ఏం చేస్తుంటారు మీరు
1: సార్? ఇప్పుడు జాబులు పడ్డాయి కదా సార్, కానిస్టేబుల్ ఎస్ఐ పోస్టులు పడ్డాయి కదా సార్.
0: అవును.
1: అయితే చదువుకునే పిల్లలకి ఇప్పుడు ఉద్యోగాల అవకాశాలు కల్పించారు సార్ ప్రభుత్వం. డిగ్రీ ఇంటర్ చదువుకున్న పిల్లలకి అవకాశం కల్పించారు సార్ గవర్నమెంట్ ఇప్పుడు.
0: ఓకే, మరి చెప్పండి, మన ఈ కార్యక్రమంలో దాని విషయం ఏంటి?
1: విషయం అంటే సార్, ఇప్పుడు చదువుకున్న 22-18 సంవత్సరాల్లో పిల్లలందరూ ఉద్యోగాలు పెట్టుకోవాలని.
0: మీరేం చేస్తుంటారు
1: సార్? మేము ఐటీ చేశాం సార్, అప్రెంటిస్ పెట్టుదాం సార్.
0: ఓకే, మరి కానిస్టేబుల్ ఉద్యోగానికి మీరు అర్హులే కదా?
1: ఇంటర్ చేయలేదు సార్. నేను
0: ఇంటర్మీడియట్ ఉండాలా కానిస్టేబుల్ ఉద్యోగానికి?
1: ఇంటర్ కావాలి సార్.
0: ఓకే, ఎస్ఐ ఉద్యోగానికి డిగ్రీ ఉండాలా?
1: మీ
0: సింగపూర్పాలెంలో మరి ఎంత మందిని ప్రోత్సహిస్తున్నారు ఇలా ఉద్యోగాలకు అప్లై చేసుకోండి, కానిస్టేబుల్ ఎస్ఐ ఉద్యోగాలకని?
1: గ్రూప్ లో పెట్టాం సార్ అందరికి కూడా.
0: మీ ఊర్లో ఎవరైనా ఉన్నారా గవర్నమెంట్ ఉద్యోగస్తులు?
1: ఉన్నారు సార్, ఒక 3-4 ఉన్నారు సార్.
0: 3-4 ఉన్నారు. మరి వాళ్ళని చూసేనా మిగతా వాళ్ళు కూడా ఉద్యోగాలు కొట్టాలి అనే తలంపుతో ముందుకు సాగాలి కదా
1: సార్.
0: ఓకే ప్రణీత్ గారు, శ్రోతలంతా కూడాను మరి ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే ఉద్యోగాల ప్రకటన చేసిందో దానికి అనుకూలంగా అందరు కూడా యువకులు అప్లై చేసుకోవాలి, ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు అనేసి ప్రణీత్ గారు కోరుకుంటున్నారు. మరి మీకోసం మంచి పాట వినిపిస్తున్నా, వినండి.

0: హలో
1: హలో నమస్తే, గుడ్ మార్నింగ్ సార్.
0: నమస్తే మేడం, మీ పేరు, ఎక్కడ నుంచి కాల్ చేశారు?
1: నా పేరు నూర్జహాన్ సార్, కొత్తగూడెం బర్మా క్యాంప్ నుంచి మాట్లాడుతున్నా సార్.
0: నూర్జహాన్ గారు, ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి మీరు మీ చుట్టూ పరిసర ప్రాంతాన్ని రక్షించుకోవడానికి, మీ పిల్లల్ని కాపాడుకోవడానికి, ముఖ్యంగా మలేరియా డెంగ్యూ లాంటి జ్వరాలు రాకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు
1: సార్? ఎలాంటి జాగ్రత్తలు అంటే సార్, పిల్లలకు కూడా కొంచెం జాగ్రత్త తీసుకోవాలంటే సార్, వాళ్ళకు కూడా మంచి ఫుడ్ కూడా పెట్టాలి. వాళ్ళకి దోమలు కరవకుండా మనము దోమచెర కానీ ఇలాంటి పాటించుకోవాలి. అలాగే ఇంట్లో కూడాను రోజు శుభ్రత అనేది చేసుకోవాలి. వాటర్ వేడి చేసుకొని బాటిల్ లో పోసుకొని అవి కూడా మనం తాగుతూ ఉండాలి. పాలల్లో పసుపు వేసుకొని కూడా తాగుతూ ఉండాలి సార్. అలాంటి మనం చేస్తే కొంచెం మనకు కూడా హెల్తీగా ఉంటది, మనకు జ్వరాలు కానీ అలాంటివి రాకుండా ఉంటాయి సార్. మెయిన్ గా మనకి దోమలు రాకుండా చూసుకోవాలి సార్.
0: దోమలు రాకుండా చూసుకోవాలంటే మనం ఎప్పటికప్పుడు ఇల్లు శుభ్రం చేసుకుంటూ ఉండాలి.
1: ఇల్లు శుభ్రం చేసుకోవాలి, అలాగే గ్యాస్ ఉన్నా కానీ చల్లుతూ ఉండాలి. ఎక్కడ కొంచెం చెత్త లాగా ఏదైనా కనబడ్డా కూడా అక్కడ గ్యాస్ మీద చల్లుకోవాలి. మెయిన్గా నేనైతే ఇది యాప ఆకులు ఉంటాయి కదా సార్, యాప ఆకులతోటి కూడా నేను పొగ బాగా చేస్తుంటాను సార్. దాంతో కూడా దోమలు అనేది రాకుండా చూసుకుంటాను సార్.
0: ఓకే ఓకే, చాలా చక్కటి సలహాలు అందించారు ఆకాశవాణి ద్వారా. మరి మీకోసం మంచి పాట వినిపిస్తుంది ఆకాశవాణి, వినండి.

0: హలో
1: సార్, గుడ్ మార్నింగ్ సార్.
0: గుడ్ మార్నింగ్. మీ పేరు, ఎక్కడ నుంచి చేశారమ్మా?
1: మంచిరేని జెన్నీ సార్, ప్రియత్నర్ మండలం సింగభూపాలెం గ్రామం సార్.
0: ఓ జెన్నీ గారు, సింగభూపాలెంలో వాటర్ లెవెల్స్ పెరిగాయా?
1: పెరిగాయి సార్, మొన్న చెరువులో కొన్ని నీళ్ళు వచ్చాయి, నీళ్ళు వచ్చి కొన్ని చేపలు కూడా పడ్డాయి సార్.
0: చేపలు వేస్తారా? వాటిని ఎలా చేస్తారు సింగభూపాలెంలో?
1: చెరువులో కొంచెం వాగాలకు వస్తాయి సార్, ఆ చెరువులో చేపలు జంప్ అయ్యి ఇటు బయటకు వస్తాయి సార్. అవి మరి అలా వలలు కట్టిన వాగు ఎక్కువైనప్పుడు ఇంకా చాలా పైకి వెళ్ళిపోతాయి సార్. అట్లా ఏదో ఈ వాగులో వీళ్ళు పొద్దున పోయి సాయంత్రం దాకా నీళ్ళుంటే ఒకటి రెండు అలా పడతాయి సార్.
0: అవును, ఏదైనా ఆ రోజు కూరకే అవుతాయి.
1: కూరకెళ్తాయి, ఒకవేళ ఎక్కువ బాగా వస్తే కొంచెం కొంచెం ఎక్కువే పడతాయి సార్. కొర్రమేళ్ళు అలాంటి ఫస్ట్ టైం గా వాటర్ ఎక్కువ కొర్రమేళ్ళే పడతాయి సార్.
0: ఓకే జన్ని గారు, మరి ఈ రోజు ముచ్చట ఏంటి మన శ్రోతలతో?
1: ముచ్చట అంటే సార్, వర్షాలు పడుతున్నాయి కొంచెం, ఇప్పుడే రైతులు మొక్కల కలకల కొంచెం ఈ వారం నుంచి వర్షాలు మంచిగా ఉన్నాయి సార్. కొంచెం మందులు కొట్టుకోవడం, మందులు వేసుకోవడం మంచిగా ఉంది సార్. రైతులు ఇన్ని రోజులు వర్షాలు ఉంటాయి లేవని, ఇంకా కొంచెం ఎక్కువ మంచి పడితే చెరువు కింద నాట్లు పడితే బాగుంటుంది సార్.
0: నాట్లు పడితే బాగుంటుంది, వాతావరణం కూడా కొంత అనుకూలించాల్సిన సందర్భం ఉంది. ఎందుకంటే ఎల్నినో ప్రభావం ఉంటుందనేసి భయపడ్డాము, మరి దాని ప్రభావం ఉంటుందో తెలియదు, కానీ ప్రస్తుతానికైతే వాతావరణంలో మార్పులు వచ్చేసి కొంత వర్షాలు అయితే పడుతూ ఉన్నాయి. ఏదైనా రైతు అధికారులు, వ్యవసాయ అధికారుల యొక్క సలహా సూచన మేరకు వ్యవసాయం చేస్తే నష్టపోయే సందర్భాలు తక్కువ ఉంటాయి. ఓకే జెన్ని గారు, మరి చక్కగా ఆకాశవాణితో మాట్లాడినందుకు ధన్యవాదాలు. మీకోసం మంచి పాట వినిపిస్తున్నా, వినండి.

0: హలో,
1: హలో, గుడ్ మార్నింగ్ సార్.
0: గుడ్ మార్నింగ్ అండి. మిత్రమా, మీ పేరేంటి? ఎక్కడి నుంచి కాల్ చేశారు?
1: సాయం పోలయ్య, ఆళ్ళగడ్డ, నంద్యాల జిల్లా సార్.
0: నంద్యాల నుంచి పోలయ్య గారికి స్వాగతం పలుకుతూ ఉంది ఆకాశవాణి. పోలయ్య గారు, మరి అక్కడ వర్షం పడుతుందా?
1: లేదు సార్, దాని గురించి చెప్పడానికి నేను ఫోన్ చేశాను.
0: చెప్పండి.
1: ఈ వాతావరణం అనేది వర్షాలు ఇంకా మాకు తగలేదు సార్. రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. వర్షాలు లేక బోర్ల కింద చేసుకున్న పంటలకు నీళ్లు లేక వాతావరణంలో మార్పుల వల్ల ఈ నీళ్లు వర్షం రాక నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నారు. చేసుకునే పంటలకు కూడా, వర్షాధార పంటలకు కూడా నీళ్లు లేక ఇంకా వేయలేదు. దీని కారణం అంతా మనం చేసుకున్న స్వయం ప్రకృతి అపరాధమే. ఎందుకంటే మనము ఈ వాతావరణాన్ని కాలుష్యం చేయడము, చెట్లు నరికేయడము, చెట్లు నాటుకుని పోవడము, ఓజన పొర తగ్గిపోవడము, ఇలా మనం చేసిన పని వల్ల ఈ వాతావరణం మార్పుల వల్ల మనకు వర్షాలు పడటం లేదు. అందుకని మనము ఈ వాతావరణాన్ని కలుషితం చేయకుండా ప్లాస్టిక్ నిర్మూలించి పరిసరాలు పరిశుభ్రంగా పెట్టుకొని చెట్లు నాటి మనము అన్ని విధాల వాతావరణానికి సహకారం అందిస్తే సకాలంలో వాతావరణంలో మార్పుల వల్ల ఓజోన్ పొర బాగుండి మనకు వర్షాలు సకాలంలో పడతాయి, రైతులు పంటలు బాగా పండించుకుంటారు, అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉంటారని నేను తెలియజేస్తున్నాను సార్.
0: ఓకే అండి పోలయ్య గారు, మరి రైతులంతా కూడాను పర్యావరణాన్ని కాపాడుకున్నప్పుడు భవిష్యత్తులో సకాలంలో వర్షాలు పడే అవకాశం ఉంటుందనేసి తెలియజేసినందుకు ధన్యవాదాలు. మీకోసం మంచి పాట వినిపిస్తున్నా, వినండి.

0: మీరింతవరకు శుక్రవారం ఉదయం శ్రోతలు ఆకాశవాణికి ఫోన్ చేసి రికార్డు చేసిన కార్యక్రమం పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట విన్నారు. కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, నిర్మాణ సహకారం శ్రీమతులు ఎం స్వప్న, ఎన్ రేణుక, డి సౌజన్య, సాంకేతిక సహకారం శ్రీయుతులు పి ప్రభాకరరావు, ఎం సుమన్. వచ్చేవారం మరికొంతమంది శ్రోతల ముచ్చట్లతో ఆకాశవాణి ప్రసారం చేసే పసందైన పాటలతో మీ ముందు ఉంటుంది మీ పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట. అంతవరకు సెలవు, నమస్కారం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

మీరు విన్న పాట ప్రేమించుకుందాంరా చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన గీతం. ఇప్పుడు వినండి ప్రేమించు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట.

మీరు విన్న పాట రాజన్న చిత్రం నుండి దీపు శ్రావణ భార్గవి ఆలపించిన గీతం. ఇప్పుడు వినండి రాజా చిత్రం నుండి రాజేష్ సుజాత పాడిన పాట.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలు 100.1 మెగాహెడ్స్ పై చిత్రగీతాలు వింటున్నారు. మరిన్ని చిత్రగీతాలు వినిపించబోయే నేను మీ రేడియోను ఇస్తాం శ్యాంప్రసాద్ సొంగా.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

మీరు విన్నా పాట హాయ్ నన్న చిత్రం కోసం అబ్దుల్ వహాబ్ పాడింది. కార్యక్రమంలో ఇప్పుడు వినండి, ఆడవారి మాటలకు అర్థాలు వేర్లే చిత్రం కోసం కార్తీక్ గాయత్రి పాడిన ఈ పాట.

0: వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నాణ్యతకు నమ్మకానికి హామీ.
1: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శ్రోతలు 100.1 మెగాహెడ్స్ పై చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి, డీజే చిత్రం కోసం కార్తికేయన్ చిత్ర పాడిన ఈ పాట.

సిటీ మార్చ్ చిత్రం కోసం శంకర్ బాబు మంగ్లీ పాడిన పాట వింటారు.

బీజేటీలు చిత్రం కోసం రామ్ మిరియాల పాడని పాట విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి వన్ నేనొక్కడినే చిత్రం కోసం నేహా భీషణ్ పాడిన ఈ పాట.

మీరు విన్న ఆ పాట గుండె జారే గల్లంతయిందే. చిత్రం కోసం అనూప్ రూబెన్ శ్రావణి బృందం పాడిన పాట. కార్యక్రమంలో ఇప్పుడు వినండి బాహుబలి చిత్రం కోసం. రమ్య బెహరా దీపు పాడిన ఈ పాట.

0: మీరు ఇంతవరకు చిత్రగీతాలు విన్నారు. మరిన్ని చిత్రగీతాలు సాయంత్రం 6:35 వింటారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం జానపద గేయాలు వింటారు.
1: అందమైన తన మేనత్త కొడుకు పైన ఆపలేని అనురాగం పెంచుకుంది ఆ పల్లె పిల్ల. అందుకే బావ ఎన్ని వస్తువులు తెచ్చి ఇస్తానని చెప్పినా వాటికంటే ముఖ్యం ముందు నువ్వే కావాలిరా బావా.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: కోలాటం పండగ పబ్బాలలో, విశ్రాంతి సమయాలలో జానపదులు ఆడే ఒక వ్యాయామ క్రీడ. ఇందులో బాలబాలికలు, తరుణ వయస్కులు ఉత్సాహంతో పాల్గొంటారు. కోలాటం పాటలు నవరస భరితాలు, ప్రధానంగా శృంగార హాస్య రస మధుపాత్రలు.

లేశా ఆ వానగాలి లేశా ఆ వానగాలి లేశా నీ వాకిల్ దక్కుని పడితే ఆ దాన్ని రెండు దిడితే దాని మన చెబుతో కొడితే ఆ దాన్ని రెండు దిడితే దాని మన చెబుతో కొడితే ఆహా.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: జీవితానికి ఉల్లాసాన్ని ఆనందాన్ని కలుగజేస్తాయి. ఇవి అన్ని దేశాలలో ఉంటాయి, కానీ భారతదేశ గీతాలలో గమనీయ భావ చిత్రణ ఉంది. దక్షిణ భారతంలోని ఆంధ్రదేశపు జానపద గేయాలు మధురంగా శ్రావ్యంగా ఉంటాయి. అలాంటి పల్లె పదాలను ఒక మాలగా కూర్చి మీ ముందు ఉంచుతున్నాము. గడచిన కాలంలో కన్నె పిల్లలను వృద్ధులకిచ్చి పెళ్లి చేసేవాళ్ళు. నాగమ్మకు ముసలి భర్త అంటే ఏవగింపు. అందుకే ఎన్నో వన్నె చిన్నలు పోతుంది. అది చూసిన కుంటెవాడు ఏమంటున్నాడంటే,

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు ప్రసారం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. అనంతరం సంస్కృతంలో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

0: Justice Suryakant explained that its 28th of July order permitting the prosecution of protesters with criminal antecedents was intended to apply only to those accused of grave and heinous offences. The top court was hearing pleas alleging excessive police action against students who participated in protests at Jantar Mantar on the 20th of July. Indian Railways recorded growth of 9% in freight loading in July this year as compared to the corresponding month last year. It loaded 141.3 million tons of freight during July 2026 compared to 129.7 million tons in July last year. The performance reflects sustained demand across core sectors of the economy and continued efforts to improve freight logistics and operational efficiency. Defence Minister Rajnath Singh has stressed the need for greater integration between the military and civilian wings of the Ministry of Defence to strengthen the country's defence ecosystem. Addressing the 85th Armed Forces Headquarters Civilian Services Day celebrations in New Delhi today, Mr. Singh emphasised that this will effectively address evolving security and technological challenges. Benchmark domestic equity indices ended in positive zone for the fourth straight session today. The Sensex rose 544 points or 0.7% to close at 78,639. Nifty surged 391 points to settle at 24,774. And that is the end of this news bulletin.
1: Akashvani Prantiya Vartala Vine Mundu Oka Vanichya Prakatana.
2: మా పక్కింట్లో ఒక జిడ్డు మనిషి ఉన్నాడు. కాలనీ అంతా సోలార్ ప్యానెల్ పెట్టించుకున్నారు, కానీ తను మాత్రం కరెంటు బిల్లు సున్నాగా వస్తుందని నమ్మడం లేదు. నేనన్నాను, బాబు దాని పేరే పిఎం సూర్యగారు ముఫ్త్ బిజ్లీ యోజన. ఒక్కొక్కరిగా అందరికీ కరెంటు బిల్లు సున్నాగా రావడం మొదలయ్యింది. అప్పుడన్నాడు ఇక పెట్టించిస్తాను అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ డాట్ జీఓవి డాట్ ఐఎన్.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. బ్రిక్స్ అవినీతి నిరోధక కార్యాచరణ బృందం రెండో సమావేశం రేపటి నుంచి రెండు రోజుల పాటు హైదరాబాద్ లో జరుగుతుంది. పీకేఓసీ 2 డీప్ సైడ్ బొగ్గు బ్లాక్ సింగరేణికి దక్కడం సంతోషకరమని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లో నిమ్స్ ఆసుపత్రిలో గడిచిన 2.5 ఏళ్లలో 1000 రోబోటిక్ శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి కావడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైద్యులు సిబ్బందిని అభినందించారు. వాతావరణ శాఖ ఈరోజు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, 4 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 18 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ లో బ్రిక్స్ అవినీతి నిరోధక కార్యాచరణ బృందం రెండో సమావేశం రేపు ప్రారంభమవుతుంది. బ్రిక్స్ కు భారత్ అధ్యక్షత వహిస్తున్న నేపథ్యంలో రేపు ఎల్లుండి జరిగే ఈ సమావేశాలకు కేంద్ర సిబ్బంది శిక్షణ విభాగం ఆతిథ్యం ఇస్తోంది. సభ్య దేశాల ప్రతినిధులు, విధాన రూపకర్తలు, అవినీతి నిరోధక సంస్థల అధికారులు ఇందులో పాల్గొంటారు. ఆస్తుల రికవరీ, సీమాంతర అవినీతిని అరికట్టడం, పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందించడం, డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో అవినీతి ప్రమాదాలను ఎదుర్కోవడంపై చర్చలు జరుగుతాయి. చివరి రోజు సాంకేతిక ఆధారిత నైతిక పరిపాలనపై ప్రత్యేక సమావేశం కూడా నిర్వహిస్తారు. సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల మహోత్సవాల్లో రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా, సతీమణి జానకి శుక్లా పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన గవర్నర్ దంపతులు రాష్ట్ర ప్రజలకు సుఖ సంతోషాలు కలగాలని ప్రార్థించారు. రాష్ట్రంలో సమృద్దిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని అమ్మవారిని వేడుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు సమీపంలోని పీకేఓసీ 2 డీప్ సైడ్ బొక్కు బ్లాక్ సింగరేణికి దక్కడం సంతోషకరమని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సింగరేణి కార్మికులు, యాజమాన్యం, కార్మిక సంఘాల ప్రతినిధులు, తెలంగాణ ప్రజలకు ఆయన అభినందనలు తెలియజేశారు. ఈ బ్లాక్ లో సుమారు 180 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలున్నాయని, 25 ఏళ్ల పాటు ఏటా 60 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీని ద్వారా సుమారు 2000 మందికి ఉపాధి లభించడంతో పాటు రాష్ట్రానికి గణనీయమైన ఆదాయం సమకూరుతుందన్నారు. నైని, తాడిచెర్ల 2, పీకేఓసీ 2 బ్లాక్లు సింగరేణికి లభించడం వల్ల సంస్థకు దీర్ఘకాలిక ఇంధన భద్రత, ఆర్థిక బలం, ఉద్యోగ భద్రత మరింతగా పెరుగుతాయని కేంద్ర మంత్రి చెప్పారు. హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో గడిచిన 2.5 ఏళ్లలో 1000 రోబోటిక్ శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి కావడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఘనత సాధించిన నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రాహుల్ దేవరాజ్, వైద్య బృందం

0: నర్సింగ్ సిబ్బంది, ఆపరేషన్ థియేటర్ సిబ్బందిని ఆయన అభినందించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యాధునిక వైద్య సేవలను సామాన్య ప్రజల్లోకి అందుబాటులోకి తీసుకురావాలన్న ప్రభుత్వ సంకల్పానికి ఇది నిదర్శనం అని పేర్కొన్నారు. నిమ్స్ లో నిర్వహించిన రోబోటిక్ శస్త్ర చికిత్సల్లో 90% పైగా ఆరోగ్యశ్రీ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఉచితంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. ఇటీవలే 2000 కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సల మైలురాయిని చేరుకున్న నిమ్స్ ఇప్పుడు 1000 రోబోటిక్ శస్త్రచికిత్సలు పూర్తి చేసి మరో రికార్డు నెలకొల్పిందని ముఖ్యమంత్రి చెప్పారు. దివంగత మాజీ మంత్రి పెద్దే సుదర్శన్ రెడ్డి విషయంలో బీఆర్ఎస్ పార్టీ రాజకీయాలు చేస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. పెద్దే సుదర్శన్ రెడ్డి జీవించి ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయన నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపించారు. ఆయన మరణానంతరం కాంగ్రెస్ ప్రభుత్వం గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి అధికారిక పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించి గౌరవించిందన్నారు. ఉద్యమకారులను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం బీఆర్ఎస్ కు అలవాటేనని మంత్రి వ్యాఖ్యానించారు. స్వాతంత్ర్య దినోత్సవం ఘనంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో జరిగిన సమన్వయ సమావేశంలో ఆయన ఏర్పాట్లు సమీక్షించారు. ఆగస్టు 15 తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సికింద్రాబాద్ సైనిక్ స్మారక్ వద్ద అమరవీరులకు నివాళులర్పించిన అనంతరం గోల్కొండ కోటలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరిస్తారని జాజు చెప్పారు. భద్రత, ట్రాఫిక్, వేదిక, పారిశుద్ధ్యం, విద్యుత్, వైద్య, అగ్నిమాపక తదితర ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని సంబంధిత శాఖలను ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి రాష్ట ప్రతిష్టకు తగిన విధంగా వేడుకలను విజయవంతం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సూచించారు. తెలంగాణ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఈ విద్యా సంవత్సరంలో ప్రవేశాలు గణనీయంగా పెరిగాయి. 2026-27 విద్యా సంవత్సరంలో ఇంటర్ మొదటి సంవత్సరంలో 85,453 మంది విద్యార్థులు చేరగా గత ఏడాదితో పోలిస్తే ఇది సుమారు 14% పెరుగుదలని ఇంటర్మీడియట్ విద్యాశాఖ తెలియజేస్తుంది. ప్రస్తుతం ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మొదటి 2 సంవత్సరాలు కలిపి 164,700 మంది విద్యార్థులు చదువుకుంటున్నట్లు వెల్లడించింది. రాష్ట్రంలో మీ సేవా కేంద్రాలను మరింతగా పటిష్టపరిచి ప్రజలకు నాణ్యమైన డిజిటల్ సేవలు అందించాలని రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లో ప్రపంచ బ్యాంక్ డిజిటల్ ఏషియా పసిఫిక్ ప్రాంతీయ డైరెక్టర్ మహేష్ ఉత్తమ్ చందానితో జరిగిన సమావేశంలో డిజిటల్ గవర్నెన్స్, కృత్రిమ మేధస్సు, సైబర్ భద్రత, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డేటా సెంటర్స్ ఏర్పాటు తదితర అంశాలపైన ఆయన చర్చించారు. డిజిటల్ రంగంలో పెట్టుబడుల కోసం సమగ్ర ప్రాజెక్టు నివేదికలు సిద్ధం చేయాలని ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు సూచించారు. రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. కామారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉందని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్తో పాటు జగిత్యాల, భూపాలపల్లి, ఖమ్మం, మహబూబాబాద్, మంచిర్యాల, ములుగు, నల్గొండ, నిర్మల్, నిజామాబాద్, రంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్, వరంగల్, యాదాద్రి, భువనగిరి సహా 18 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా తల్లిపాల వారోత్సవాలు అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహిస్తున్నారు. మారుపాక గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో ఈ రోజు జరిగిన కార్యక్రమంలో ఐసీడీఎస్ ప్రాజెక్టు సీడీపీఓ సౌందర్య మాట్లాడుతూ,
1: పుట్టినప్పటి నుండి 6 నెలల వరకు తల్లి పాలు మాత్రమే ఇవ్వాలి, ఎలాంటి పదార్థాలు ఇవ్వకూడదు, పాలు నీళ్లు వంటివి కూడా ఇవ్వరాదు. తల్లి పాల వలన బిడ్డకు వ్యవధి కూడా పెరుగుతుంది, తల్లులు కూడా ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్క తల్లి పాలు తప్పకుండా ఇవ్వాలి.
0: ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా తల్లిపాల ప్రాధాన్యతపై ప్రజల్లో అవగాహన పెంచాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి పిలుపునిచ్చారు. మహిళాభివృద్ది, శిశు సంక్షేమ శాఖ రూపొందించిన పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. తల్లిపాల వారోత్సవాల సందర్భంగా తల్లిపాల ప్రాధాన్యతపై అవగాహన కల్పించే పోస్టర్ను సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ కూడా ఈరోజు ఆవిష్కరించారు. శిశువుకు సహజ రోగ నిరోధక శక్తిని పెంపొందించి ఆరోగ్యకరమైన ఎదుగుదలకు బలమైన పునాది తల్లిపాలు వేస్తాయని ఆయన అన్నారు. గర్భాశయ క్యాన్సర్ నివారణకు హెచ్పీవీ టీకా తప్పనిసరిగా వేయించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఏంజల ఆల్ఫ్రెడ్ సూచించారు. ప్రభుత్వం బాలికలకు ఉచితంగా టీకా అందిస్తుందని, జిల్లాలోని అన్ని ఏరియా ఆసుపత్రులు, సిహెచ్సి, పిహెచ్సిల్లో ఈ వ్యాక్సిన్ ఉచితంగా అందుబాటులో ఉందని చెప్పారు. కోమరం భీమ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో నెహ్రూ యువ కేంద్రం, తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల సంయుక్తంగా నిర్వహించిన నషా ముక్త యువ ఫర్ వికసిత్ భారత్ కార్యక్రమంలో

శాసన సభ్యురాలు కోవలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వికసిత్ భారత్ కావాలంటే ముందున్న షముఖ యువత ఉండాలని అన్నారు. విషాదంలోనూ మానవత్వాన్ని చాటిన అవయవదాతల కుటుంబాలు మానవత్వానికి నిలువెత్తు నిదర్శనమని నల్గొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు.

0: అంటే ముందు నషా ముక్తి యువత ఉండాలని అన్నారు. విషాదంలోనూ మానవత్వాన్ని చాటిన అవయవదాతల కుటుంబాలు మానవత్వానికి నిలువెత్తు నిదర్శనమని నల్గొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. జాతీయ అవయవదాన దినోత్సవం సందర్భంగా అవయవదానం చేసిన కుటుంబ సభ్యులను ఆయన ఈరోజు సత్కరించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మల్కాజ్గిరి వాణినగర్ విజయ గణపతి ఆలయంలో బోనాల చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. నియోజకవర్గంలోని 230 ఆలయాలకు 76 లక్షలను విప్ బీర్లాయలయ్య ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి అందజేశారు. ములుగు జిల్లాలో గత నెలలో చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్ ద్వారా 129 మంది వెట్టి చక్కెరి చేసే పిల్లలను రక్షించామని ముస్కాన్ జిల్లా ఇన్ఛార్జ్ అధికారి కిషోర్ కుమార్ వెల్లడించారు. ఈ నెల 7వ తేదీన హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ ప్రకటించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: బాబు, నిన్న నా మేనల్లుడి ఇంటికి వెళ్లి వచ్చా. వాళ్ళు రోజంతా ఏసీ వాడడం చూసి ఆశ్చర్యపోయా. రోజు వాషింగ్ మెషిన్ వాడడం, ఇంకా 2-2 ఫ్రిడ్జ్లు. అయినా వాళ్ల కరెంటు బిల్ ఎంత వచ్చిందో తెలుసా? 0. నేను అడిగితే మేనల్లుడు అన్నాడు,
2: బాబాయ్ అంతా పైవాడిదయ్యా.
1: అంటే సోలార్ ప్యానెల్ దయ్యా. నేను అనుకున్నా ఇక పెట్టించాల్సిందే అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in.
3: సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచికా నిధిః ఝాః. ఆదౌ ముఖ్యాః వార్తాః. లోకసభయా సర్వోచ్చ న్యాయాలయస్య న్యాయాధీశానాం సంఖ్యాం 33తః 37 యావద్ వర్ధయితుం విధేయకః పారితం గతః. రాజ్యసభయా చ లఘు మధ్యమ ఉద్యోగ వికాస విధేయకః స్వీకృతః. ఉపనిర్వాచనే గుజరాతస్య మంజల్పుర్ ఆసనం భాజపేతి దళేన రక్షితం. మధ్యప్రదేశస్య దతి ఆసనే కాంగ్రెస్ దళస్య విజయః. బిహారస్య బాంకీపుర్ ఆసనే చ జనసురాజ్ దళస్య ప్రశాంత కిషోరః అగ్రేసరః. దిల్లీ న్యాయాలయేన మహిళా మల్లయుద్ధ క్రీడికానాం యౌన ఉత్పీడన ప్రకరణే బ్రజభూషణ శరణ సింహః దోషముక్తః కృతః. భారతే 5 లక్షాధికైః జనైః అంగదానస్య సంకల్పః గృహీతః. అంగప్రత్యారోపణ సంఖ్యాయాం భారతం విశ్వే తృతీయం స్థానం భజతే. అపి చ అమెరికా ఇరాన్ చ అద్య కూటనీతిక శాంతివార్తాయాః అగ్రిమచరణం ఆయోజయిష్యతః ఇతి సంభావ్యతే. అథ వార్తాః విశదీకృత్య. లోకసభయా సర్వోచ్చ న్యాయాలయ సంశోధన విధేయకః 26,2000 పారితః. అస్య విధేయకస్యోద్దేశ్యం సర్వోచ్చ న్యాయాలయస్య అధినియమే 50,129 సంశోధనం విధాయ ఉచ్చతమ న్యాయాలయస్య న్యాయాధీశానాం సంఖ్యా 33తః వర్ధయిత్వా 37 యావత్ కరణీయా ఇత్యస్తి. అస్మిన్నేవ వర్షె మై మాసే రాష్ట్రపతి పదాసీనయా ద్రౌపది ముర్ము ఇత్యనయా సర్వోచ్చ న్యాయాలయస్య న్యాయాధీశానాం సంఖ్యా 33 ఇత్యతః 37 యావద్ వర్ధయితుం కశ్చన అధ్యాదేశః ప్రఖ్యాపితః. కేంద్రీయ విధి న్యాయ మంత్రి అర్జున రామ మేఘవాలః విధేయకం ఉపస్థాపితవాన్. మేఘవాలః ప్రావోచత్ యత్ సర్వోచ్చ న్యాయాలయే ప్రతిలంబితానాం ప్రకరణానాం వర్ధమాన సంఖ్యాం నిధ్యాయ సహైవ న్యాయ వ్యవస్థాం చ దృఢీకర్తుం ఏషః విధేయకః ఆనీతః. తతః పరం లోకసభా శ్వః ప్రాతః 11 వాదనం యావత్ స్థగితా. రాజ్యసభయా సూక్ష్మ లఘు మధ్యమోద్యమ వికాస సంశోధన విధేయకః 26,2000 పారితం గతః. సూక్ష్మ లఘు మధ్యమోద్యమ వికాస అధినియమే 26,000 అగ్రిమ సంశోధనం అస్య విధేయకస్యోద్దేశ్యం వర్తతే. యేన ధన పరిశోధన విలంబనస్య సమాధానం అథ చ వివాద నివారణ ప్రక్రియాయాః సరళీకరణం కర్తుం శక్యేత. విధేయకస్యానుసారం ಪ್ರತ್ಯೇಕ ಕೇಂದ್ರೀಯ ಸಾರ್ವಜನಿಕ ಕ್ಷೇತ್ರ ಸಂಸ್ಥೆಯ ಸೂಕ್ಷ್ಮ ಲಘು

0: छात्रवृत्ति कार्यक्रमैहि लाभम् अवाप्नुवन्। अमेरिका राष्ट्रपतिना डोनाल्ड ट्रम्प इत्यनेन उक्तं यत् मध्यस्थैः सह ईरान देशस्य वार्ता अद्य भविष्यति। सऊदी अरब यूएई कतार देशानां कूटनीतिक हस्तक्षेपेण तेन ईरानस्य उपरि नियोजितं महदाक्रमणं स्थगितम्। भारतदेशेन 23-2000 वर्षे डिजिटल प्रतिज्ञामञ्चस्य आरम्भात् परं त्रिषु वर्षेषु 5 लक्षाधिकाः आधार सत्यापिताः अंगदान संकल्पाः स्वायत्तीकृताः। नवदिल्ल्यां 16 भारतीय अंगदान दिवसावसरे भाषमाणा केन्द्रीय स्वास्थ्य परिवार कल्याण राज्य मंत्री अनुप्रिया पटेलः अद्य प्रावोचत् यत् गतेषु 12 वर्षेषु भारते अंग प्रत्यारोपाणां संख्या वर्धयित्वा 20,000+ संवृत्ता। तेलंगानायाः हैदराबाद स्थले श्वः ब्रिक्स भ्रष्टाचार विरोधी कार्यदलस्य सहैव सम्पत्ति पुनर्प्राप्तेः ब्रिक्स एक्सपोर्ट नेटवर्क इत्यस्य द्वितीयम् उपवेशनं प्रारप्स्यते। इति वार्ताः।
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రసార వివరాలతో వింటారు ఈ పూట మా ప్రసారంలో ఆరు 6:35 చిత్రగీతాలు, 6:45 సామూహిక గీతం, 6:50 వ్యవసాయ సూచనలు, 7 మార్కెట్ ధరలు, 7:05 తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 మన రైతు మన గ్రామం వ్యవసాయదారుల సమగ్ర సమాచారం ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్, 8 కిన్నెరల హరి శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 8:45 సమాచార సంధ్య, 9 న్యూస్ ఎట్ 9, 9:15 స్పాట్ లైట్ ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 9:30 మధురిమ, 10 పౌరాణిక నాటకం వింటారు. ఇక రేపటి మా ప్రసారంలో ఉదయం 5:55 దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం రిలే. 6:10 అంజలి భక్తి గీతాల కార్యక్రమంలో శ్రీ హనుమాన్ భక్తి గీతాలు వింటారు. 6:30 సుభాషితం సమర్పణ డాక్టర్ కపిల లక్ష్మణరావు. 6:35 రైతు సమాచారం, 6:45 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం రిలే. 7:00 జిల్లా సమగ్ర నివేదిక, 7:05 తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 నాటిక, 7:45 చిత్రగీతాలు, 8:00 సమాచార ప్రభాత్, 8:15 మార్నింగ్ న్యూస్ ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 ఉద్యోగవాణి, 8:35 శుభాకాంక్షలు ప్రసారమవుతాయి. 9:00 ఏకచిత్రగానం, 10 చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 12:00 హిందీలో వార్తలు, 12:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 12:10 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డాక్టర్ అనితా సేన్ గారి గాత్ర సంగీతం వింటారు. 12:30 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 12:40 చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 1:10 ప్రాంతీయ వార్తలు, 1:20 వనితా లోకం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 1:50 ఉర్దూలో వార్తలు, 2:00 మీడియా న్యూస్, 2:15 దోపహార్ సమాచార్ ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 2:30 కిన్నెరల హరి, 3:30 ఏకచిత్రగానం,

4 గంటలకు మధుమంజరి చిత్రగీతాలతో కూర్చున్న కార్యక్రమంలో తల్లిపాల వారోత్సవాల సందర్భంగా తల్లిపాలే బిడ్డకు సంజీవని సమర్పణ శ్రీమతి బి శృతి. 5 గంటలకు చిత్రగీతాలు. ఆరు గంటలకు హిందీలోను 6:05 ఆంగ్లంలోనూ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 6:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 6:20 సంస్కృతంలో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ఆరు గంటల 35 యువవాణి యువజనుల కార్యక్రమంలో సివిల్ సర్వీసుల్లో మెయిన్స్ ప్రిపరేషన్ వివరాలు తెలుసుకుంటారు. 6:50 వ్యవసాయ సూచనలు. 7 గంటలకు మార్కెట్ ధరలు. 7:05 తెలుగులో వార్తలు. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. 7:45 వికసిత్ భారత్ ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 8:00 కిన్నెరల హరి శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం. 8:15 పార్లమెంట్ సమీక్ష. 8:45 సమాచార సంధ్య. 9:00 న్యూస్ అట్ 9. 9:15 స్పాట్లైట్. 9:30 జాతీయ చర్చా కార్యక్రమం. 10:00 పార్లమెంట్ ప్రశ్నోత్తరాల సమీక్ష ప్రసారమవుతుంది ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి ఈ పూట రేపటి మా ప్రసార వివరాలు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. చిత్రగీతాలు వింటారు. ముందుగా సంతోషం చిత్రం నుంచి ఈ పాట.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989679076.
1: మరొక నెంబర్ 7989701158.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

0: సరికొత్త కార్యక్రమం నాకు నచ్చిన పాట. నాకు నచ్చిన పాట. నా పేరు కలవకొల్లు నాగలక్ష్మి. మంచి మనసులు చిత్రం నుంచి ఇసే జ్ఞాని ఇళయరాజా స్వరపరిచిన
1: జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీరాకకై.
2: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం 2-3 వాక్యాలతో చెప్పి వాట్సప్ వాయిస్ మెసేజ్కి పంపగలరు. వాట్సప్ నెంబర్ 8367576757. వాట్సప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం.

సామూహిక గీతం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6:50 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వ్యవసాయ సూచనలు, 7:00 మార్కెట్ ధరలు, 7:05 తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు, తెలంగాణ రాష్ట్రంలో సోయా చిక్కుడు పంటను ఎక్కువగా ఎత్తుమడుల పద్ధతిలో సోయా పంట సాగు చాలా లాభదాయకంగా ఉంటుందని, మనకు మన రైతు సోదరులకు వివిధ రకాలైన సూచనలు చేస్తున్నారు. ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో సోయా చిక్కుడు పంటను ఎక్కువగా వర్షాధారంగా నల్లరేగడి భూముల్లో సాగు చేస్తున్నారు. గత 4-5 సంవత్సరాల నుండి వర్షాలు ఆలస్యంగా జూన్ చివరి వారంలో కురవడం వలన రైతులు ఎక్కువగా సోయా చిక్కుడు సాగుపై మొగ్గు చూపుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులు సోయా సాగు చేయడం ప్రారంభించారు. ప్రతి సంవత్సరం సోయా సాగు విస్తీర్ణం తెలంగాణ రాష్ట్రంలో గణనీయంగా పెరుగుతుంది. కానీ వర్షాలు సరైన రీతిలో కురవకపోవడము, పంట పెరుగుదల దశ, కోత సమయంలో అధిక వర్షాలు కురవడంతో రైతులు సోయా పంట సాగులో సమస్యలు ఎదుర్కొంటున్నారు. పంట పెరుగుదల దశలో అధిక వర్షాలకు పంట నష్టపోవడంతో రైతులు సోయా పంటను భూమిలో కలియదునుతున్నారు. దీని వలన రైతులు విత్తనం ఖరీదు, విత్తే ఖర్చు కలుపుకుని దాదాపు 5,000 నుండి 6,000 వరకు నష్టపోతున్నారు. కోత సమయంలో అధిక వర్షాలు కురవడం, విత్తనము నాణ్యత తగ్గి రైతులు నష్టపోతున్నారు. ఈ విధంగా సోయా సాగు చేసే రైతులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో రైతులు సోయా పంటను ఎత్తుమడుల పద్ధతిలో సాగు చేసి లాభాలు పొందవచ్చు. ఈ పద్ధతిలో భూమిని సమాంతరంగా దున్ని చదును చేసిన తర్వాత రైతులు ట్రాక్టర్తో నడిచే బ్రాడ్ బెడ్ ప్లాంటర్ ద్వారా విత్తనం విత్తుకోవాలి. ఈ పద్ధతిలో యంత్రం నేలను ఎత్తుమడులలో విభజిస్తూ విత్తనాలను విత్తుతుంది. ఈ విధంగా విత్తుకున్నప్పుడు ఎకరానికి 20 కిలోల విత్తనం అవసరమవుతుంది. ఈ యంత్రంతో మడి మడికి మధ్య దూరాన్ని, మడిపై విత్తే మొక్క వరుసకు మధ్య దూరాన్ని సర్దుబాటు చేసుకోవచ్చు. సోయా చిక్కుడు పంటకు 90 సెంటీమీటర్లు ఎడములో మడులు, 2 మడుల మధ్య 15 సెంటీమీటర్ల లోతు, 30 సెంటీమీటర్ల ఎడం గల కాలువ తయారు చేసుకుని ప్రతి మడి మీద 2 వరుసల్లో సోయాను విత్తుకోవాలి. మరి ఈ విధంగా విత్తుకోవడం వలన ఎటువంటి లాభాలు వస్తాయి అన్న వివరాలు ఇలా అందిస్తున్నారు శాస్త్రవేత్తలు. సాధారణ పద్ధతిలో అధిక వర్షాలు కురిసినప్పుడు నీరు పంట పొలాల్లో నిలబడి ఉండడం వలన మొక్క ఎదుగుదల తగ్గి దిగుబడి తగ్గిపోతుంది. అలాగే వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు బెట్ట పరిస్థితులు పంటపై ప్రభావం చూపిస్తాయి. కానీ ఎత్తుమడల పద్ధతిలో సోయా సాగు చేసినప్పుడు, అధిక వర్షాలు కురిసినప్పుడు నీరు మడల మీద నుండి కాలువలోకి చేరి మొక్క నీటి ముంపుకు

గురి కాకుండా కాపాడుతుంది. కాలువలో నిలిచిన నీరు మొక్క వేరు మండలంలోకి క్రమముగా చేరడం వలన మొక్క బెట్టకు గురి కాకుండా ఉంటుంది. ఈ పద్ధతిలో మొక్క బలంగా పెరిగి ఎక్కువ దిగుబడిని ఇచ్చే ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు చెప్పిన విధంగా మొక్క ఆరోగ్యంగా పెరగడం వలన చీడపీడల బెడద రోగాల తాకిడికి తక్కువగా ఉంటుంది. ఈ పద్ధతిలో బాగా ఎత్తుగా పెరిగి ఎక్కువ కొమ్మలు వేసే రకాలు సాగు చేసుకోవాలి. అధిక వర్షాలు కురిసే ప్రాంతాల్లో నల్లరేగడి నేలల్లో ఇప్పుడు చెప్పిన విధంగా లాభదాయకంగా సోయా సాగు చేసుకోగలరని సూచన అందిస్తున్నారు. ఇక తొలకరిలో సోయా చిక్కుడు తర్వాత శనగ గోధుమ జొన్న మొక్కజొన్న లేదా ఆవాలు మినుము మొదలగు పంటలను సాగు చేసి ఏక పంటగా సాగు చేసే వాణిజ్య పంటల కంటే అధిక ఆదాయము పొందవచ్చు. తర్వాత ఈ సోయా చిక్కుడు పంటలో సమగ్ర ఎరువులను ఏ విధంగా మనం నిర్వహించుకోవాలన్న వివరాలు అందిస్తున్నారు. భూసార పరీక్ష ఫలితాలను దృష్టిలో పెట్టుకుని రసాయనిక ఎరువుల మోతాదును వినియోగించాలి. సమగ్ర ఎరువుల యాజమాన్యాన్ని పాటించడం ద్వారా పంట పెట్టుబడి ఖర్చును ఆదా చేయొచ్చు. ఎకరాకు 25 కిలోల నత్రజని, 24 నుండి 30 కిలోల భాస్వరం, 16 నుండి 20 కిలోల పొటాషినిచ్చే ఎరువులను చివరి దుక్కిలో వేయాలి. ఆ తర్వాత సిఫారసు చేసిన నత్రజని ఎరువులలో 50% నత్రజనిని పైపాటుగా కాయలు అభివృద్ధి చెందే దశలో అనగా 45 నుండి 50 రోజుల సమయంలో వేసి మట్టితో కప్పాలి. భాస్వరం ఎరువును సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో వేస్తే 11% గంధకం, 21% కాల్సియం కూడా అదనంగా లభ్యమవుతుంది. ఎకరానికి 20 కిలోల చొప్పున జింక్ సల్ఫేట్ను చివరి దిక్కులో వేయాలి. జింకు ధాతులోప లక్షణాలు కనబడినచో లీటర్ నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ను వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. కాయలు ఏర్పడే సమయంలో యూరియాని 2%, నీటిలో కరిగే ఎరువులైన 13.045 లేదా 3.19 లేదా 20/20/20% 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసినట్లయితే అధిక దిగుబడిని పొందవచ్చు. ఇక సమగ్రమైన కలుపు నివారణ చర్యలు ఈ విధంగా. పంట మొదటి దశ 45 రోజుల వరకు కలుపు సమస్య లేకుండా జాగ్రత్త పడాలి. విత్తే ముందు ఎకరాకు ఫ్లూక్లోరాలిన్ 45% వేసి 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసి భూమిలో బాగా కలియదున్నాలి. పెండిమిథాలిన్ 30% వేసి 1.4 లీటర్లు లేదా పెండిమిథాలిన్ 38.7% వేసి 700 మిల్లీలీటర్లు లేదా అలాక్లోర్ 50% వేసి 1 లీటరు లేదా డైక్లోసులుం 84% WDG 12.4 గ్రాములు ఎకరానికి చొప్పున విత్తిన 48 గంటలలోపు పిచికారి చేయాలి. విత్తిన 20-25 రోజులకు గొర్రుతో అంతర్కృషి చేయాలి. అంతరకృషి చేయలేని పక్షంలో విత్తిన 20-25 రోజులప్పుడు కలుపు మొక్కలు 2-3 ఆకులు తొడిగిన దశలో క్విజలాపాపిథైల్ 9% 400 మిల్లీలీటర్లు లేదా ప్రొపాక్విజాసాఫ్ 10% వేసి 250 మిల్లీలీటర్లు ఎకరానికి చొప్పున పిచికారి చేసి గడ్డి జాతి మొక్కలను నిర్మూలించుకోవచ్చు. ఇలాగే ఇమాజితాఫిర్ 10% వేసి 300 మిల్లీలీటర్లు లేదా ఎసిఫోర్ఫెన్ 16.5% ఇంకా సోడియం క్లోడినాపాప్ ప్రోపర్జిల్ 8% వేసి 400 మిల్లీలీటర్లు లేదా ఇమాజితాఫిర్ ఇంకా ఇమాజామాక్స్ 40 గ్రాములు లేదా ప్రొపాక్విజాఫాస్ ఇంకా ఇమాజితాఫిర్ 800 మిల్లీలీటర్లు ఎకరానికి పిచికారి చేసి వెడల్పాకు గడ్డి జాతి కలుపును నిర్మూలించుకోవచ్చు. గడ్డి ముదిరిన పక్షంలో ఈ కలుపు మందుల వినియోగం లాభదాయకంగా ఉండదు. సమగ్ర కలుపు చీడపీడల యాజమాన్యంలో భాగంగా ఇమాజితాఫిర్ 300 మిల్లీలీటర్లు, క్విజలాపాప్ ఇథైల్ 400 మిల్లీలీటర్లు, గడ్డి మందును క్లోరాంట్రో నిలిప్రోల్ 40 మిల్లీలీటర్లు లేదా ఇండాక్సా కార్బ్ 120 మిల్లీలీటర్లు లేదా క్వినాలాపాస్ 400 మిల్లీలీటర్లు పురుగుల మందుల మిశ్రమాన్ని కలిపి పంట 25 రోజుల సమయంలో పిచికారీ చేయడం వలన అన్ని రకాలైన గడ్డి జాతులు పంట మొదటి దశలో ఆశించు కాండపు ఈగ పెంకు పురుగు సమస్యను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇక నీటిని ఏ విధంగా మనం అందించాలి ఈ పంటకు? సోయా చిక్కుడు ప్రధానంగా వర్షాధారపు పంట. సుమారుగా 350 నుండి 400 మిల్లీమీటర్లు నీరు ఈ పంటకు అవసరం ఉంటుంది. బెట్ట పరిస్థితులు ఎదురైనప్పుడు 12-15 రోజులకు ఒకసారి 1-2 నీటి తడలనిచ్చి అధిక దిగుబడులు సాధించాలి. పుష్పించు దశ నుండి

0: గింజ అభివృద్ధి చెందే దశ 45 నుండి 75 రోజుల మధ్య తేమ సున్నిత దశ. ఈ దశలో నీటి ఎద్దడికి గురి కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ విధంగా ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు ఎత్తుమడల పద్ధతిలో సోయా పంటను సాగు చేసుకుని రైతులందరూ చక్కటి లాభాలు పొందగలరని ఆశిస్తున్నారు.
1: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ 7 ఆగస్టు. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 04023680333 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
2: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: వ్యవసాయ సూచనలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి ఇప్పుడొక సినీ గీతం. రావోయ్ చంద్రమామ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన గీతం విందాం. గీత రచన వేటూరి, సంగీతం మణిశర్మ.

రాబోయి చందమామ చిత్రం నుంచి పాట విన్నారు. ఆకాశవాణి సమయం 7:05 కావస్తోంది. మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తలు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచే బిల్లు వల్ల న్యాయ వ్యవస్థ సామర్థ్యం పెరిగి కేసుల పరిష్కారం వేగవంతమవుతుందని న్యాయశాఖ మంత్రి అర్జున్రామ్ మేఘ్వాల్ చెప్పారు. నీట్ మొదలైన అంశాలపై ప్రతిపక్షాల గందరగోళం మధ్య పార్లమెంటు ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. మన దేశ రక్షణ వ్యవస్థ సజావుగా పనిచేసేందుకు సైనిక పౌర విభాగాలు రెండూ సమన్వయంతో పనిచేయాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. పాకిస్తాన్ సైనిక బలగాలకు వ్యతిరేకంగా పౌర నిరసనలు పెరగడంతో పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో శాంతి భద్రతల పరిస్థితి మరింతగా దిగజారింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య సవరణ బిల్లు 2026ను లోక్సభ ఆమోదించింది. భారత ప్రధాన న్యాయమూర్తిని మినహాయించి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను ప్రస్తుతం ఉన్న 33 నుంచి 37కు పెంచేందుకు 1956 నాటి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య చట్టాన్ని మరింతగా సవరించాలని ఈ బిల్లు నిర్దేశించింది. ఈ ఏడాది మేలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 33 నుంచి 37కు పెంచేందుకు రాష్టపతి ద్రౌపది ముర్ము ఒక ఆర్డినెన్స్ జారీ చేశారు. ఈరోజు లోక్సభ మధ్యాహ్నం 2 గంటలకు రెండోసారి వాయిదా పడ్డ తర్వాత సమావేశమైనప్పుడు కేంద్రం తరఫున న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. ప్రధానమంత్రి దూరదృష్టితో కూడిన నాయకత్వంలో సంస్కరణ, పనితీరు, పరివర్తన అనే మంత్రం సమర్థవంతంగా అమలవుతోందని అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ సందర్భంగా అన్నారు. న్యాయ వ్యవస్థలో జరుగుతున్న సంస్కరణల ప్రక్రియలో ఈ బిల్లు ముఖ్యమైన ముందడుగని మంత్రి పేర్కొన్నారు.
1: आज प्रस्तुत ये विधेयक भी न्याय क्षेत्र में उसी सुधार श्रृंखला की एक महत्वपूर्ण कड़ी है. वर्तमान परिप्रेक्ष्य में माननीय सर्वोच्च न्यायालय में लंबित मामलों की बढ़ती संख्या तथा न्यायिक कार्य प्रणाली को अधिक एफिशिएंट एवं इफेक्टिव बनाने के उद्देश्य से इस अमेंडमेंट बिल में चीफ जस्टिस ऑफ इंडिया सहित अन्य न्यायाधीशों की संख्या 34 से बढ़ाकर 38 किए जाने का प्रावधान किया गया है.
0: సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న కేసుల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా న్యాయ వ్యవస్థను మరింత సమర్థవంతంగా, ప్రభావవంతంగా తీర్చిదిద్దేందుకు బిల్లు తీసుకొచ్చినట్లు మేఘ్వాల్ చెప్పారు. ఈ చర్య న్యాయపరమైన సామర్థ్యాన్ని మరింతగా బలోపేతం చేస్తుందని, కేసుల సత్వర పరిష్కారాన్ని ఉతమిస్తుందని, పౌరులకు సకాలంలో న్యాయం అందించడంలో మైలురాయిగా నిలుస్తుందని అర్జున్ రామ్ మేఘ్వాల్ చెప్పారు. ఈ ఏడాది జనవరి 1 నాటికి సుప్రీంకోర్టులో 92,000 పైగా కేసులు పెండింగ్లో ఉన్నాయి. 2019 నుంచి దాదాపుగా మంజూరైన పూర్తి సామర్థ్యంతో 34 మంది న్యాయమూర్తులు పనిచేస్తున్నప్పటికీ గత ఏడాది 65,000 పైగా కేసుల పరిష్కారానికి గాను సుప్రీంకోర్టులో 75,410 కొత్త కేసులు దాఖలయ్యాయి. కేసులు దాఖలు కావడానికి వాటి తుది పరిష్కారానికి మధ్య నిరంతరం అంతరం ఉండే అనేది డాకెట్ నిర్వహణలో ముఖ్యంగా పాత పెండింగ్ విషయాలు పెద్ద ధర్మాసనాల ద్వారా విచారణ జరగాల్సిన కేసుల విషయంలో కొనసాగుతున్న సవాల్ను స్పష్టం చేస్తోందని ఆకాశవాణి విలేకరి తెలియజేస్తున్నారు. సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న కేసుల బ్యాక్లాగ్ పరిష్కరించడానికి కోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచడం అత్యవసరమైన సాధ్యమైన పరిష్కారాల్లో ఒకటి. అంతకుముందు మొదటి వాయిదా తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు లోక్సభ సమావేశమైనప్పుడు సభాధ్యక్షుడి స్థానంలో ఉన్న కృష్ణప్రసాద్ తెనేటి ప్రతిపక్షాల ఆందోళన

0: మధ్య లెజిస్లేటివ్ వ్యవహారాలు చేపట్టేందుకు ప్రయత్నించారు. గణాంకాలు కార్యక్రమాల అమలు మంత్రి రావేంద్రజిత్ సింగ్ ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ బిల్ 2026 ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ కు సమగ్ర చట్టపరమైన రూపాన్ని ఇచ్చేందుకు, స్టాటిస్టికల్ సైన్సెస్ అనుబంధ రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన కేంద్రంగా రాణించేలా చేయాలని ప్రతిపాదించింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బ్యాంకర్స్ బుక్స్ ఎవిడెన్స్ బిల్ 2026 ప్రవేశపెట్టారు. ఇదిలా ఉండగా, నీట్ సమస్యపైనా విద్యార్థుల నిరసన సమయంలో జరిగినట్లు ఆరోపించిన పోలీస్ చర్యపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష సభ్యులు ముందు భాగంలోకి దూసుకొచ్చారు. తమ సీట్లకు వెళ్లవలసిందిగా సభాధ్యక్షుడు సభ్యులను కోరారు. సభలోకి ప్లాకార్డులు బ్యానర్లు తీసుకురావడం తగదని, సభ్యులు పార్లమెంటరీ మర్యాదలు పాటించాలని ఆయన అన్నారు. గందరగోళం కొనసాగడంతో లోక్సభ ముందు మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది.
1: विपक्ष से कई सदस्यों ने अपोज करने का नोटिस दिया है, अभी मैं उनके नाम भी पढ़ा हूं. आप उनको मौका देंगे नहीं देंगे, आप सोचिएगा. इस तरह ये प्लेकार्ड लेके आना, पहली बार कई बार बोल चुके हैं, इट इज अगेंस्ट द नॉर्म्स ऑफ द पार्लियामेंट, यू कैन नॉट डू दिस. अगर आप इसी तरह चलते हैं तो कैसे आगे चलेगा.
0: అయితే సభలో గందరగోళం కొనసాగడంతో స్పీకర్ సభను వాయిదా వేశారు. సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల అభివృద్ది సవరణ బిల్లు 2026ను రాజ్యసభ ఆమోదించింది. 2006 నాటి సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల అభివృద్ది చట్టాన్ని సవరించేందుకు ఈ బిల్లును రూపొందించారు. చెల్లింపుల్లో జాప్యాన్ని పరిష్కరించేందుకు, వివాద పరిష్కారాన్ని సులభతరం చేయడానికి ఈ బిల్లును రూపొందించారు. సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమ నుంచి వస్తువులు లేదా సేవల కొనుగోలుకు సంబంధించి ప్రతి ప్రభుత్వ రంగ సంస్థ ట్రేడ్ రిసీవబుల్స్ డిస్కౌంటింగ్ సిస్టంలో అన్ని ఇన్వాయిస్లను పరిష్కరించాలని బిల్లులో నిర్దేశించారు. ఈ బిల్లు ప్రకారం వివాదం విషయంలో మధ్యవర్తిత్వం విఫలమైతే మధ్యవర్తిత్వం ముగిసిన తేదీ నుండి 30 రోజుల్లోపు రెఫరెన్స్ చేయాలి. అలాగే విచారణ పూర్తయిన తేదీ నుంచి 90 రోజుల్లోపు తీర్పు ఇవ్వాలని కూడా బిల్లులో నిర్దేశించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. దేశ రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడానికి రక్షణ మంత్రిత్వ శాఖలోని సైనిక పౌర విభాగాల మధ్య మరింత సమన్వయం అవసరమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. న్యూఢిల్లీలో ఈరోజు 85వ ఆర్మ్డ్ ఫోర్సెస్ హెడ్ క్వార్టర్ సివిలియన్ సర్వీసెస్ డే వేడుకలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, ఇది మారుతున్న భద్రతా సాంకేతిక సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటుందన్నారు. యూనిఫామ్ ధరించిన వారు, సివిల్ సర్వీసులు రెండూ దేశమే ప్రథమం అనే ఒకే నిబద్ధతను పంచుకుంటాయని, లక్ష్యం ఒకటే అయినప్పుడు వ్యవస్థలోని ప్రతి అంశం జాతీయ శక్తిగా మారుతుందని రక్షణ మంత్రి అన్నారు.
2: ఆజ్ భారత్ మే యూనిఫార్మ్ ఔర్ సివిల్ సర్వీస్ దోనో కా ఏక హీ కమిట్మెంట్ హై, రాష్ట్ర ప్రథమ్ నేషన్ ఫస్ట్. జబ్ దేశ్ ఏక్ హో తో వ్యవస్థా కీ హర్ శక్తి రాష్ట్రీ సామర్థ్య మే బదల్ జాతీ హై. సివిలియన్ ఔర్ మిలిటరీ ఆఫీసర్స్ కే బీచ్ స్ట్రక్చర్డ్ క్రాస్ ఎక్స్పోజర్ కో ఔర్ అధిక్ బఢానే కీ ఆవశ్యక్తా హై.
0: కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు న్యూఢిల్లీలో ఉజ్బెకిస్తాన్ పెట్టుబడులు పరిశ్రమలు వాణిజ్య శాఖ మంత్రి లజీజ్ కుద్రాదౌఫ్తో సమావేశమయ్యారు. తమ సమావేశంలో వాణిజ్యం, పెట్టుబడులు, ఫార్మాస్యూటికల్స్, కనెక్టివిటీ, డిజిటల్ టెక్నాలజీ, తయారీ రంగాల్లో సహకారాన్ని పెంపొందించడం ద్వారా భారత్ ఉజ్బెకిస్తాన్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంపై తాము చర్చలు జరిపినట్లు పీయూష్ గోయల్ సోషల్ మీడియాలో తెలియజేశారు. నిరంతరంగా సంస్థాగత సంస్కరణలు, సాంకేతికత ఆధారిత పాలన, నిరంతర పర్యవేక్షణ దేశంలో విజిలెన్స్ ఫ్రేమ్వర్క్ ను గణనీయంగా బలపరిచాయని సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. పదవీ విరమణ చేస్తున్న కేంద్ర విజిలెన్స్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ్ తో సమావేశం సందర్భంగా మంత్రి మాట్లాడారు. సుమారు 3 నుంచి 4 ఏళ్లలో క్రమశిక్షణ కేసుల పెండింగ్ సంఖ్య 4,000 నుండి దాదాపు 700కు గణనీయంగా తగ్గడానికి ఈ సంస్కరణలు కారణమని డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్లో నిరసనకారులు తమ ప్రదర్శనలు కొనసాగించడంతో భద్రతా బలగాలు ఆందోళనకారులపై కాల్పులు జరిపారన్న ఆరోపణలతో పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్లో భద్రతా పరిస్థితి రాత్రికి రాత్రి మరింతగా దిగజారింది. ముజఫరాబాద్, రావల్కోట్ ప్రాంతాల్లో భద్రతా బలగాలు అర్ధరాత్రి ఆందోళనకారులపై ఉక్కుపాదం మోపాయని, కాల్పులు జరిగాయని అక్కడి నుంచి మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ నిరసనల్లో పెద్ద సంఖ్యలో మహిళలు, పిల్లలు చేరుకోవడంతో ఈ కాల్పులు జరిగాయని ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి ఒకరు తెలియజేశారు. గడిచిన 50 రోజులుగా అనేక మంది మహిళలు పిల్లలు

నిరసన జరుగుతున్న ప్రదేశంలో ఉండిపోగా నిన్న అనేక డజన్ల మంది ఆ ఘటనా స్థలానికి చేరుకున్నారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్లో నలుమూలల నుంచి ప్రజలు ఈ నిరసన ప్రదర్శనలో భాగస్వాములవుతుండటంతో ఆ ఉద్యమం ఆ ప్రాంతం అంతటా వేగంగా విస్తరిస్తోంది. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నిన్న వెలువరించిన గణాంకాల ప్రకారం ఇంతవరకు మొత్తం 80 మందికి పైగా ఈ నిరసన ప్రదర్శనలో మరణించారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు న్యూఢిల్లీలో ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు సంఘ సంస్కర్త ఉత్కళమణి పండిట్ గోపబంధు దాస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఉత్కళమణిగా ప్రసిద్ది చెందిన గోపబంధు దాస్ తన జీవితాన్ని స్వాతంత్ర్యోద్యమం, విద్య, సామాజిక సేవ, పేదలు, అట్టడుగు వర్గాల సంక్షేమం కోసం అంకితం చేశారు. సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచే బిల్లు వల్ల న్యాయ వ్యవస్థ సామర్థ్యం పెరిగి కేసుల పరిష్కారం వేగవంతమవుతుందని న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ చెప్పారు. ప్రతిపక్షాల గందరగోళం మధ్య పార్లమెంట్ ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. మన దేశ రక్షణ వ్యవస్థ సజావుగా పనిచేసేందుకు సైనిక పౌర విభాగాలు రెండు సమన్వయంతో పనిచేయాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్లో నిరసన ప్రదర్శనలు కొనసాగడంతో శాంతి భద్రతల పరిస్థితి మరింతగా దిగజారింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం రైతే రాజు రైతు సోదరులకు సమగ్ర సమాచారం.
1: ఈనాటి కార్యక్రమంలో సర్వైకల్ క్యాన్సర్ గురించి డాక్టర్ గారితో పరిచయం వింటారు.
2: మహిళల్లో వచ్చే సర్వైకల్ క్యాన్సర్ లక్షణాలు, అలాగే ఆ సర్వైకల్ క్యాన్సర్ వచ్చినప్పుడు ఎలాంటి పరీక్షలు చేయబడతాయి, డయాగ్నోసిస్ ఏ విధంగా చేస్తారు అనేది మనకు తెలియచేసేందుకు డాక్టర్స్ మన స్టూడియోస్ లో ఉన్నారు. వారిని అడిగి ఈ సర్వైకల్ క్యాన్సర్ వచ్చినప్పుడు ఏ విధమైన పరీక్షలు చేసి దాన్ని నిర్ధారణ చేస్తారు అనేది తెలుసుకుందాం. నమస్కారం అండి సిరి గారు.
3: నమస్తే అండి.
2: ఈ సర్వైకల్ క్యాన్సర్ అంటే అసలు ఏమిటి?
3: గర్భాశయ ముఖ ద్వారాన్ని సర్వీక్స్ అంటారండి. ఆ ప్రాంతంలో వచ్చే క్యాన్సర్ ని సర్వైకల్ క్యాన్సర్ అంటారు. ఈ రకమైన క్యాన్సర్ మన భారతదేశంలో ఉండే ఆడవాళ్లకు ఎక్కువగా వస్తుంది ప్రపంచంలో మిగతా దేశాలతో పోలిస్తే. ఈ క్యాన్సర్ చివరి వరకు కూడా ఆ వ్యాధి లక్షణాలు తొందరగా బయటపడవు. దీనివల్ల ఎక్కువ మంది ఈ క్యాన్సర్ వారిని మరణించడం జరుగుతుందండి. ఇప్పుడు సుమారు 170,000 మంది ఈ క్యాన్సర్ బారిన పడితే ప్రతి ఏటా, అందులో 90% మంది మరణిస్తున్నారు. ఇప్పుడు మనం క్యాన్సర్ కి ఎన్నో రకాల వైద్యాలు వచ్చాయి. ఈ మధ్య కాలంలో దీనికి క్యాన్సర్ ని నివారించే దశలో కూడా మనం ప్రయాణిస్తున్నాం ప్రస్తుతం. ఈ వ్యాధి లక్షణాలు చివరి వరకు బయటపడవు కాబట్టి ఈ వ్యాధి లక్షణాలు ముందే కనుగొనడానికి మన దగ్గర అనేక పరీక్షలు ఇప్పుడు ఉన్నాయి.
2: డాక్టర్ గారు ఒక విషయం చెప్పండి, ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ వచ్చింది లేదు అనేది వ్యాధి చివరి వరకు కూడా దాని సింప్టమ్స్ పేషెంట్ కి తెలియదు అనేసి మీరు అంటూ ఉన్నారు. అసలు ఈ సర్వైకల్ క్యాన్సర్ వచ్చింది, ఎఫెక్ట్ అయింది అనేది ఏ విధంగా గుర్తించవచ్చు అంటారు?
3: దీనికి 3 రకాల పరీక్షలు ఉన్నాయండి. ఒకటి ప్యాప్ స్మియర్ పరీక్ష, 2వది కాల్పోస్కోపీ, 3వది సర్వైకల్ బయాప్సీ. ఈ ప్యాప్ స్మియర్ పరీక్ష అనేది చాలా అద్భుతమైన పరీక్ష అండి. ఇది దీనివల్ల మనకి ఎటువంటి నొప్పి లేకుండా చాలా చిన్న పరీక్ష అండి. ఇది సింపుల్ టెస్ట్. మన గైనకాలజిస్ట్లు కింద పరీక్ష చేసినప్పుడు దూదితో కింద గర్భాశయ ముఖద్వారం దగ్గర సర్విక్స్ దగ్గర కణజాలాన్ని ఒక చిన్న పుల్లతో తీస్తారు. దాన్ని పెథాలజిస్ట్ కి పంపిస్తారండి. దాంట్లో అసలు క్యాన్సర్ రాబోయే ముందు స్టేజ్ కూడా కనుగొనొచ్చండి. ఈ గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ లక్షణం ఏంటంటే దీని ముందు స్టేజ్ ప్రీ క్యాన్సర్ దశలో, అది ప్రీ క్యాన్సర్ దశ అనేది 8 నుంచి 10 ఏళ్ల వరకు ఉంటుందండి. మనం గనక ముందుగా ఈ 10 ఏళ్లలో ఆ ముందు స్టేజ్ లో గనక కనుగొంటే చాలా చిన్న ట్రీట్మెంట్ లోనే పూర్తిగా తగ్గించుకోవచ్చండి. అంటే మనం రెగ్యులర్ గా ఈ పరీక్షలు చేయించుకుంటూ ఉంటే మనం క్యాన్సర్ రాక ముందు స్టేజ్ లోనే కనుగొని దానికి తగిన వైద్యం తీసుకుంటే అసలు మనకు క్యాన్సర్ రాకుండా కూడా తగ్గించుకోవచ్చండి.
2: ఒక స్త్రీ ఈ క్యాన్సర్ బారిన పడింది లేదు అనేది గుర్తించేందుకు బాడీ లాంగ్వేజ్ ఏ విధంగా ఉంటుందండి?
3: ఏమీ ఉండదండి, దానికి ఏమి ఉండదు.

0: 20 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళ ప్రతి 2 ఏళ్లకు ఒకసారి ఈ పరీక్ష చేయించుకోవాలండి. ఈ ఒక వరుసగా 3 సంవత్సరాలు కనుక 3 సార్లు అంటే 2 ఏళ్లకు ఒకసారి చేయించుకుంటే 3 సార్లు గనక అందులో ఏమీ లేదు అని తెలిస్తే గనక అప్పుడు వదిలేయచ్చండి. 20 నుంచి 60 సంవత్సరాల లోపు వాళ్ళు ప్రతి 2 ఏళ్లకు ఒకసారి పరీక్ష చేయించుకోవాలండి. 30 దాటిన తర్వాత ప్రతి 3 ఏళ్లకు ఒకసారి చేయించుకోవాలి. 3 సార్లు పరీక్ష ఫలితాలు నార్మల్ గా వస్తే మనం వదిలేయచ్చండి. బయటకి ఏ లక్షణాలు ఉండవు కాబట్టే మనమే వెళ్లి పరీక్ష చేయించుకోవాలండి.
1: కానీ ఒక విషయం ఏమిటంటే డాక్టర్ గారు, ఈ రోజుల్లో క్యాన్సర్ వచ్చింది లేదు అనేది గుర్తించే విషయానికి వస్తే కానీ తెలియకపోవడం అనేది జరుగుతుంది. ఆరోగ్య సమస్య తలెత్తినప్పుడు మాత్రమే ఆడవారు మరి గైనిక్ ని సంప్రదించడం లేదా డాక్టర్ దగ్గరికి వెళ్లేసి ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది కదా. ఏమి లక్షణాలు కనిపించినప్పుడు వారు డాక్టర్ ని సంప్రదించే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి కదా.
0: అదేనండి, ఈ అవగాహన అనేది లేకపోవడం వల్లనే మన భారతీయుల్లో ఇది ఎక్కువగా కనపడుతుందండి. వేరే దగ్గర కంటే ఇప్పుడు మనం 40 దాటాక

0: చేయించుకోవాలండి. 30 దాటిన తర్వాత ప్రతి 3 ఏళ్ళకి ఒకసారి చేయించుకోవాలి. 3 సార్లు పరీక్ష ఫలితాలు నార్మల్ గా వస్తే మనం వదిలేయచ్చండి. బయటకి ఏ లక్షణాలు ఉండవు కాబట్టే మనమే వెళ్లి పరీక్ష చేయించుకోవాలండి.
1: కానీ ఒక విషయం ఏమిటంటే డాక్టర్ గారు, ఈ రోజుల్లో క్యాన్సర్ వచ్చింది లేదు అనేది గుర్తించే విషయానికి వస్తే కానీ తెలియకపోవడం అనేది జరుగుతుంది. ఆరోగ్య సమస్య తలెత్తినప్పుడు మాత్రమే ఆడవారు మరి గైనిక్ ని సంప్రదించడం లేదా డాక్టర్ దగ్గరికి వెళ్లేసి ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది కదా. ఏమి లక్షణాలు కనిపించినప్పుడు వారు డాక్టర్ ని సంప్రదించే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి కదా.
0: అదేనండి, ఈ అవగాహన అనేది లేకపోవడం వల్లనే మన భారతీయుల్లో ఇది ఎక్కువగా కనపడుతుందండి వేరే దగ్గర కంటే. ఇప్పుడు మనం 40 దాటాక ఎలాగ బీపీ వచ్చిందా, షుగర్ వచ్చిందా అని రొటీన్ గా ఎలా అయితే మనం పరీక్ష చేయించుకుంటున్నామో, 20 సంవత్సరాల తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఇలా చేయించుకోవాలండి. ఒక 2-3 ఏళ్లకు ఒకసారి చిన్న పరీక్ష, ఒక రోజులో అయిపోతుందండి. ఇది జస్ట్ ఒక 1 అవర్లో మీకు వెళ్ళగానే మామూలుగా ఓపీ చూసినట్టుగా చూస్తారు, తర్వాత పంపిస్తారు, ఒక 2-3 అవర్స్లో రిపోర్ట్ వచ్చేస్తుంది. ఇటువంటి క్యాన్సర్ కి ముందుగా కనుక్కునే అవకాశం ఉంది కాబట్టి మనకి రాకుండా ఉండాలి అనుకుంటే మనం తప్పనిసరిగా చేయించుకోవాలండి. చాలా చిన్న పరీక్ష కాబట్టి చేయించుకోవాలి.
1: ఈ సర్వైకల్ క్యాన్సర్ ని 3 రకాలుగా పరీక్ష చేయవచ్చు అనేసి మీరు అన్నారు కదా, ఒకటి చెప్పేశారు, మిగతా 2 ఏ విధంగా ఉంటాయండి?
0: ఇంకొకటి కాల్పోస్కోపీ అండి. కాల్పోస్కోపీ అంటే ఇప్పుడు ఈ సర్విక్స్ దగ్గర ఏదైనా పుండు ఉందనుకోండి, అది క్యాన్సర్ వల్ల వచ్చిందా వేరే దాని వల్ల వచ్చిందా అని దానికి అక్కడ ఒక లోషన్ అప్లై చేసి ఆ కాల్పోస్కోపీ అనేది అక్కడ వరకు ఉండే ప్రత్యేకమైన పరికరం అండి. దాని ఆ లైట్ ద్వారా గైనకాలజిస్టులు అందులో తేడాను బట్టి అది ఎటువంటిది అనేది ఒక నిర్ధారణకు వస్తారండి. ఆ తర్వాత అందులో గనక వాళ్ళకి సమస్య ఉంది, ఇది తీవ్రమైంది అని వాళ్ళు భావిస్తే అక్కడి నుంచి ముక్క తీస్తారండి, అది సర్వైకల్ బయాప్సీ అంటారు. దాని నుంచి కూడా మనం చెప్పవచ్చండి అది ఒకవేళ అక్కడ ఆ పుండ అనేది క్యాన్సర్ రకమైన పుండ లేకపోతే మామూలు పుండ అనేది తెలుస్తుందండి.
1: డాక్టర్ గారు, ఈ సర్వైకల్ క్యాన్సర్ ఎఫెక్ట్ అయిన తర్వాత గర్భాశయం ముఖ ద్వారం వద్ద ఎలాంటి లక్షణాలు మనకు కనపడుతుంటాయి, అంటే పులిపిర్లు గాని కణుతులు గాని అలాగే పుండు గాని కనిపించే లక్షణాలు అనేవి ఏ విధంగా ఉంటాయండి?
0: 2 రకాలు ఉండొచ్చండి, కణుతుల్లాగా ఉండొచ్చు, పుండులాగానూ ఉండొచ్చు. ఆ కణితులాగా పుండులాగా వచ్చే దశ అనే కంటే ముందుగానే ఈ పాప్స్మీర్ పరీక్ష అనేది కనుగొంటుందండి. అంటే ముందు స్టేజ్ లో కణితి దాకా వచ్చే స్టేజ్ కి మనకి ట్రీట్మెంట్ తక్కువ అండి. మనం ముందు స్టేజ్ లో కనుగొంటే చాలా చిన్న ట్రీట్మెంట్ తో సరిపోతుంది. ఇప్పుడు పుండులాగా వచ్చాక దానికి కరెంట్ ట్రీట్మెంట్ రేడియోథెరపీ ఇచ్చినా వేరే ట్రీట్మెంట్లు ఇచ్చినా తగ్గే అవకాశాలు తక్కువ అన్నమాట. అంటే మనకి ఎటువంటి ప్రాబ్లము లేనప్పుడే మనం వెళ్లి పరీక్ష చేయించుకోవాలండి.
1: ఇప్పుడు పేషెంట్ కి ఈ సర్వైకల్ క్యాన్సర్ ఎఫెక్ట్ అయిన తర్వాత ఈ పరీక్ష చేయించుకున్నప్పుడు అది వ్యాధి నిర్ధారణ జరిగినప్పుడు ట్రీట్మెంట్ అనేది మెడిసిన్స్ తో తగ్గుతుందా లేదా రేడియేషన్ కంపల్సరీగా చేయాల్సిన పని ఉంటుందా?
0: సర్జరీ ఉందండి దానికి, రేడియేషన్ కరెంట్ ట్రీట్మెంట్ ఉంది, మందులు ఉన్నాయి, 3 ఉన్నాయి. అంటే ఇందులో దశలు ఉంటాయండి, ప్రారంభ దశ, 1వ దశ, 2వ దశ, 3వ దశ, 4వ దశ. ఇప్పుడు ప్రారంభ దశ, 1వ దశ వాటిల్లో అయితే అంటే అప్పుడు అందులో ఉన్న ఎంత సైజ్ ఉంది, అక్కడ ఎంత డెప్త్ గా ఉంది అనేది నిర్ధారించాక దాన్ని బట్టి దానికి ట్రీట్మెంట్లు వేరువేరు ఉన్నాయండి. చిన్నది అయితే సర్జరీ చేస్తారండి, ఇంకా చిన్నది అయితే రేడియోథెరపీ కూడా ఇస్తారండి కొన్ని రకాలకి. అంటే ఆ కణాల్లో ఉన్న రకాలు బట్టి అది రేడియోథెరపీకి తగ్గే రకం అనుకుంటే దానికి ఇస్తారండి, లేదంటే సర్జరీ. కానీ మనం ముందుగా గుర్తిస్తే ఫలితం 100% ఉంటుందండి.
1: ఇప్పుడు మీరు అన్నారు బయాప్సీ పరీక్ష చేస్తారు, దాని ద్వారా వ్యాధి నిర్ధారణ జరుగుతుంది అనేది. మరి బయాప్సీ అనేది మనకి ప్రాంతీయంగా అంటే మన ఖమ్మం జిల్లాలో అందుబాటులో ఉందా లేదా సుదూర ప్రాంతాలకి పరీక్షల నిమిత్తం దాన్ని పంపిస్తూ ఉంటారా, ఏ విధంగా చేస్తారండి?
0: మెడికేర్ లో మేము చేస్తున్నామండి బయాప్సీ పరీక్షలు చేస్తున్నాము, ఇక్కడికే రాస్తున్నారు. ల్యాబ్ కి వచ్చాక 3 డేస్ పడుతుందండి రిపోర్ట్ రావడం. పాప్స్మీర్ పరీక్ష అని చెప్పింది జస్ట్ 3 అవర్స్ చాలండి. బయాప్సీ అవసరం అనుకుంటే బయాప్సీ 3 డేస్ పడుతుందండి. మనకి ఇక్కడ డయాగ్నోసిస్ అనేది మన కొత్తగూడెంలో మనం చేయొచ్చండి. దానికి ట్రీట్మెంట్ అనేది ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు ఇందాక రేడియోథెరపీ, సర్జరీ, ఇంకా మెడిసిన్స్ అట్లా ఉన్నాయి కదా. సర్జరీ అయితే మన కొత్తగూడెంలో చేస్తారండి. రేడియోథెరపీ అనేది మనం ఖమ్మం గానీ హైదరాబాద్ గానీ వెళ్లాల్సి ఉంటుంది. కొంతవరకు అంటే ఒక నిర్ధారణకు రావడము, అందులో ఒక స్టేజ్

0: ట్రీట్మెంట్ వరకు మన దగ్గర జరుగుతుంది.
1: సాధారణంగా మహిళల్లో మనం చూస్తూ ఉంటాం, వారికి గర్భాశయకి సంబంధించిన సమస్యలు తలెత్తినప్పుడు డాక్టర్ని సంప్రదిస్తూ ఉంటారు. అలాంటి సందర్భాలలో మీరు క్యాన్సర్ నిర్ధారణ పరీక్షల్లో భాగంగా బయాప్సీ చేస్తూ ఉంటారు కదా, ఈ బయాప్సీ చేసినప్పుడు ఖచ్చితంగా ఇది క్యాన్సర్ ఎఫెక్ట్ మాత్రమే కాదు, ఇది మామూలుగా వచ్చినటువంటి పుండు లేదా ఇతరత్ర ప్రాబ్లం అనేది తెలిసే అవకాశం ఈ బయాప్సీ ద్వారా మనకి ఉంటుందా, లేదా ఖచ్చితంగా బయాప్సీ పంపించినప్పుడు 100-90% క్యాన్సర్ గా నిర్ధారణ జరిగే అవకాశాలు అనేవి ఉంటాయా?
0: ఉంటాయండి, ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఈ క్యాన్సర్ మెయిన్ గా HPV ఇన్ఫెక్షన్ అనేది ఉందండి. 90% ఈ గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ అనేది ఆ వైరస్ వల్ల వస్తుందండి. ఆ వైరస్ ప్రతి 4 స్త్రీలలో 2 ఉంటుందండి ఆ వైరస్. అలా అని అందరికీ క్యాన్సర్ రాదండి. ఆ వైరస్ లక్షణాలు ఉన్నప్పుడు గైనకాలజిస్ట్ వాళ్ళు ఈ పుండు ఏ రకమైన పుండు అని పంపిస్తారండి. అందులో 10 మందిలో 9 మందికి అది క్యాన్సర్ కాదు అనే రిపోర్టే వస్తుందండి. కానీ మనం పరీక్ష చేయించుకుంటే ఆ ఒక్కటి బయటపడుతుందండి. ఎవరికైతే ఉందో వాళ్ళకి అది చాలా బెనిఫిట్ అవుతుందండి.
1: డాక్టర్ గారు, గర్భాశయ ముఖ ద్వారం వద్ద మరి ఎన్నో రకాల కారణాల వల్ల పుండు వచ్చే అవకాశం ఉంది, అది క్యాన్సర్ మాత్రమే కాకుండా వేరే ఏదైనా కూడా కావచ్చు అని మీరు అంటూ ఉన్నారు. ఇలాంటి రుగ్మతలు రావడానికి ప్రధాన కారణం అంటూ ఏమైనా ఉందా?
0: ఇన్ఫెక్షన్ ఒకటి మెయిన్ అండి. ఈ HPV ఇన్ఫెక్షన్ అనేది అందులో 100 దాకా ఉంటుందండి ఆ వైరస్ లో. ప్రధానంగా 16, 18, 31, 33 అనే వైరస్ రకాలు ప్రధానంగా మన క్యాన్సర్ కి దారితీస్తాయండి. ఈ వైరస్ ఇన్ఫెక్షన్ అనేది 20 బాలికలు వివాహం చేసుకోవడము, తొందరగా పిల్లల్ని కనడము, ఎక్కువ మంది పిల్లల్ని కనడము, జననేంద్రియాల పరిశుభ్రత పాటించకపోవడము, నెలసరి సమయాల్లో సుఖ వ్యాధులు రావడము, ఎక్కువ మందితో సంబంధాలు కలిగి ఉండడము, వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఉంటాయి, అసలు ఎక్కువ ఉంటాయి. దీనివల్ల మన పట్టణ ప్రజలతో పోల్చిన దానికంటే గ్రామీణ ప్రాంతాల వారికి కొద్దిగా ఎక్కువ ఉందండి. ఈ అవగాహన లేమి వల్ల కొద్దిగా రావచ్చు. బిలో 20 అనేది బిఫోర్ 20 మ్యారేజ్ చేసుకోవడము, పిల్లల్ని కనడం అనేది కొద్దిగా ఎక్కువ రిస్క్ ఉంటుందండి.
1: మీరు ఎంతో కాలంగా సర్వీస్ చేస్తూ ఉన్నారు ఈ డయాగ్నోసిస్ సెంటర్ లో, అయితే ముఖ్యంగా ఏ స్టేజ్ వాళ్ళు ఎక్కువగా ఈ పరీక్షల నిమిత్తం వస్తూ ఉంటారు?
0: మన దగ్గర 2 చేస్తున్నామండి. ఇప్పుడు పాప్ స్మీర్ పరీక్షల్లో చేస్తున్నప్పుడు అందులో అయితే ఎర్లీ స్టేజెస్ లో బయటపడుతున్నాయండి. కొద్దిమంది ఈ పరీక్షలు ఏమీ చేయించుకోకుండా బాగా ముదిరాక బాగా పెద్ద క్యాన్సర్ అయ్యాక వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారండి. వాళ్ళది చాలా లేట్ స్టేజ్ అండి, అంటే ఎర్లీ స్టేజ్ వాళ్ళే ఎక్కువ మంది ఉంటారండి.
1: ఎర్లీ స్టేజ్ లో క్యాన్సర్ ఉన్నప్పుడు ట్రీట్మెంట్ వల్ల తగ్గిపోతుందా, లేదా వారికి కూడా రేడియేషన్ ట్రీట్మెంట్ తప్పకుండా ఇవ్వాల్సిన పరిస్థితి అనేది ఎదురవుతుందంటారా?
0: ఇది అని చెప్పడం కాదండి, వాళ్ళు చూసి ఆ కణజాలం చూసి దాన్ని బట్టి చెప్తారండి. మెడిసిన్ అనేది వేరే వాటికి ఉందండి, ఈ గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ కి తక్కువ అండి. రేడియోథెరపీ అనేది ఎక్కువ ప్రభావితమైంది. చిన్న స్టేజ్ లో ఉంటే సర్జరీ అండి, రేడియోథెరపీ, ఈ రెండు ప్రధానంగా అయితే ఈ క్యాన్సర్ కి బాగా నయం చేస్తాయండి.
1: మీ దగ్గరికి ఎన్నో కేసులు వస్తూ ఉంటాయి కదా, ఎక్కువగా ఈ సర్వైకల్ క్యాన్సర్ ఎఫెక్ట్ అయిన వారి వయస్సు సాధారణంగా ఈ మధ్య కాలంలో ఎంతగా మీరు నిర్ధారించారు?
0: 50 లోపే ఉంటారండి. మామూలుగా మిగతా అన్ని క్యాన్సర్లు 60 దాటిన వాళ్ళకి, 50 దాటిన వాళ్ళకి వస్తాయండి. కానీ ఈ క్యాన్సర్ ఇంకా యంగ్ వాళ్ళకే వస్తాయండి.
1: మీరు అన్నారు ఈ సర్వైకల్ క్యాన్సర్ మొదటి దశలో మనం తెలుసుకోలేము, ఇది బహిర్గతంగా మనకి ఎలాంటి మరి రూపురేఖలు కనపడవు అనేసి. అలా తెలుసుకున్నప్పుడు సివియర్ గా అయినప్పుడు, ఈ క్యాన్సర్ చాలా పీక్ అండ్ దశలో ఉన్నప్పుడు పేషెంట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు వారికి ఎలాంటి పరిస్థితి ఉంటుంది, వారికి ఎలాంటి ట్రీట్మెంట్ అందే అవకాశం అనేది ఉంటుంది?
0: ఉన్నారండి, అలాగే కూడా వచ్చారు. నెగ్లెక్ట్ చేయడం అని కాదండి, తెలియకపోవడం. దానికి మనం ముందుగా మాట్లాడుకున్నట్టుగా ఈ క్యాన్సర్ లక్షణాలు ఎక్కువగా బయటపడవండి. మనకి పెద్ద లోపల పెద్దగా గడ్డ ఉన్నా కూడా లోపల ప్రాంతం కాబట్టి మనకి తెలిసే అవకాశం లేదు. వాళ్ళుగా ఇది ఇది ప్రమాదమైనది అయి ఉండొచ్చు అని వెళ్లే అవకాశం తక్కువ అండి. కాబట్టి మనకి తెలియదు కాబట్టి మనం 2-3 ఒకసారి పరీక్ష చేయించుకోవాల్సి వస్తుందండి.
1: ఈ సర్వైకల్ క్యాన్సర్ గర్భాశయ ముఖ ద్వారం వద్ద వస్తుంది అన్నారు కదా, మరి దీని స్టేజెస్ మారినప్పుడు అది గర్భాశయం అంతర్గతంగా అంటే లోనికి కూడా వెళ్లే అవకాశం అనేది ఉంటుందా?
0: వెళ్లే అవకాశం ఉందండి. ఫస్ట్ ఈ ముఖ ద్వారం దగ్గర

0: వస్తుందండి. తర్వాత గర్భాశయానికి వస్తుంది, తర్వాత ఓవరీస్ అనుకుంటాం కదా అండాలకు వస్తుంది, ఇంకా గర్భాశయం పక్కనే ఉన్న ప్రాంతాలకు వస్తుంది, స్ప్రెడ్ అవుతుందండి, లింఫ్ నోడ్స్కి వెళ్తుంది. ఇదే ఇవే స్టేజ్లు అండి, ఒకటో దశ, రెండో దశ, మూడో దశ, నాలుగు. గర్భాశయ ముఖ ద్వారం దగ్గర మాత్రమే ఉంటే ఒకటో దశ అంటామండి, గర్భాశయంలోకి కూడా వెళ్తే రెండో దశ అంటాం, ఇంకా వ్యాపిస్తే మూడు నాలుగు దశల్లో ఉంటుంది. ఒకటో దశలో ఉన్నప్పుడు మనకి వైద్యం బాగా అందుతుంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా దీనికి అవగాహన చాలా వచ్చిందండి. అక్కడ రెగ్యులర్గా ఎవ్రీ 2 ఇయర్స్కి స్క్రీనింగ్ టెస్ట్ లాగా ఇది చేయించుకుంటారండి అందరూ. ఇక్కడ మన దగ్గర కూడా హైదరాబాద్ నగరాల్లో ఉమెన్కి అవేర్నెస్ వచ్చింది, ఇక్కడే ఇంకా ఇప్పుడిప్పుడే వస్తుంది, అలవాటు పడుతున్నారండి. అంటే ఏమీ లేనప్పుడు వెళ్ళి పరీక్ష చేయించుకోవాలి అనేది ఇప్పుడిప్పుడే తెలుసుకున్నారండి.
1: బాడీలో ఒకసారి ఈ సర్వైకల్ క్యాన్సర్ ఎఫెక్ట్ అయిన తర్వాత దీనికి అనుగుణంగా వేరే ఇతరత మరి ఎన్నో రకాల సమస్యలు అనేవి తలెత్తుతూ ఉంటాయి మహిళల్లో. అలా మరి ఈ సర్వైకల్ క్యాన్సర్ రావడం మూలంగా వేరే సమస్యలు ఇంకేమైనా వచ్చే అవకాశం ఉంటుందా?
0: రావచ్చండి. జననేంద్రియాల దగ్గర బయట పులుపులు రావడము, నెలసరి ఆగిపోయిన వాళ్ళకి మళ్ళీ బ్లీడింగ్ రావడము, నొప్పి ఉండడం సంభవంలో పాల్గొన్నప్పుడు, అధిక ఋతుస్రావం అవ్వడము, ఇవి ఉంటాయండి. కానీ ఖచ్చితంగా క్యాన్సర్ ఉన్న వాళ్ళకి ఇవన్నీ ఉండాలని ఏం లేదండి. అంటే ఇప్పుడు 100 మందికి క్యాన్సర్ ఉంటే 20 మందికే ఈ లక్షణాలు ఉంటాయండి, 80 మందికి ఏ లక్షణాలు ఉండవు. కాబట్టి మనం మనకి ఏమీ చెప్పలేమండి. మామూలుగా ఒక పర్సన్ని చూసి మనం ఈమెకి క్యాన్సర్ ఉంది లేదా అని చెప్పడానికి ఏమి ఉండదు. లోపల చాలా 4వ దశ క్యాన్సర్ కూడా ఉండి కూడా ఎటువంటి బయటపడే లక్షణాలు ఉండకుండా కూడా ఉండొచ్చండి, ఉండొచ్చు. అందువల్లనే ఈ క్యాన్సర్ వల్ల ఎక్కువ మంది చనిపోవడం జరుగుతుందండి.
1: 20 ఇయర్స్ దాటిన వారిలో ఈ సర్వైకల్ క్యాన్సర్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందనేసి మీరు అంటున్నారు. దీని మూలంగా భవిష్యత్తులో ఇన్ఫెర్టిలిటీ వచ్చే అవకాశం ఏమైనా ఉందా? వారికి మరి సంతానం కలగడంలో ఎలాంటి ఇబ్బందులు ఏమైనా ఎదురవుతాయా?
0: ఇన్ఫర్టిలిటీ ఛాన్స్ ఏముండదండి, దీనివల్ల ఏముండదు. క్యాన్సర్ వల్లన మనకి క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటారు కదండి, ఆ సర్విక్స్ ఆ భాగం వరకు తీసేస్తారు, దానివల్ల ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఏమి ఉండదండి.
1: ఇన్ఫర్టిలిటీ సమస్య లేదు కాబట్టి వారు ధైర్యంగా ఆపరేషన్ కి ముందుకు రావచ్చు కదా. అలాగే ఇది ఎఫెక్ట్ అయిన తర్వాత ఎన్ని సిట్టింగ్స్ లో ఈ రేడియేషన్ థెరపీ ఇచ్చి ఇది నయం చేసే అవకాశం ఉంటుంది?
0: అది ఎన్ని మిల్లీమీటర్లు చుట్టుకొలుతుంది, ఎన్ని మిల్లీమీటర్ లోపలికి అనే దాన్ని బట్టి మనం ఎన్నిసార్లు కరెంట్ ఇవ్వాలి అనేది ఉంటుందండి. ఇప్పుడు అందరికీ ఒకటే రకంగా రాదు కదండి క్యాన్సర్. తొందరగా తగ్గడం, లేటుగా తగ్గడం అనేది వాళ్ళకున్న క్యాన్సర్ పరిమాణం బట్టి ఉంటుందండి.
1: ఈ సర్వైకల్ క్యాన్సర్ కి ఆపరేషన్ చేయించుకున్నా లేదా సర్వైకల్ క్యాన్సర్ కోసం మెడిసిన్ తీసుకున్నా ఎంతకాలానికి ఇది క్యూర్ అయ్యే అవకాశం ఉంటుందండి?
0: 1 సంవత్సరంలోపే నయమవుతుందండి.
1: డాక్టర్ గారు ఒక విషయం చెప్పండి, ఈ సర్వైకల్ క్యాన్సర్ ప్రధానంగా బహిర్గతంగా ఎలాంటి లక్షణాలు మనకు కనపడవు, దానివల్ల సమస్యలు ఏమి కూడా మనకు తెలిసి రావు, అది ఎఫెక్ట్ అయ్యేంత వరకు కూడా అనేసి మీరు అంటూ ఉన్నారు కదా. మరి అలాంటప్పుడు ఒక మహిళ మరి ఈ సర్వైకల్ క్యాన్సర్ పరీక్షల కోసం ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి చేయించుకోవచ్చు అనేసి మీరు అంటున్నారు. దానిలో భాగంగా వారు డైరెక్ట్ గా ఒక గైనకాలజీ డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా ఇలాంటి డయాగ్నోసిస్ సెంటర్స్ కి వచ్చినప్పుడు వారికి టెస్టులు చేసి సర్వైకల్ క్యాన్సర్ ఎఫెక్ట్ అయిందా లేదా అనేది నిర్ధారించే అవకాశం ఉంటుందా, లేదా తప్పకుండా ఒక గైనిక్ యొక్క గైడెన్స్ తీసుకుని మీ దగ్గర రావాల్సి ఉంటుందా?
0: లేదండి, ఇప్పుడు మా దగ్గర డైరెక్ట్ గా వచ్చినా చేస్తామండి. మా దగ్గర కూడా టెస్ట్ చేసే పరికరాలు ఉన్నాయి, మన దగ్గర చేస్తున్నామండి మెడికల్ డయాగ్నోస్టిక్స్ లో. వాళ్ళే డైరెక్ట్ గా వచ్చి మనం ఇట్లా స్క్రీనింగ్ టెస్ట్ అంటే మనం చేస్తామండి, దానికి ఖచ్చితంగా గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్లాలని లేదండి. ఇందులో ఏదన్నా మనకి తేడా అనిపిస్తే అప్పుడు వాళ్ళని సంప్రదించండి. 90% మనకి ఉండదండి, కానీ అది చేయించుకున్నాకే మనకు తెలుస్తుంది. డైరెక్ట్ గా వచ్చినా మన డయాగ్నోస్ సెంటర్ లో చేస్తున్నామండి.
1: డాక్టర్ గారు, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అన్నారు కదా, అలాగే మరి ఈ క్యాన్సర్ రాకుండా జాగ్రత్త పడేందుకు వ్యాక్సినేషన్ అనేది కూడా వచ్చింది అనేసి విన్నాం, అది ఎంతవరకు వాస్తవం అండి?
0: దీనికి వ్యాక్సిన్స్ కూడా వచ్చాయండి. ఇప్పుడు ఈ మనం అనుకుంటున్నాం కదా ఇది ఒక వైరస్ ద్వారా వ్యాపిస్తుంది, ఈ వైరస్ కి వ్యాక్సిన్లు కూడా వచ్చాయండి. ఈ వ్యాక్సిన్లు తీసుకున్నప్పటికీ కూడా ఈ పరీక్ష చేయించుకోవాలండి. HPV వ్యాక్సిన్లు అని ఉంటాయండి, అవి 100%

0: నివారించవు కానీ వచ్చే రిస్క్ తగ్గిస్తాయండి.
1: ఈ వ్యాక్సిన్ మహిళలు ఎప్పుడు తీసుకోవాల్సి ఉంటుందండి?
0: మనం 20 ఏళ్ళు దాటిన వాళ్ళు, 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు మహిళలు తీసుకోవచ్చండి. 40 ఏళ్ల లోపు తీసుకోవాలి ఈ వ్యాక్సిన్. 3 డోసెస్ అండి, మొదటిసారి, 2 నెలల తర్వాత, 6 నెలల తర్వాత తీసుకోవచ్చండి. ఇది తీసుకున్నాక కూడా మనం ఈ పరీక్ష చేయించుకోవాలండి. ఇంకా ఈ వ్యాక్సిన్లు అనేది కొద్ది వరకు అయితే మేలు చేస్తాయండి.
1: అంటే 18 నుంచి 40 సంవత్సరాల లోపు ఉన్నవారు ఈ వ్యాక్సిన్ తీసుకుంటే మంచిదనేసి మీరు అంటున్నారు. అయితే ఈ వ్యాక్సిన్ డయాగ్నోస్టిక్ సెంటర్లో దొరుకుతాయా, లేదా ఒక గైనకాలజీ దగ్గర దొరుకుతాయా, లేదా ఎక్కడ దొరుకుతాయి? ఈ వ్యాక్సిన్ తీసుకోవాలి మహిళలు అనుకుంటే వారు ఎవరిని సంప్రదించాల్సి ఉంటుంది?
0: గైనకాలజిస్ట్ దగ్గర చెప్తే తెప్పిస్తారండి. ఇప్పుడు మనకి ఎలా అయితే పోలియో వీటి గురించి వచ్చిందో మనకి, అలాగే కొద్ది సమయం తర్వాత అందరూ వచ్చి అడుగుతుంటే అందరు రెడీగానే ఉన్నారండి తెప్పించండి. ఇప్పుడు ఖమ్మం, వరంగల్ లో ఉన్నాయండి, మనకు కావాలి అంటే ఏ రోజైనా తెప్పించి వేస్తారండి. వ్యాక్సిన్ అనేది ఎంత ముందుగా తీసుకుంటే అంత మంచిదండి మనం, ఎందుకంటే ఈ వైరస్ వ్యాప్తి చెందక ముందు మనం తీసుకుంటే చాలా మంచిదండి. అట్లా
1: బాగుందండి. మహిళలకి ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది ఏ విధంగా వస్తుంది, అది వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అది వచ్చింది రాలేదు అనేది ఏ విధంగా మనం ముందస్తుగా పరీక్షలు చేయించుకోవాలి అనేది చాలా చక్కగా వివరంగా మా శ్రోతలకు తెలియజేశారు. నమస్కారం అండి.
2: మీరు ఇంతవరకు సర్వైకల్ క్యాన్సర్ గురించి డాక్టర్ గారితో పరిచయం విన్నారు. రైతీరాజు కార్యక్రమంలో మరొక అంశం, తల్లిపాల వారోత్సవాల సందర్భంగా డాక్టర్ పి వెంకటేశ్వర్లు గారితో పరిచయం వింటారు.
3: తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా ఈరోజు మన స్టూడియోస్ లో తల్లిపాల వారోత్సవాల యొక్క ప్రాముఖ్యత ఎంతవరకు ఉంది, వాటిని ఏ విధంగా మహిళలు స్వీకరిస్తున్నారు, ఈ రోజుల్లో డేటా ఏ విధంగా ఉంది అనే ఇత్యాది విషయాలు వారితో ముచ్చటించి తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ గారు.
4: నమస్కారం అండి.
3: ఈ తల్లిపాల ప్రాముఖ్యత బిడ్డకు ఎంతవరకు ఉంటుందండి?
4: తల్లిపాల ప్రాముఖ్యత మనకు ఇప్పుడు ఈ సందర్భంలో అర్బన్ ఏరియాలు కానీ రూరల్ ఏరియాలు కానీ కొంచెం ప్రాముఖ్యత తగ్గిపోయిందనేది మనకు తెలిసింది కాబట్టి దీన్ని మళ్ళీ రివైవ్ చేసి ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో అని ప్రభుత్వం ఈ వారోత్సవాలని చెప్పి 2వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు పెట్టినాయి. ఈ అర్బన్ హెల్త్ సెంటర్లో ఉన్న స్లమ్ ఏరియా అయినా తర్వాత పల్లెటూరులో ఉన్నటువంటి వాళ్ళకైనా కూడా ప్రతి ఒక్కరు కూడా తెలియపరిచి తల్లికి బిడ్డకి కావలసిన పోషకాహారాలు తల్లి ద్వారా, తర్వాత తల్లికి కూడా ఆరోగ్యం, పిల్లకి కూడా ఆరోగ్యం ఉండాలనే ఉద్దేశంతో దీన్ని ప్రభుత్వం చేపట్టి ఈ 1 వీక్ని తల్లిపాల వారోత్సవాలుగా డిక్లేర్ చేసిందండి. మా తరపు నుంచి మాకు ANMs ఉంటారు, వాళ్ళకున్న పాపులేషన్, తర్వాత వాళ్ళు ఏమిటి ఆశా వర్కర్స్ ఉంటారు, అలాగే ఈ అంగన్వాడీ వర్కర్స్ ఉంటారు, అంగన్వాడీ వర్కర్స్ దగ్గరికి పిల్లలకి, తర్వాత కాన్పు కొరకు వచ్చే వాళ్ళకు కూడా ఆహారాన్ని సప్లై చేస్తారు వాళ్ళు. అందుకొరకు ఇంతమందిని కూడా మనం అట్రాక్ట్ చేయాలంటే మేము చేసేది ఒకటే, మౌత్ టు మౌత్ టాక్. వాళ్ళు ఆడికి వచ్చిన వాళ్ళందరినీ మేము అందరం అంగన్వాడీ కేంద్రంలో వాళ్ళందరినీ కూర్చోబెట్టి మా ఆశా వర్కర్లు కానీ, తర్వాత మా ANMలు, ఇంకా ఎవరైనా ఒక పెద్దవాళ్ళ ద్వారా ఈ తల్లిపాల యొక్క ప్రాముఖ్యతని చెప్పినట్టయితే ఆ పిల్ల తల్లి ఇద్దరు కూడా మనం ఆరోగ్యాన్ని పెంపొందించి మాతా శిశు మరణాలను కానీ వీటన్నిటిని తగ్గించడానికి ముఖ్యంగా ఇది పాల్పడుతుంది అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం.
3: డాక్టర్ గారు ఒక విషయం చెప్పండి, మీరు కంప్లీట్ గా అర్బన్ ఏరియాకి ఇక్కడ డాక్టర్ గా మెడికల్ ఆఫీసర్ గా మీరు విధులు నిర్వర్తిస్తూ ఉన్నారు, అర్బన్ ఏరియాస్ లో ఎడ్యుకేట్ అయిన మహిళలు ఎక్కువగా ఉన్నారు, దానిలో భాగంగా ఏంటంటే శరీర సౌష్ఠవాన్ని కాపాడుకోవాలనే ఆలోచన దృక్పథం అనేది ఈ రోజుల్లో ఉన్నటువంటి ఆడవాళ్ళలో మనం ఎక్కువగా చూస్తున్నాం.
4: అవునండి.
3: మరి ఇది కొంత మనకి అవరోధం అవుతుంది కదా తల్లిపాలకి.
4: ఇట్లాంటి అవరోధాలని మనం అధిగమించాలనే ముఖ్య ఉద్దేశంతోనే మనం పాంప్లెట్ ద్వారా గానీ, పేపర్ ద్వారా గానీ, రేడియో అయినా గానీ, లేకపోతే టీవీ ద్వారా గానీ, ఈ ఇన్ని మాధ్యమాల ద్వారా మనం ప్రజలకి, పేద ప్రజలకు ప్లస్ అలాగే మీరు అన్నట్టుగా ఎడ్యుకేటెడ్, మా యొక్క సౌష్ఠవం కానీ, అందం కానీ, ఇవన్నీ పాడైతేమో అనే అపోహలు ఉన్న వాళ్ళందరినీ కూడా మనం వాళ్ళకి మోటివేట్ చేసి పాలించడం వలన ఎలాంటి అపోహలు లేవు, తల్లిపాల వల్ల ఇద్దరికీ ఆరోగ్యం ఉంటుంది అనే అవగాహన కల్పించడానికి ఎన్ని మాధ్యమాల ద్వారా ప్రభుత్వం చేపట్టి దీన్ని వాళ్ళకి అందజేస్తూ ఉన్నాం సార్.
3: గర్భిణీ కన్ఫర్మేషన్ అయిన దగ్గర నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే తను భవిష్యత్తులో బిడ్డకి చక్కటి పాలించేందుకు అవకాశం ఉంటుంది?
4: మేము మొట్టమొదటి ఫస్ట్ నెల తప్పింది

0: అనగానే మా ఆరోగ్య కార్యకర్తలు వాళ్ళ ఇంటి దగ్గరికి పోయి రిజిస్టర్ చేసుకుంటాం. చేసుకున్న కాడ నుంచి వాళ్ళని మా హాస్పిటల్లో తీసుకుని వచ్చి గర్భం కన్ఫర్మ్ అయింది అని చెప్పేసి చేయడం, చేసిన కాడ నుంచి మొదలుపెట్టి 9 నెలలు గర్భం మళ్ళీ ఆమె కానుపోయేంత వరకు కూడా మేము ఫాలో అప్ చేస్తాం. మా ఆరోగ్య కార్యకర్తలు మరియు ఆశా కార్యకర్తలు డాక్టర్లు ఇట్లా పోయినప్పుడల్లా మేము వాళ్ళని మోటివేట్ చేసి, ఒక విషయమే కాదు, తల్లి ఆరోగ్యం బాగుపడాలి, ఆమెకు రక్తహీనత ఉన్నదా లేకపోతే ఆ పౌష్టికాహారం తక్కువ ఉన్నదా, తర్వాత బిడ్డ పెరుగుదల ఎట్లా ఉన్నది గర్భంలో అని ప్రతి 3 నెలలకోసారి 9 నెలల వరకు కూడా తల్లిని వెయిట్ చేసుకుంటూ తల్లి బిడ్డ యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి కావాల్సిన అన్ని జాగ్రత్తలను కూడా మా ఆరోగ్య కార్యకర్తలు వాళ్ళకి విశదీకరిస్తారండి.
1: అంటే ఇప్పుడు ఒక మహిళ తన బిడ్డకి పాలివ్వాలంటే తన వయసుకు తగ్గట్టుగా తన బరువు ఎంత ఉంటే తను చంటి పాపకి పాలిచ్చిన సిద్ధంగా ఉన్నట్టు మనం పరిగణించవచ్చు?
0: బరువు ఎంత ఉన్నా కానీ పాలివ్వటం అనేది కంపల్సరీ, ఆరోగ్యవంతంగానే ఉంటారు. సిజర్ అయినా ఆపరేషన్ అయినా లేకపోతే ఆరోగ్యం నెలలు తక్కువ ఉండి జన్మించిన పిల్లలకైనా కూడా తల్లి వెయిట్ని కనుక చూసుకున్నట్టయితే మన పిల్ల వెయిట్, జన్మించే శిశువు యొక్క వెయిట్ కూడా తెలుస్తుంది మనకి. అందుకొరకు తక్కువ వెయిట్ కనుక ఉన్నా కూడా వాళ్ళని ఇన్క్యుబేటర్లో పెట్టేసి ఒక నెల రోజుల్లో వాళ్ళు తల్లి పాలన కూడా ఇవ్వాలి. ఎవరిని ఇన్క్యుబేటర్లకు అనుమతించకపోయిన ఐసీయూలకి తల్లిని కంపల్సరీగా పంపటం లేకపోతే బిడ్డను తీసుకుని వచ్చి తల్లి పాలు ఇప్పించైనా వాళ్ళను పంపిస్తారు లోపలికి. వెయిట్ కు సంబంధంగా ఉండదు, ఆరోగ్యంగా ఉండి ఉన్నట్టయితే వెయిట్ కు సంబంధం లేకుండా ప్రతి తల్లి కూడా పాలు ఇవ్వటం అనేది ముఖ్యం.
1: ఈ రోజులో చూసినట్టయితే ముఖ్యంగా మహిళల్లో, ఈ అర్బన్ ఏరియాల ప్రాంతంలో మహిళల్లో ఎక్కువగా ఏంటంటే మాకు అన్ని తెలుసులే, ఈ రోజుల్లో బేబీ చాలా ముద్దుగా బొద్దుగా ఉండాలంటే అదర్ సైడ్ ఉన్నటువంటి మిల్క్ వాళ్ళకి ఎక్కువగా సపోర్ట్ చేస్తుంది అనే ఆలోచన ఎక్కువగా మనకు కనబడుతున్నట్టుగా ఉంది. ఇది ఎంతవరకు నిజం అంటారు, ఇలా చేయొచ్చా?
0: ఇది ఎట్టి పరిస్థితుల్లో నిజం కాదండి. ప్రతి పుట్టిన శిశువుకు తల్లి 2 నుంచి 3 గంటల లోపల అప్పటికింకా ఆమెకు పాలు పడని పడకపోని తల్లి స్తనాలని పిల్లోడి నోటికి అందించగలగాలి. అందించగలిగి ఆ పిల్లోడు ఆ తల్లి పాలను చీకటానికి చేసే ప్రయత్నంలోనే తల్లి లోపల స్టిమ్యులేషన్ అయ్యి ఆమెకు తొందరగా పాలు వచ్చే అవకాశం ఉంటుంది. అట్లే దూరం ఉంచినట్టయితే కుదరదు. అందుకొరకు ఆపరేషన్ అయిన టైంనా కానీ లేకపోతే వెయిట్ తక్కువ పుట్టిన పిల్లల్ని కూడా తల్లి దగ్గర కొత్తసేపు అయినా పండబెడితే వాళ్ళిద్దరికి అవినాభావ సంబంధం ఏర్పడి తర్వాత ఈ కంపల్సరీగా ఈ తల్లి పాలని 6 నెలల వరకు ఇంకా ఏది తేనె కానీ లేకపోతే పాలు కానీ లేకపోతే షుగర్ కలిపిన నీళ్లు కానీ ఇలాంటివి ఇచ్చినా కూడా వాళ్లకు ఏదన్నా జబ్బు చేసే ఆస్కారం ఉంటుంది. కానీ తల్లి పాలు గనక 6 నెలల వరకు ఏ పైపాలు లేకుండా వాళ్ళకి ఇవ్వటానికి తల్లి పాలు కంపల్సరీగా సరిపోతాయండి.
1: అంటే ఇప్పుడు 6 మంత్స్ వరకు కంప్లీట్ గా తల్లి పాలే ఇవ్వాలంటున్నారు?
0: కంప్లీట్ తల్లి
1: పాలతో నిమిత్తం లేకుండా?
0: లేదు.
1: కొంతమంది మహిళల్లో మరి చనుపాల యొక్క క్వాంటిటీ తగ్గిపోతుంది, అంత క్వాంటిటీ లేదు, పిల్లకి సరిపడట్లేదు అనేసి మనం వింటూ ఉన్నాం.
0: అవునండి.
1: అలాంటి సందర్భాలలో
0: ఎందుకంటే అది నిజమా కాదా అనేది తెలుసుకోవటానికి శిశువు జన్మించిన తర్వాత ప్రతి నెలకు 500 గ్రాముల లాగా పెరుగుతాడు. ఒక్క తల్లి పాల మీద ఉన్నా గానీ ఆ శిశువు నెలకు 500 గ్రామ్స్ వెయిట్ పెరుగుతాడు. ఈ వెయిట్ కనుక చూసుకున్నట్టయితే తల్లి పాలు సరిపోతానే లేదా, 7 నుంచి 10 సార్లు రోజుకు తల్లి పాలు ఇవ్వచ్చు. తర్వాత ఆ విరేచనాలు 3-4 సార్లు పోతున్నాడు. ఇట్లా గనక అయినట్టయితే తల్లి పాలు సరిపోతున్నాయి అనేది మనకు అర్థమైతుంది. ఒక సరిపోలేదు, తల్లికి పాలు పడటం లేదని అంటే అప్పుడు మనం పీడియాట్రిక్ డాక్టర్ని సంప్రదించి అతను చెప్పిన పాలనే మనం వాళ్ళకి అందించాలి. కానీ మన ఇష్టం వచ్చినట్టుగా మెడికల్ షాప్లకు పోయి కొనుక్కొని ఏది ఇవ్వకూడదు. తర్వాత అట్లే ఇంకా ఏ ఆహారం, ఆవు పాలు కానీ మేక పాలు కానీ ఈ తేనె కానీ గ్లూకోజ్ వాటర్ కానీ ఇలాంటివి మాత్రం ఇవ్వకూడదు.
1: బాగుందండి. మరి ఈరోజు మా ఆకాశవాణికి విచ్చేసి తల్లిపాల వారోత్సవ సందర్భంగా చక్కటి విషయాలు తెలియజేశారు. నమస్కారం.
0: నమస్కారం అండి.
2: మీరింత వరకు తల్లిపాల వారోత్సవాల సందర్భంగా డాక్టర్ పి వెంకటేశ్వర్లు గారితో పరిచయం విన్నారు.
3: మీరింతవరకు రైతే రాజు రైతు సోదరులకు సమగ్ర సమాచారం విన్నారు.
4: ఆకాశవాణి వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ సెంటర్ల అమలు తీరు

0: దీనుల గురించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ తుకారాం రాథోడ్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ కొలిపాక శంకరరావు.
1: ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. ప్రజల సౌలభ్యం కోసం కేంద్ర ప్రభుత్వం వినూత్నమైనటువంటి పథకాలు, స్కీమ్స్ అందుబాటులోకి తీసుకువస్తుంది. దీనిలో భాగంగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ అనే పథకాన్ని కూడా ప్రజలకి, ముఖ్యంగా వాళ్ల ఆరోగ్య పరిరక్షణ కోసం ఈ స్కీమ్ ని తీసుకువచ్చింది. ఇది మన రాష్ట్రంలో కూడా, ముఖ్యంగా మన జిల్లాలో కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ప్రజలకి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాం. మరి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం, అది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయబడుతుంది ఇత్యాది విషయాలు మనకి వివరంగా అందించేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డిఎంహెచ్ఓ డాక్టర్ తుకారాం రాథోడ్ గారు మన స్టూడియోస్ కి విచ్చేశారు. నమస్కారం అండి డాక్టర్ గారు.
2: నమస్కారం అండి.
1: ఈ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటారు?
2: గ్రామీణ ప్రజలకి, అట్లాగే ట్రైబల్ ఏరియాస్ లో, నాట్ రీచబుల్ ఏరియాస్ లో ఆరోగ్య సేవలు ఎఫెక్టివ్ గా వాళ్ళకి అందాలనే ఉద్దేశంతో ఈ ఆమ్ సెంటర్స్ ని గవర్నమెంట్ ప్రారంభించడం జరిగిందండి. దీని ముఖ్య ఉద్దేశం ఆరోగ్య సేవలు, అన్ని రకాల ఆరోగ్య సేవలు కూడా రీచ్ అవ్వని ఏరియాలో, అంటే ప్రైమరీ హెల్త్ సెంటర్ లేని ఏరియాలో, పెద్ద ఆసుపత్రులు లేని ఏరియాలో అన్ని రకాల ఆరోగ్య సేవలు జనాలకు అందాలనేది గవర్నమెంట్ ఉద్దేశం అండి.
1: మరి ఇంతవరకు ప్రైమరీ ఆరోగ్య కేంద్రం లేని, పల్లె దవాఖానా లేని ప్రాంతాల్లో ఈ సేవలు అందాలనంటే, ఆమ్ సెంటర్స్ ని మరి అక్కడ నెలకొల్పాలనంటే ఏ విధంగా చర్యలు చేపడుతున్నారు మీరు?
2: ఇప్పుడు మనకి ఆల్రెడీ గవర్నమెంట్ లెవెల్ నుంచి సబ్ సెంటర్స్ ఉన్నాయి. సబ్ సెంటర్స్ లో ఏఎన్ఎంస్ ఉన్నారు, మేల్ హెల్త్ అసిస్టెంట్స్ ఉన్నారు, ఆశాలు ఉన్నారు. వీళ్లు కాకుండా కొన్ని ఐడెంటిఫైడ్ ప్లేసెస్ లో, కొన్ని సబ్ సెంటర్స్లలో మనకు దాదాపు 276 సెంటర్స్ ఉన్నాయి, సబ్ సెంటర్స్ ఉన్నాయి జిల్లా వ్యాప్తంగా. వీటిలో 153 సెంటర్లలో వాటిని మాడిఫై చేసి అక్కడ సౌకర్యాలు పెంచి అక్కడ ఒక సిహెచ్ఓ, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ని అక్కడ పెట్టడం జరిగింది. ఆమ్ సెంటర్ లో ప్రధానంగా ఈ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ యొక్క విధులు చాలా రకాలుగా అక్కడ పేద ప్రజలకు గాని, నాన్ రీచబుల్ ఏరియాలో ఉన్న జనాలకు గాని అందే రకంగా డిజైన్ చేయడం జరిగింది.
1: అంటే దీనికి ప్రత్యేకంగా ఆమ్ సెంటర్స్ ని ఏర్పాటు చేసినప్పుడు లొకేషన్స్ మాత్రం అక్కడ ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఆశా వర్కర్లు ఇంతకుముందు షెల్టర్ తీసుకున్న కేంద్రాల్లోనే సిహెచ్ఓని మీరు అపాయింట్ చేస్తున్నారు?
2: అవునండి.
1: దీనికి సంబంధించి ప్రజలకు అవగాహన కల్పించడానికి, ఆమ్ సెంటర్ ఇక్కడ ఉంది అని తెలియచేయడానికి అక్కడ ఏమైనా మనకి బోర్డ్స్ కానీ సైన్స్ కానీ మనకి అందుబాటులో ఉంటాయంటారు?
2: అవునండి. ఈ సబ్ సెంటర్ ని మళ్ళీ రీమాడిఫికేషన్ చేయడం జరిగింది, రిపేర్లు చేయడం జరిగింది, కొన్నిటిని అప్గ్రేడ్ చేయడం జరిగింది. ఈ రకంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేయడం జరిగింది, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కూడా చేయడం జరిగింది. చేయడంతో పాటే వీటికి సైన్ బోర్డులు ఏర్పాటు చేయడం జరిగింది, అట్లాగే బ్రాండింగ్ కూడా చేయడం జరిగింది. దీని కలర్ కూడా డిఫరెంట్ గా ఉంటుందండి.
1: డాక్టర్ గారు, మన జిల్లాలో మీరు ఐడెంటిఫై చేసినప్పుడు ఎన్ని ఈ ఆమ్ సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది?
2: ప్రస్తుతం 153 ఆమ్ సెంటర్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది.
1: దీని ప్రామాణికం ఏ విధంగా తీసుకుంటారు?
2: ఇవి నాన్ రీచబుల్ ఏరియా, అంటే జనాలకి అంత యాక్సెస్ లేని ఏరియాలో, అంటే రోడ్ సరిగా లేని ఏరియాలో, జనాలకి బాగా ఇబ్బంది ఉన్న ఏరియాలో, అలాగే కొన్ని మూఢనమ్మకాలు మరియు సరిగా ట్రీట్మెంట్ అందని ఏరియాలో వీటిని ఏర్పాటు చేయడం జరిగింది.
1: ఈ ఆమ్ సెంటర్స్ యొక్క ముఖ్యమైన విధులు ఏంటి?
2: దీని యొక్క ముఖ్య విధులను మనం చూస్తే, మొదటిది తల్లి శిశు ఆరోగ్య సేవలు, ఆర్సీఎస్ సర్వీసెస్ అంటాం మనం. దీంట్లో గర్భిణీ స్త్రీలకు ఏఎన్సీ చెకప్లు, అట్లాగే ప్రసవానంతర పరీక్షలు పిఎన్సీ సర్వీసెస్, అలాగే చిన్నపిల్లలకు టీకాల కార్యక్రమం, అట్లాగే పోషణ సలహాలు అనేది దీంట్లో అతి ముఖ్యమైన ఒక పాయింట్.
1: అంటే ఇంతకుముందు మనకి ఏఎన్ఎంస్ ఉన్నారు, ఆ తర్వాత అంగన్వాడీ వాళ్ళు కూడా చూస్తున్నారు కదా, వాళ్ళలో భాగంగానే ఇది మనం కొనసాగిస్తున్నామా, దీనికి ప్రత్యేకమైన సిబ్బందిని మనం ఏర్పాటు చేస్తామా?
2: దీంట్లో మనం సపరేట్ గా సిహెచ్ఓని ఏర్పాటు చేయడం జరిగింది, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ని ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళకి అదనంగా, అంటే వీళ్ళని కలుపుకునే వీళ్ళతో పాటే తను కూడా పనిచేయాలి, కాకపోతే తనకి కొంచెం హయ్యర్ క్వాలిఫికేషన్ ఉంది. దీంట్లో ఈవెన్ ఎంబీబీఎస్ డాక్టర్లను కూడా వాళ్ళు ఎవరైతే కోరుకుని వస్తామంటే ఎంబీబీఎస్ డాక్టర్లకు మొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఆయుష్ డాక్టర్లకు కూడా రెండవ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. వారు మనకు అవైలబుల్ అయిన ఏరియాలో మనకు స్టాఫ్ నర్సెస్, నర్సింగ్ ఆఫీసర్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది.
1: యామ్ సెంటర్స్ లో ఇప్పుడు మాతా శిశు ఆరోగ్య సేవలు అన్నారు, అలాగే గర్భిణీ స్త్రీలకు సేవలు అన్నారు, ఎంత వరకు వాళ్ళకి సర్వీస్ అందిస్తారు?
2: వాళ్ళకి మొదటగా పీరియడ్ మిస్ అయిందని తెలియగానే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయడం జరుగుతుంది. ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసిన తర్వాత నమోదు చేసుకోవడం జరుగుతుంది. నమోదు చేసుకున్న వెంటనే వారికి ఆమ్ స్థాయిలో, ఆ సబ్ సెంటర్ స్థాయిలో మొదటి పరీక్ష చేసి వాళ్ళకి టీకాలు ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే ప్రైమరీ లెవెల్ అక్కడ మెడిసిన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి కాబట్టి మన రక్తహీనత

0: నుంచి మనం రక్షించడానికి ఐరన్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే బి కాంప్లెక్స్, కాల్షియం ఈ టాబ్లెట్స్ కూడా ఆమ్ సెంటర్ లెవెల్లో అందుబాటులో ఉన్నాయి. ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయడము, అట్లాగే హిమోగ్లోబిన్ టెస్ట్ చేసి ఎనిమియా ఎంత ఉందో నిర్ధారించే ప్రాథమిక స్థాయి పరీక్షలు అందుబాటులో ఉండడము, వాళ్ళకి ఇంకేమైనా ఫీవర్ లాంటి చిన్న చిన్న జబ్బులు ఏమైనా ఉంటే వాటిని గుర్తించే ఏర్పాటు కూడా అక్కడ రెడీ టు డయాగ్నోస్ టెస్ట్ కిట్స్ కూడా అక్కడ అందుబాటులో ఉంచాం. వాటితో చిన్న చిన్న రుగ్మతలకు ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంతకు మించి వైద్య సలహాలు మరియు కొన్ని స్కాన్స్ చేయాల్సి ఉంటుంది కొన్నిసార్లు, అట్లాంటి వాటికి హయ్యర్ సెంటర్ కి వాళ్ళు రిఫర్ చేయడం జరుగుతుంది.
1: రిఫర్ చేసినప్పుడు వాళ్ళకి అంబులెన్స్ సౌకర్యం గానీ లేకపోతే ట్రాన్స్పోర్టేషన్ సౌకర్యం గానీ మనం ఏర్పాటు చేస్తున్నామా?
0: ఉందండి, మన వైపు నుంచి కూడా ఉంది. దీంట్లో 102 అంబులెన్స్, దీనికి మాతా శిశు సర్వీసెస్ కి ముఖ్యంగా 102 సర్వీసెస్ మన గవర్నమెంట్ అందుబాటులో ఉంచింది. ఈ అంబులెన్స్ కి కాల్ చేసి 102 కి కాల్ చేస్తే వెంటనే వాళ్ళు వస్తారండి. ఇది టోల్ ఫ్రీ నంబర్ ఇది. 102 కాల్ చేస్తే 108 లానే అంబులెన్స్ వస్తుంది. వీళ్ళని తీసుకుని హయ్యర్ సెంటర్ తీసుకెళ్లి అక్కడ గర్భిణీ స్త్రీల చెకప్లు గానీ పిల్లల చెకప్లు గానీ డెలివరీ తర్వాత వాళ్ళని తీసుకొచ్చి రిటర్న్ దించడం గానీ ఇట్లాంటి సర్వీసెస్ ఈ 102 అంబులెన్స్ చేస్తుందండి.
1: ఇంటీరియర్ ప్లేస్ అనగానే గుర్తుకొచ్చేది ఏంటంటే వాళ్ళకి ఆరోగ్యంపై అవగాహన అనేది చాలా తక్కువగా ఉంటుంది, అవేర్నెస్ ఉండదు. ఆరోగ్యాన్ని ఇలా కాపాడుకోవాలి, ఇలా హైజీనిక్ గా ఉండాలి అనే ఆలోచన ఉండదు. దీనికి గాను ఈ ఆమ్ సెంటర్స్ నుంచి వాళ్ళకి ఎలాంటి మనం గైడ్ లైన్స్ ఇస్తూ ఉంటాం?
0: ఆమ్ సెంటర్ లో పనిచేస్తున్న స్టాఫ్ కి, మరి ఏఎన్ఎంలకి, సూపర్వైజర్లకి వీళ్ళందరికి కూడా పీరియాడిక్ గా జిల్లా స్థాయిలో శిక్షణ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అదే కాకుండా మేము క్లస్టర్ స్థాయిలో కూడా వెళ్లి అక్కడ కూడా శిక్షణ ఇవ్వడం జరుగుతూ ఉంది. వాళ్ళు సుశిక్తులైన సిబ్బంది మా వాళ్ళు. వీళ్ళు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాగానే రిజిస్ట్రేషన్ తర్వాత వాళ్ళకి వెంటనే కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. నార్మల్ డెలివరీ గురించి, సేఫ్ డెలివరీ గురించి, బర్త్ అటెండెంట్ గురించి, బర్త్ ప్రిపేర్నెస్ గురించి, ట్యాగ్డ్ ఫెసిలిటీ గురించి, ఏ ఆసుపత్రిలో వీళ్ళు కాన్పు కావాలి, వాళ్లకున్న ఆరోగ్య ఇబ్బందుల దృష్ట్యా ఏ ఆసుపత్రికి అయితే సేఫ్ గా డెలివరీ అవుతారు వీళ్ళు అనేది ఇవన్నీ కూడా మేము వాళ్ళకి ఎంసీపీ కార్డ్ అనేది ఒకటి ఇచ్చి దాంట్లో నమోదు చేసి ఇవన్నీ సలహాలు సూచనలు కుటుంబ సభ్యులతో పాటు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే నార్మల్ డెలివరీ గురించి, సుఖప్రసవం గురించి వాళ్ళకి ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి, ఎట్లాంటి ఎక్సర్సైజెస్ చేయాలి, ఎలాంటి యోగాసనాలు చేయాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఆ గ్రోత్ లోపల ఏదైతే బిడ్డ గ్రోత్ ఉందో దానికి సరిపడా ఫుడ్ ఎట్లా తీసుకోవాలి, బ్యాలెన్స్ డైట్ అంటే ఏంది, ఐరన్ డెఫిషియన్సీ రాకుండా ఏం చేయాలి, ప్రోటీన్ డెఫిషియన్సీ రాకుండా ఏం చేయాలి, రేపు పుట్టబోయే పిల్లల్లో ఈ పోషకాహార లోపంతో పిల్లలు పుట్టకుండా ఏం చేయాలి అనే ఆరోగ్య సలహాలు, సూచనలు మరియు కొన్ని ఎక్సర్సైజెస్ కూడా అక్కడ ఆమ్ సెంటర్ లో వాళ్ళకి ప్రాక్టీస్ చేయించడం కూడా జరుగుతుందండి.
1: ఎంత మనం డైట్ మెయింటైన్ చేస్తున్నాడు కూడాను మరి ప్రజల ఆరోగ్య దృష్ట్యా ప్రభుత్వం అనేక రకాలటువంటి టీకా కార్యక్రమాలు మనకి దఫల్ దఫలుగా అందిస్తూ ఉంటుంది సీజనల్ గా. మరి ఈ టీకాల కార్యక్రమం ఆమ్ సెంటర్స్ నుంచి ప్రజలకు చేరువ అవుతుందంటారా?
0: ఈ ప్రెగ్నెంట్ లేడీస్ కి మేము ఇచ్చే టీకాలు టీటీ ఇవ్వడం జరుగుతుంది, 2 మోతాదులు ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే పిల్లలకు కూడా, 0 to 5 ఇయర్స్ ఉన్న పిల్లలందరికీ కూడా టీకాల కార్యక్రమాన్ని మేము ఆమ్ సెంటర్స్ లోనే నిర్వహిస్తున్నామండి. ప్రతి బుధవారం అక్కడ ఆమ్ సెంటర్ లో చేస్తాం. అట్లాగే ప్రతి శనివారం రోజు ఆమ్ సెంటర్ కింద ఉన్న హ్యాబిటేషన్స్ ఏవైతే చిన్న చిత్క హ్యాబిటేషన్స్ ఉన్నాయో అవుట్ రీచ్ అంటాం వాటిని, అవుట్ రీచ్ లో కూడా వెళ్లి అక్కడ కూడా వ్యాక్సినేషన్ చేస్తామండి. మేము
1: ప్రధానంగా మారుమూల ప్రాంతాలలో అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంటుంది, వాళ్ళు కేర్ తక్కువగా తీసుకుంటారు కాబట్టి దీన్ని కంట్రోల్ చేయడానికి అక్కడ ఉన్నటువంటి దీర్ఘకాలిక వ్యాధులని మనం నియంత్రించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాం?
0: మనకి అంటువ్యాధుల్లో ముఖ్యమైనది టీబీ. దీని టీబీ ముక్త భారత్ కింద సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. దీంట్లో భాగంగా ప్రతి హ్యాబిటేషన్ లో కూడా టీబీ అనుమానితులుగా ఉన్న ఎవరైనా 2 వారాలకు పైన దగ్గు ఉండి, 2 వారాలకు పైన జ్వరం ఉండి, 2 వారాలకు పైన వాళ్ళకి బరువు తగ్గుతా ఉన్నా, ఆకలి లేకపోయినా, రాత్రిళ్లు చెమటలు వస్తా ఉన్నా, సరే నిద్ర పట్టకపోయినా, బోన్ పెయిన్స్ అట్లాంటివి ఉన్నా, ఇవన్నీ లక్షణాలు టీబీ కావచ్చు అని చెప్పేసి వాళ్ళకి అవేర్నెస్ కల్పిస్తూ వాళ్ల నుంచి స్పుటన్ శాంపుల్స్ కూడా కలెక్ట్ చేసి హయ్యర్ సెంటర్స్ కి పంపించి టెస్టులు చేయడం జరుగుతూ ఉంది. ఆ టెస్టుల రిపోర్ట్ ని, రిజల్ట్ ని బట్టి వాళ్ళకి ట్రీట్మెంట్, 6 నెలల ట్రీట్మెంట్ కూడా ఇంటి దగ్గరికే మందులు కూడా సప్లై చేయడం జరుగుతుంది. అట్లాగే మలేరియా కూడా పాజిటివ్ గా అనేది తెలిస్తే ఆ ట్రీట్మెంట్ అక్కడే స్టార్ట్ చేయడం జరుగుతుంది. హయ్యర్ సెంటర్ అవసరం అనుకుంటే హయ్యర్ సెంటర్ రిఫరల్ జరుగుతుంది. డెంగీ కూడా ఈ దోమల ద్వారా వచ్చే జబ్బుల గురించి టెస్టులు చేసి అక్కడికక్కడే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. అవసరాన్ని బట్టి హయ్యర్ సెంటర్ కి రిఫర్ చేయడం జరుగుతుంది. అట్లాగే కుష్టు కూడా, స్పర్శలేని మచ్చలు అట్లాంటి వాటిని గుర్తించి వీటికి సంబంధించి అక్కడికక్కడే మేము మా నాలెడ్జ్ ని, అక్కడున్న స్టాఫ్ నాలెడ్జ్ ని బట్టి అక్కడే టెస్ట్ చేయడం, లేదా మా డిప్యూటీ పారామెడికల్ ఆఫీసర్స్ ఉన్నారు వాళ్ళకి రిఫర్ చేయడం జరుగుతుంది. వాళ్ళు వచ్చి ఫీల్డ్ లోనే వచ్చి అక్కడే టెస్ట్ చేసి వాళ్ళకి వైద్యం, వాళ్ళు కూడా 6 మంత్స్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇవి తగ్గిపోయే జబ్బులు. ఎర్లీ స్టేజ్ లో ఆమ్ సెంటర్ లెవెల్లో డిటెక్షన్ జరుగుతుంది, వీటికి ట్రీట్మెంట్ కూడా ఉంది, రిఫరల్ కూడా చేస్తా ఉన్నాం.
1: ఈ మధ్య కాలంలో మీరు కుష్టు వ్యాధి యొక్క నిర్ధారణ పరీక్షలకు వాళ్ళని గుర్తించేందుకు జిల్లా

0: వ్యాప్తంగా 3500 సర్వే కూడా నిర్వహించారు.
1: అవునండి, చేయడం జరిగింది.
0: అప్పుడున్న గణాంకాల ప్రకారం ఈ కుష్టు వ్యాధి అనేది గతంతో పోలిస్తే ఏ విధంగా ఉందంటారు?
1: గతంలో డిటెక్షన్ సరిగా లేదు, గుర్తించబడలేదు, కొన్ని కేసులు హిడెన్ కేసెస్ ఉండే, అవన్నీ కూడా ఈ 15 డేస్ క్యాంపెయిన్ లో మేము కొత్త కేసులని, దాదాపు 30 పైగా కేసులని మేము కొత్తవి డిటెక్ట్ చేయడం జరిగింది. వాటికి ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేయడం జరిగిందండి.
0: డాక్టర్ తుకారాం గారు, మరి ఇప్పుడు మీరు చెప్పిన కూడా అంటువ్యాధులు, అంటువ్యాధులు కాకుండా దీర్ఘకాలంగా ఉండేటువంటి వ్యాధులు, బీపీ షుగర్ లాంటివి, మరి దీనిని నియంత్రించడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారు?
1: మన దగ్గర మన జిల్లాలో స్పెసిఫిక్ గా చెప్పాలంటే సికిల్ సెల్ డిసీజ్ అనేది ఎనిమియా ఒకటి ఉంది, థలసిమియా అనేది కూడా ఉంది. వాటి సపరేట్ స్పెషల్ స్క్రీనింగ్స్ మనకు ట్రైనింగ్ కలెక్టర్ గారు సౌరభ్ గారు దీనికి ప్లాన్ చేసి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. మన దగ్గర దాదాపు 143 మంది చిన్నపిల్లలను డిటెక్ట్ చేయడం జరిగింది. కొన్ని ఫ్యామిలీస్ లో కూడా ఈ వ్యాధిని డిటెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళకి సదరన్ కార్డ్స్ ఇవ్వడానికి కూడా క్యాంపు ఏర్పాటు చేయడం జరుగుతా ఉంది. వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా ఫ్రీగా అందేటట్టు మందులు కూడా వాళ్ళకి సప్లై అవుతా ఉన్నాయి. ఇవి చేస్తా ఉన్నాం. అట్లాగే మీరు అన్నట్టు బీపీ షుగర్ క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా రెగ్యులర్ గా జరుగుతా ఉంది. ఈ ఆమ్ సెంటర్లలో జరుగుతా ఉంది. ప్రతి గురువారం రోజు చేస్తాం. ఇవి ప్రతిరోజు కూడా ఎవరు వచ్చినా గానీ టెస్ట్ చేస్తాం. పర్టికులర్లీ గురువారం రోజు ఎల్డర్లీ స్క్రీనింగ్ అని చెప్పేసి వయో వృద్ధుల స్క్రీనింగ్, 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి స్క్రీనింగ్ గురువారం రోజు చేస్తాం. ఈ అంటని వ్యాధులు అంటే NCD నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ ని 30 సంవత్సరాలు పైన వయసు ఉన్న వాళ్ళందరికీ కూడా బీపీలు షుగర్ టెస్ట్ చేయడము, క్యాన్సర్ లక్షణాలు ఏమైనా ఉంటే వాళ్ళకి రిఫర్ చేయడము, మన GGH లో వాళ్ళకి రిఫరల్ ట్రీట్మెంట్ ఇప్పించడం ఇవన్నీ కూడా చేస్తా ఉన్నామండి.
0: విద్యా ప్రమాణాలు మెరుగుపడేందుకు మారుమూల ప్రాంతాలలో కూడా మాస్టర్స్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వం వారు. మరి ఇక్కడ కూడా అంటువ్యాధులు సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది విద్యార్థుల్లో. మరి అలాంటి సెంటర్స్ లో ఆరోగ్య ప్రమాణాలు మెరుగుపడడానికి ఆమ్స్ సెంటర్స్ పరిధిలోకి వస్తాయంటారు? అవన్నీ కూడా
1: అవన్నీ ఆమ్ పరిధిలోకి వస్తాయండి. మా వాళ్ళందరూ కూడా ఆశ్రమ స్కూల్స్ కానీ రెసిడెన్షియల్ స్కూల్స్, హాస్టల్స్, కాలేజెస్ ఇవన్నీ కూడా రెగ్యులర్ గా విజిట్ చేస్తా ఉన్నారు. వీటికి మేము మానిటరింగ్ కూడా చేస్తా ఉన్నాం. వాళ్ళలో ఎట్లాంటి జబ్బులు వెంటనే సంబంధిత రిఫరల్ సెంటర్ పంపించి ట్రీట్మెంట్ ఇప్పించి వాళ్ళకి ఐసోలేట్ చేయడం కూడా జరుగుతా ఉంది. నేను కూడా తరచుగా ఈ హాస్టల్స్ కి వెళ్తా ఉన్నా, వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తా ఉన్నా, పిల్లలకి హెల్త్ చెకప్స్ కూడా రెగ్యులర్ గా జరుగుతా ఉన్నాయి. వాళ్ళు క్యాంప్ మోడ్ లో మా వాళ్ళు చేస్తా ఉన్నారు.
0: కుటుంబ నియంత్రణ విషయానికి వస్తే,
1: కుటుంబ నియంత్రణ అనేది ప్రతి ఒక్కరి బాధ్యత కూడా కాబట్టి వీటికి సంబంధించిన అన్ని రకాల సర్వీసెస్ కూడా గర్భనిరోధక సాధనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము సబ్ సెంటర్ లెవెల్లో అందుబాటులో ఉంచాం. వాటి గురించి అక్కడ వచ్చే జనాలకి ఒక డెలివరీ తర్వాత స్పేసింగ్ కావాలనుకున్నా గానీ, మన మ్యారేజ్ తర్వాత కొంచెం టైం తర్వాత ప్రెగ్నెన్సీ కావాలనుకున్న వాళ్ళకి కానీ, పిల్లలు ఇద్దరు అయిన తర్వాత కూడా ఎట్లాంటి తీసుకోవాలి, ఇంకా ఫర్దర్ గా పిల్లలు వద్దనుకున్న వాళ్ళకి కానీ సర్వీసెస్ ఇవ్వడానికి అన్ని రకాల సాధనాలు సబ్ సెంటర్ ఆమ్ లెవెల్లో మేము పెట్టడం జరిగిందండి.
0: ప్రణాళికాబద్ధంగా మీరు ముందుకు వెళ్తూ ఉన్నా కూడాను మీరు చేస్తున్నది రైటా రాంగా అనే విషయాన్ని ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళిందనే విషయాన్ని తెలుసుకోవాలంటే మీ సబ్ స్టాఫ్ తో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ ఉండాలి జిల్లా వ్యాప్తంగా. మరి ఈ ఆమ్ సెంటర్స్ యొక్క విషయ పరిజ్ఞానాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు సమీక్షా సమావేశాలు మీరు ఎప్పుడెప్పుడు నిర్వహిస్తుంటారు? దీంట్లో ఎలాంటి చర్యలు చేపట్టబోతుంటారు?
1: మేము సమీక్ష సమావేశాల్లో నేను ప్రతి నెల మొదటి వారంలో సమీక్ష ప్రతి కేటగిరీ వైజ్ గా డైలీ ఒక కేటగిరీతో నేను మీటింగ్ పెట్టుకుంటానండి. పెట్టుకుని ఈ సమీక్ష వాళ్ల గణాంకాలు చూడడమే కాదు, వాళ్లను కూడా ఎఫిషియెంట్ గా తీర్చిదిద్దే దానిలో భాగంగా వాళ్ళని నేను అందరి ముందు మాట్లాడి ఈ విషయాన్ని అందరికి అర్థమయ్యేటట్టు చెప్పండి, మీకు ఏం అర్థమైందని చెప్పేసి కూడా వాళ్ళతో మాట్లాడించడం, హెల్త్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఎంత బాగా చెప్పగలుగుతున్నారు దాన్ని కరెక్షన్ చేయడం, అట్లాగే ప్రతి చోట అమలవుతుందా లేదా, మరి ఆ రిజిస్టర్లలో నమోదు చేస్తున్నారా లేదా, ఆ మినిట్స్ చూడడం, ఇవన్నీ కూడా నేను చేస్తా ఉన్నా. ప్రణాళికబద్ధంగా వాళ్ళకి రివ్యూస్ చేయడం, గణాంకాలు చూడడం, వాళ్ళకి తర్ఫీది ఇవ్వడం, అదే వాళ్ళు ఫీల్డ్ లో పోయి డెలివరీ చేస్తున్నారా లేదా అనేది కూడా చూడడం జరుగుతా ఉందండి.
0: బాగుందండి. మరి ఈ రోజు మా స్టూడియోస్ కి విచ్చేసి ముఖ్యంగా మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ ఆరోగ్య శాఖ ద్వారా ఈ DMHOగా మన జిల్లాకి మీరు అందిస్తున్న సేవలు, ప్రధానంగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ఏర్పాట్లు, అక్కడ ఉన్నటువంటి మౌలిక వసతులు, అది ప్రజలకు ఏ విధంగా చేరువవుతుంది, మరి సమీక్ష సమావేశాల ద్వారా వాళ్ళకి ఎలాంటి మన సలహాలు సూచనలు అందించే వీలుంటుంది ఇత్యాది విషయాలన్నీ కూడాను చాలా వివరంగా అందించినందుకు ధన్యవాదాలు. నమస్కారం అండి.
1: థ్యాంక్ యూ అండి. నమస్తే.
2: మీరింతవరకు ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ సెంటర్ల అమలు తీరుతెన్నుల గురించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ తుకారాం రాథోడ్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ కులిపక శంకరరావు. ఈనాటి వికసిత్ భారత్ ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. ఈ పూట మా ప్రసారంలో రాత్రి 10 గంటలకు పౌరాణిక నాటకంలో పాండవ

సీతారాముల కళ్యాణం చిత్రం కోసం సుశీల లీలా బృందం పాడిన పాటను మా కోసం వినిపించమని కోరుతున్న శ్రోతలు, రఘునాథపాలెం మండలం ఈర్లపూడి గ్రామం నుంచి కాపర్తి బాబుచారి, సతీష్చారి, పవన్చారి, బ్రహ్మయ్యచారి, సత్యవతి, అమృతమ్మ, కళ్యాణి ఇంకా వీరి కుటుంబ సభ్యులు, వీరందరి కోసం సీతారామ కళ్యాణం చిత్రం నుంచి ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: జీవిత చక్రం చిత్రం కోసం ఆరుద్ర సాహిత్యానికి శంకర్ జయకిషన్ సంగీతం అందించగా ఘంటసాల శారద పాడిన పాటను మా కోసం వినిపించమని కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజని, మాయా ఇంకా వీరి కుటుంబ సభ్యులు. వీరందరి కోసం జీవిత చక్రం చిత్రం నుంచి ఈ పాట.

కార్యక్రమంలో తర్వాత ఉత్తరం రాస్తున్న శ్రోతలు, ఇల్లందు బాటం ఫిట్ బస్తీ నుండి చిన్నపాసి, కన్నాపాసి, బాలాపాసి, అరుణాదేవి, అరుణ్ కుమార్, అమృత, అనిత, బబిత, చాపెల్, భానురాజ్, రాజ్విక, మీనాకుమారి, అమిత్ ఖన్నా, రాహుల్ ఖన్నా, రాధాపాసి, పవ్వాపాసి, రోహిత్, రోషిణి, ఉమా, విజయ, పార్వతీబాయి, చోటాపూరన్ పాసి, ఎండి షాకీర్, షెహజాది, మాలభాయి కోరి, సుందర్ రాజ్, ప్రవీణ్, రామ్మోహన్ రావు ఇంకా వీరి మిత్రబృందం రాస్తున్నారు. వీరందరూ మాకోసం వినిపించమని కోరుతున్న పాట దళపతి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కేజే యేసుదాస్ పాడిన ఈ పాట.

నీడలేని ఆడది చిత్రం నుంచి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు ఇల్లందు కరెంట్ ఆఫీస్ బాలాజీ నగర్ నుండి మోకాళ్ల సర్వయ్య, లక్ష్మీ నరసమ్మ, శ్రీనివాసరావు, ప్రసాద్, అనిత, చంద్రశేఖర్, సుమతి, పప్పి, కావేరి, అక్రు ఇంకా వీరి కుటుంబ సభ్యులు రాస్తున్నారు. వీరందరి కోసం నీడలేని ఆడది చిత్రం నుంచి ఈ పాట.

కార్యక్రమంలో తర్వాత ఉత్తరం రాస్తున్నవారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం రాఘవపురం గ్రామం నుండి గుండేటి వెంకటరాములు, అదృష్టమ్మ, చారిబాబు, ప్రభుదేవ్, భద్రమ్మాదేవి, మామిడాల కళ్యాణదేవి, చక్రవర్తి, శ్రీవల్లి, యోగేంద్ర, లక్ష్మీ ప్రసన్న, మంగమ్మ, మంజుల, ఆది, మురిపిటి స్వరూప, నాగయ్య, ఇంకా వీరి కుటుంబ సభ్యులు రాస్తున్నారు. వీరందరూ మా కోసం వినిపించమని కోరుతున్న పాట యమగోళ. ఈ చిత్రం కోసం చక్రవర్తి సంగీతానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట.

నిరీక్షణ చిత్రం కోసం ఎస్ జానకి పాడిన పాటను మా కోసం వినిపించమని కోరుతున్న శ్రోతలు, జూలూర్పాడు నుండి అభిలాష్, వరుణ్, సాత్విక్, రాజేష్, రజ, గోపీచంద్, సాకేత్, శివాని, కౌశిక్, మోహన్, విశాల్, మణిదీపిక ఇంకా వీరి మిత్రబృందం రాస్తున్నారు. వీరందరి కోసం నిరీక్షణ చిత్రం నుంచి ఎస్ జానకి పాడిన ఈ పాట

అల్లుడు గారు, చిత్రం కోసం కేజేఎస్ దాస్ చిత్ర పాడిన పాటను మా కోసం వినిపించమని కోరుతున్న శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు కాలరీస్ కళసీ వస్తే నుండి మేకల మల్లేష్ యాదవ్, లక్ష్మీదేవి, రూపేష్ కుమార్, కళ్యాణ చక్రవర్తి, మారేపల్లి కుమారస్వామి, జాడిపెంటయ్య, సూరజ్ బలి, దూడం ఉమాశంకర్, రజిత, జుగల్ కిషోర్ ఖండేల్వాల్, గట్టికల్లు శ్రీనివాస్ యాదవ్, మురళీధర్ బూతాడ, కవిత, ఇంకా వీరి కుటుంబ సభ్యులు రాస్తున్నారు. వీరందరి కోసం అల్లుడు గారు చిత్రం నుంచి కేజే యేసుదాస్ చిత్ర పాడిన ఈ పాట.

శ్రోతలు కిన్నెరలహరి కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా కోరిన చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి, గోవింద గోవింద చిత్రం కోసం సిరివెన్నెల సీతారాం శాస్త్రి సాహిత్యానికి రాజకోటి సంగీతం అందించగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం తొట్టిపంపు గ్రామం నుంచి ఊకే వెంకటేశ్వర్లు, సీతయ్య, శ్రీదేవి, కోర్స రేఖ, దేవరాజ్, ఊకే రామకృష్ణ, వాణి, నాగస్వప్న, నాగచైతన్య, ధరణి ఇంకా వీరి మిత్రబృందం కోరుతున్నారు. వీరందరి కోసం గోవింద గోవింద చిత్రం నుంచి ఈ పాట.

రూపంలో తర్వాత ఉత్తరం రాస్తున్నవారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రుద్రంపూర్ నాళా ఏరియా నుంచి ఇల్లటూరి శ్రీనివాసరావు, శోభ, సురేష్ కుమార్, అంజలి, రోహిత్, రాజ్ కుమార్, లావణ్య, వంశీ, శాలిని, ఇల్లటూరి వెంకటేశ్వర్లు, కమల, దీప ఇంకా వీరి కుటుంబ సభ్యులు రాస్తున్నారు. వీరందరూ కోరుతున్న పాట క్షణక్షణం చిత్రం నుంచి ఈ పాట.

మీరింతవరకు కిన్నెరల హరి శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 8:45 కావస్తోంది. మరికొద్దిసేపట్లు సమాచార సంధ్య, 9:00 న్యూస్ at 9, 9:15 స్పాట్లైట్ ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

రాముడు భీముడు చిత్రం కోసం ఘంటసాల సుశీల పాడిన పాటకు సాహిత్యం అందించారు సి నారాయణరెడ్డి, సంగీతం పెండ్యాల.

0: మీరింతవరకు మధురిమ కార్యక్రమంలో అలనాటి మధుర గీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం పౌరాణిక నాటకం పాండవ పట్టాభిషేకం వింటారు.
1: గణపతి మమ్మీ.

0: చిన్నస్వామి,
1: మరి నా మాడి మా పట్టణము నిలయము.
0: నీ పేరు శ్రీకృష్ణ పరంధాముడు?
1: అది.
0: అవును స్వామి.
1: భార్య అయిన రుక్మిదేవి.
0: అవునవును.
1: ఇక నాకు ఎంతో మంది అష్టభార్యులు ఉన్నారు.
0: అవును.
1: కానీ ఇప్పుడేనా, అంత క్షేమమే కదా,
0: అంత కుశలంగా ఉన్నారు.

0: మిత్రమా, నా పేరు భీమాసేనుడు అంటారు. మా పట్టణము స్థిరాపురి పట్టణము, పంచపాండవులమనగా ఐదుగురము అన్న ధమ్ములము రా. అవునవును
1: ఇంద్రపుత్రుడా చంద్రబోజుడా
2: ఇంద్రమా. పాండవ మధ్యమునైనా నా పేరు అర్జునుడు అంటారు.
1: అర్జునుడా?
2: అవును.
1: నకల సారేవరా
2: అర్జున భీమసేన నకల సారేవులారా.
0: అన్నయ్య,
2: మనకు ఇప్పుడు కొత్తగా రాజ్యం వచ్చినది, పట్టాభిషేకము గనక మన గ్రామంలో ఉన్న రైతులందరి వద్ద ఇచ్చిన వారి వద్ద రకములు తీసుకోవలను, లేని వారి వద్ద ఉరుక్కోనవలను, వారిని పీడించకూడదు.
0: మీ అనుమతి ప్రకారం గానే అలా చేసేదాము.
2: అవునవును, చిత్తము చిత్తము గానిచ్చండి.
1: ఏ దేవీ
3: మనోహర రండి.
1: ఎందుకనగా ఒక్క పని వచ్చింది, వద్దకు వచ్చాను.
3: పని ఏమిటి చెప్పండి.

ఏమి పాండవులకు లేకలేక వారికి పట్టాభిషేకం వచ్చాది. వాళ్ళను చూసి రావాలి నాకు ఆపేక్ష కలిగి నీతో చెప్తున్నాను, నీవు సెలవు ఇయ్యాని.

0: కృష్ణ.
1: ఏమంటివి?
0: కానీ పాండవులని నువ్వు గొప్ప చెప్తున్నావు గాని, కానీ పిలుసుకనే పోయాను నిన్ను.
1: పిలవని పేరంటే ఎందుకు
0: పోతున్నావు? ఎందుకు పోతున్నావు? వద్దు.
1: లేదు లేదు, పిలవని పేరంటే పిలిచినప్పటికైనా నన్ను తూరలు చేయరు. మీకు

0: నాయకా కృష్ణ, సరే నీకు చెప్పిన మాట వింటలేవు కదా, సరే పోయి చూసిరా.
1: చూచి వస్తానమ్మా వాళ్ళను.
0: కానీ ఏమని అంటే మట్టుకు
1: వాళ్ళ సోమ్యం నేను.
0: వెళ్ళు వెళ్ళు.
1: సరే గజపురం ఎంత మంచిగున్నది చూడ.

0: గజపురము ఎంత మంచుకున్నదే. మరకద మాణిక్యమును దాటినటువంటి స్తంభములు, ఆడేటి ఆటకాండ్లు, పాడేటి భోగములు, ఆహా మద్యములు, వాయిద్యములు, ఆహా ఎంత మంచిదే. మరి ఇన్ని వాయిద్యాలతోటి, ఇన్ని తమ్మడ మృదంగములతోటి రాజ్య పదవి వెళ్తున్న మరి నన్ను కానకుండగా. సరే నేను పోతాను అక్కడ.
1: స్వామి మీరెవరు?
0: ఓ మంత్రి, మీ బావైన కృష్ణుడు వచ్చాడని కాస్త భీముకి చెప్పండి.
1: సరే సరే, ఇక్కడ వారందరూ గ్రామంలోనా అందరూ రకముల గట్టుడు గురిగే వచ్చారు. మరి అతడు ఏమంటాడు?
2: ఒరే ప్రధాని, 12 సంవత్సరముల నుండి ఉండబడినటువంటి రకంబు ఏకసాల్లా వసూలు చేయాలి. ఎటువంటి ప్రాణమిత్రుడైనను నా ఆజ్ఞ లేనిది లోనికి రాకూడదు. మా బావగారు వస్తున్నట్టున్నారు. అయితే పాండవులకు కొత్తగా రాజ్యం వచ్చాది, ఏ విధముగా పరిపాలిస్తున్నారు అని మమ్ముల సూచన కొరకు వచ్చారు. అయినా మా ప్రభావము మా భావగారు చూడవలేరు. ఇప్పుడే కాపులను రప్పించండి. మరై కాపులను రప్పించండి. వచ్చిందండి, వచ్చిందండి.
0: కాపులు అంటున్నాం.

0: మీ భవనైనా వచ్చాను కదా.
1: ఓహో, మా భావ గారు చూచుట కొరకు రాజ్యం ఎలా పరిపాలిస్తున్నారని చూచుట కొరకు వచ్చారా? అయినా ఇప్పుడు
0: బావా, బావా
1: రాయ్ కాబురా, ఏమీ నగలు తెచ్చారా?
2: చాలా సూరం క్రమధీరుడా రండి.

0: ఎక్కడ ఇస్తారా లేదా ఇవ్వండి?
1: ఇస్తాము. కొంతమంది వద్దరు, ఏదో కొంతమంది దగ్గర ఉన్నది.
2: బావ
0: గారు ఎప్పుడు వచ్చానయ్యా?
2: ఓ ఎప్పుడో వచ్చానయ్యా నేను.
0: దామోదర.

0: ఎప్పుడు వచ్చారండి? మీ దాక నేను చూడలేనండి, ఎప్పుడు వచ్చారు?
1: నేనా? నేను వచ్చి చాలా చేయిపోయిందయ్యా.
2: పొందుకను

0: గుర్తెరగక గుర్తెరగక ఇతర కూతురు నేను 12 సంవత్సరముల నుండి ఉండబడినటువంటి రకాలు వసూలు చేస్తున్నా.
1: సరే, నీ ఫలము చాతుర్యం నేను మెచ్చి ఉన్నానే.

ఈ రాజ్యము మరి ఎవడి వల్ల వచ్చారయ్యా? మరి దీని గురించి మరి కళ్ళ కానకుండగానే ఈ రాజ్యము మీరు ఏడుతున్నారంటే నాకెంతో నవ్వు వస్తున్నదండి.

0: ఏమన్నావు? నీ వల్లనే మాకు రాజ్యం అయిపోయా?
1: బావా
0: బలహీనులమా? నీ పాదములు మునికామా?
1: ఏమిటయ్యా అంత లేనివే
0: బలవంతులమయ్యి నీ పాదములు మునికామా? ఏమైనా
1: మరి ఎవరి
0: బలవంతులము? మా శక్తి చేత మా రాజ్యము మేము సంపాదించుకుంటుంది.
1: మరి ఏమిటయ్యా నేను వచ్చినందుక మా నాక

0: మేము చేసినవంటి సాయము అంత మయమర్చిపోయావా
1: కృష్ణ?
0: నా సాయం నేను నువ్వు గెలిచావా?
1: కృష్ణ, మేము బలహీనమా? బ్రతిమలాడామా?
0: నీవేమి గెలిచిన
1: కాదు కాదు.
0: ఏమి మరి నీవేమి చేశావు? నా సహాయం నేను ఎక్కడ చేయించు?
1: కృష్ణుడు గాంధీ బొమ్మ ధరించాడు, నేను 100 పుట్ల కథలు చేపని నాకు ఆ సహదేవులు. మేమందరము కూడి కౌరవులను చెల్లాచెదురుగా చేసి మా రాజ్యము మేము తీసుకెళ్ళి ఇప్పుడు రాజ్యము పరిపాలిస్తున్నాం.
0: మీరా? ఎవరి వల్లను?

0: ఎక్కడనయ్యా నీ భాషలను కడ్డిపెట్టు, నోరు మూసుకుని హోటల్కి వెళ్ళము.
1: భీమా ఏమిటయ్యా ఇంత ఇలామే వచ్చిందని ఇవిడు ఆశయమే కూడా దూషించుతున్నావా?
0: ఓహో, రాజ్యం ఎలా పరిపాలిస్తున్నానని మాట్లాడుతున్నావు? అసలు నీకు రాజ్యం పరిపాలించేది తెలుసా?
1: మాకేమెరుకనయ్యా ఈ గొల్ల వాళ్ళు?
0: ఎవరిని గెలిచావు? యుద్ధం చేశావు? ఎవరిని ఓడించావు?
1: ఇక్కడ పోయిందే మరి పూజ భీకరమానాడు.
0: ఇదిగో బయటికి వెళ్ళిపో, లేకపోయినా మెడల పైన కట్టి వేసి బయటకు నెట్టిస్తాను.
1: ఏమయ్యా భీమసేన, కళ్ళగా అనుకుండగా ఆ నాయకుడు పోయిందయ్యా నీ బలము?
0: ఏమిటయ్యా నీ బలము? వెళ్ళిపో.
1: ఏమయ్యా బపుడున్న పురిలో బపుడున్న పురిలోన భిక్షకులై వడియేచి నాడు నీ బలమును ఎడదాగే ద్రౌపది పంచాలి ద్రౌపది వంచన పాలన.

0: ఏమిడి ఏమయ్యా ఇప్పుడే బలవంతుడిని మురుస్తున్నావా? నా సాయం లేదు, నువ్వెక్కడ దయించావు? నీవెక్కడ ఉన్నావయ్యా?
1: కృష్ణ, ఎప్పుడయ్యా నీవు రాజ్యం ఇప్పించినది మాకు?
0: ద్రౌపది
1: పిల్లలను ఎంగిలి తిన్నప్పుడా మాకు రాజ్యం ఇప్పించినది? రోటి కట్టేపుల పడ్డప్పుడా మాకు రాజ్యం ఇప్పించినది? పిల్లల ఎంగిలి తిన్నప్పుడా నీవు మాకు రాజ్యం ఇప్పించినది? నీతో మాకు లెక్కలేదు, వెళ్ళిపో.
0: సరే,
1: గొప్ప చెప్పుతున్నావు, ఎక్కడ సహాయం?
0: నా సహాయం ఎక్కలేదా?
1: లేదు లేదు, వెళ్ళిపో.
0: సరే,
1: ఇక్కడ గొడజుడి వాసం వస్తుంది, వెళ్ళిపోవా.
0: సరే, పోతున్నానులే. సరే, భీముడేంది కండ్ల కానకుండగా ఇలాంటికి పలికాడే? వీని దగ్గర నేను ఉపాయమే చేస్తా గాని, ఇప్పుడు అర్జునుడు అంటే నా ప్రాణ మిత్రుడు, స్నేహితుడు, చక్కడి దగ్గరి చుట్టమన్నట్టు. ఎందుకంటే నా చెల్లిని చిన్న కాబట్టి అతని నేనంటే చాలా భ్రమ. సరే, అతని వద్ద కనబోతాను. అర్జున, అర్జున,
2: ఏమిటి మా బావగారు వస్తున్నట్టున్నది?
0: అర్జున, పాలుగునా పాత కిరీట.
2: ఏమి, ఎందుకంటే కొత్తగా రాజ్యం వచ్చినది కదా, అట్టి రాజ్యము ఎలా పరిపాలిస్తున్నానని మా బావగారు చూడకొరకే వచ్చారు. మా బావగారు ముందట నా ప్రగల్భంలో ఈ రైతుల పైన కాపుల పైన వీక్షించదా. ఓ కాపులారా,
1: అయ్యయ్యా,
2: ఏమి రకములు తెచ్చావా?
1: అయ్యా, రకాలు లేవండి, పంటలు పండక తిరుడానికి తిండి లేక అలమటిస్తున్నాము. రకాలు లేవండి.
0: అర్జున,
2: ఏమి
0: పాల్గునా, చూడేమిటయ్యా, ఇక్కడ నాకెళ్ళి చూస్తలేవా? నీ పని నీవే ఉన్నావా? పాండవా.

0: బావా నేను వచ్చి చాలా చేపయింది, నా బావగారు ఎప్పుడొచ్చిండు అని ఆలింగనం చేసుకునేదే లేదా అర్జున.
1: బావా శ్రీకృష్ణ
0: అవపడతలేదు.

0: ఇది పరిపాలన లోపల అట్టి రకంలో వసూలు చేస్తున్నాను గనక నాకు నీ వద్దకు ఎదురు రావడం తీయలేదు బావా.
1: నీకు
0: సింహాసనం పైన కూర్చోండి.
1: ఏది నేను వచ్చితే
0: అవును
1: నీకు అవుపడలేదు అన్నట్టుగా.
0: అవును బావా.

0: కారణంగా కోపం చేయకయ్యా. చిన్నగా నేను అడుగుతున్నాను, చిన్నగా నేను సమాధానం చెప్పరాదా? ఈ ఎవరి సాయం గురించి వచ్చిందయ్యా నీకు రాజ్య పదవి?
1: ఏమి కబాడి?

0: వెయ్యి గుర్తుల ప్రతిష్ట ఏమని పలుకుతున్నావు? నీ సూరత్వము చేత ఈ రాజ్యము రప్పింప చేశావా? ఏమిటి వెళ్ళు వెళ్ళు, అధిక ప్రసంగముల అభియావలికి వెళ్ళము.
1: అదేనా, ఇందుకేనా నీకు వైవాహికము చేసిన ఇందుకేనా అర్చన? అవును. ఏమిటయ్యా అంతలేని కళ్ళకు కానకుండా బాలగోపాలుడు ఎక్కడ ఉన్నాడని అంటున్నావా? ఏమిటయ్యా ఉన్న

0: అదేనా?
1: ఏమిటి?
0: ఈనాడు మత మత్సరం వచ్చిందనే కదా కండ్ల కానకుండా. ఆనాడెక్కడ పోయిందా? ఉండుటకు ఊరు లేక పాలివారితో దూరమాడి ఆకుహారములు భక్షించుకుండగా ఏమిటి? పైన తందుకు పరపదిండు లేకుండా తర్పగడ్డి పైన పోలించిన వారే. ఈనాడు రాజ సంపద వచ్చిందని ముగుస్తున్నావా? నీకు బలము ఎవరి సాయము నీకు వచ్చిందయ్యా? ఎందుకు గురించి
1: ఏమిటి?
2: నీవేమి ఇచ్చి మన్నించినావు? జరసందరుని గురించి జయ మొగంటిమి గాని నీవేమి ఇచ్చి మన్నించినావు? ప్రతివతాయో భంగ పడకయుండను గాని నీవేమి ఇచ్చి మన్నించినావు? చప్పుడు

0: అధిక ప్రసంగంలో ఆవరికి వెళ్ళము. నీ గొల్ల వెర్రితనం కలగకూడదు.
1: అంత క్రోధం ఎందుకు బావా? రాజ్య పదవి వచ్చిందని విలవిరికయ్యా. అది నా సాయం లేదు. నీవు ఎక్కడ జయించినవయ్యా? నీవు
0: ఎవరయ్యా?
1: అవును, నా సాయం ఉంటేనే నీవు కురువీరుల జయించావు. ఆ ద్రౌపది మా ఏది అక్కడ వస్త్రహీనత చేస్తున్నా కూడా నేను సాయమయ్యాను. నీ నుంచి ఏమైంది?
0: కబాడి.

0: నీ పాదాలు పట్టుకున్నప్పుడు తెచ్చిచ్చినది రాజము. ఇవ్వమే అనుకున్నావా? నీవు ఇలా పలికినప్పుడు
1: సరే
0: నీవు ఇక్కడ ఉండకూడదు వెళ్ళు.
1: ధరలోనా

0: భీముడు ఇలాంటికి పలికాడే, ప్రాణ స్నేహితుడు అర్జునుడు అలాంటికి పలికాడు. మరి ధర్మరాజు అంటే చక్కటి వాడే. ధర్మరాజు ద్రౌపది వద్దకు వెళుతాను, వాళ్ళన్న కండ చూడరా,
1: వెళ్ళు వెళ్ళు అయ్యా, నీ వద్ద గొల్ల నివాసం వస్తున్నది, వెళ్ళు కృష్ణ యాదవ.
0: ఏది మా చెల్లె నీకు గొల్ల నివాసం లేదు, నా దగ్గరే వస్తున్నారా?
1: అవునవును వెళ్ళు.
0: సరే ధర్మనందన
1: బావా, మీకు ఇదే వందనములు. అందరూ మా చెల్లెలందరూ మీ కుశముగానే ఉన్నారా బావా?
0: బావా నీ దయవల్లా, ఎందుకనంగా మీకు రాజ్య పదవి వచ్చింది కాబట్టి నీ వద్దకు వచ్చాను. మరి ఇంతకు నీకు ఎవరి గురించి ఏ రాజ్య పదవి ఏ వచ్చిందని నేను మిమ్మల్ని అడుగుతానికి నేను
1: వచ్చాను బావా. అఖిలన్నకోటి బ్రహ్మణ నాయకుడు ఆదిపద్యంతో చింకు చిక్కల కథగారావు బావా, నీ వల్లనే ఈ రాజ్యభోగములు మాకు లభించాయి బావా. నీవు లేనిది మాకు ఈ రాజ్యభోగములు ఎక్కడివి?
0: అవును నిజమైన మాటది. అర్జునుడు ఇలాంటిగా నీతి తప్పలేదు, నీతిగా ఉన్నవాడు ధర్మనందనుడు. శబాష్ చెల్లెలా.
1: ఏమిటి అన్నయ్యా,
0: ఈ రాజ్య పదవి కూడా నీకు సరే కదా?
1: అవును అన్నయ్యా, మీ వలన ఈ రాజ్య పదవి మాకు వచ్చారు. మా కష్టంలోని పోయి సుఖ సంతోషములు చేత ఉన్నాము అన్నయ్యా.
0: సరే పర్వాలేదు ఉండండి. ఆహా కృష్ణుడు ఏమిటి, భీముడు ఇలాంటి పలికాడు, అర్జునుడు అలాంటి పలికాడు. ఇప్పుడే ఈ కృష్ణావతారం పడమార్చి నేను గాలివాడనై భీముని ఒక పెద్ద చీకటి నేచనగాక

0: ఈ సభలోనే నీవు వచ్చావు, ఎందుకు వచ్చావు?
1: ఎందుకనంగా మీ వద్ద ఒక చక్కనైన మోడి పెడదామని వచ్చామయ్యా.
0: అది ఏమునియ్యా మోడి?
1: మోడి అంటే పాములాడిచ్చేవాళ్ళని గాలి వాళ్ళని.
0: ఓ పాములాడిస్తావా?
1: ఇక్కడ ఒక శిఖండి ఇక్కడ వేస్తున్నాను.
0: అవును.
1: మీ పట్టణంలో ఎవరన్నా బలవంతులుంటే దాన్ని లేపి పక్కకేయాలంతే.
0: అంతేనా? అది గాని మా తమ్ముడు గోదరుడు ఉన్నాడు, భీమసేనుడు, అతని పిలిపించి
1: సరే
0: అట్టి శిఖండి తీసి నిచ్చేది ఇచ్చిన పామును.
1: నీవేనా భీమునివి?
0: భీమసేన ఆ గాలి వాడు కొండ సిలువను అక్కడ పెట్టి వేస్తాడు భూమి పైన. ఆ కొండ సిలువను లేవనెత్తి ఆ గాడి చేతికి ఇవ్వము.
2: ఓహో, ఏమిటి అన్నయ్యా ఇది? శత్రువులను వధించమను, వధించుతాను. గిరులను తీసుకొని నెట్టుమను, గిరులను నెట్టి వచ్చదా. శత్రుముఖులను వధించదా. ఇదెంతటి పని? అదేమి పని అయ్యా?
1: అదే అదే, అందుకనే అంటున్నయ్యా. నీవేనా భీమునివి?
2: ఓహో,
1: అయితే పామును కొంచెం తీసి నాకు ఇవ్వండి.
2: ఓహో,
1: అంతేనండి.

0: గాడి.
1: ఆ మేము గాడి వాళ్ళమయ్యా.
0: ఎందుకు పిలుగు వచ్చావు గాడి? ఏ దేశం నీది?
1: మాది నవకాండ పృథి మొత్తం మాదేనా. యంగా వంగా కలింగ కోతర బంగాళద్రా పరపకుందరి ఇవన్నీ మొత్తం ఆయే.
0: అవునవును,

0: ఏమిటయ్యా, నా బలములకు తగినటువంటి కార్యము కాదు ఈ పని చేయను.
1: అబ్బబ్బా, ఎంతో వీరాధిగలను దహించాలి గాని ఈ పామును లేవనెత్తుగా పోతున్నానే.
2: ఏమయ్యా భీమా?
1: ఏమిటి
2: పామును కదిలిస్తే? ఏమయ్యా కదిలిస్తలేవింది?
0: ఓహో, ఈ నేల పైన పాడునటువంటి పావులు తీయడానికి నాకు కోపం వస్తలేదు బావా.
2: ఎక్కడ పోయినా కోపం అంట.
0: సుల్లుపజాయర్ పటంపురా ఎంతటి కార్యం ఇది చూడగా.
1: ఎంత ఎవరు లేవాలి

0: ఎక్కడమైనాయా? ఓ భీమసేన, ఈ పాము తీసిన వాటి ఎంతో బలవంతుడిదే. 1000 పుట్ల గల మోపిన వాడు ఈ పాము. తుచ్చమైన పాము తీయలేవా?
1: అలాగే తమ రసా

0: బావా శ్రీకృష్ణ, ఎంతో మంది కురు వీరులను జయించి మట్టు పెట్టారు గాని ఈ మాత్రమైన ఈ పాము లేవడం లేదు. ఏం కారణం బావా?
1: అప్పుడే

0: లవ్ ఎక్కడ దాస్తున్నావయ్యా అని ఆడి నేను మీ దర్బార్ కాడికి వచ్చి పిలుస్తుంటే ఏ ఎవరో నీవు సపోర్ట్ చేస్తున్నావు అన్నవే లవ్ ఎక్కడ దాస్తున్నావయ్యా తుచ్చమైన పాడి తీస్తలేవు.
1: ఆహా ఇది అంతయు కాదు, ఎందుకంటే నాకు కొత్తగా రాజ్యం వచ్చినదని గర్వంబు చేత మా భావను ఇచ్చాను. అందుకని మా భావం ఏమి కావచ్చు బావా శ్రీకృష్ణ గొప్ప నైతి నని చెప్పరా.

0: నాకు కొత్తగా రాజ్యం వచ్చిందని గొప్పనైనా అని చెప్పరాని తప్పులు పలికాను. తప్పులు నా తప్పులు క్షమించు బావా.
1: సరే ఇప్పుడు దిమ్ము
0: తీశాను తీశాను బావా. హైకీర్తి చేశాను చూడు బావా, అది అంతా నీదే.
1: సరే ఉండండి.
0: గర్వపౌట సర్వము చెందినట్టుగా చేసావు బావా.
1: మళ్ళీ వస్తాను.
0: సరే చిత్తం పోయి రమ్ము.
1: ఇప్పుడు భీముడు గర్వపాతం అయిపోయింది. అర్జునున్నాడు. అర్జునుడికి ఏమి ఎట్లా కావాలి? ఒక్క పెనుగుండ రక్కసేయి వాని గర్వం మన మాత్రం అను చేయాలి. ఇప్పుడే కీలుకులమైపోతున్నాను.
0: ఎవరండి మీరు? ఈ తెల్ల హయమును తీసుకుని వచ్చావు ఎవరు మీరు?
1: మేమా?
0: అవును
1: ఏది మేము?

0: తెలియదా అవపడతలేదా మీకు?
1: అవును, ఎందుకు వచ్చారయ్యా?
0: ఎందుకనంగా ఇక్కడ ఈ నది ఒడ్డును చూస్తామని మేము వచ్చాము ఇక్కడ.
1: ఈ యొక్క సభలో ఈ కీలగురమును తీసుకుని పోయి సత్యార రాష్ట్రం తిరిగి వచ్చి ఈ
0: అదేదే చెప్పాం ఎందుకయ్యా?
1: సరేనయ్యా, వెళ్తున్నాం పద. అర్జునుడు ఉన్నాడు, వెళ్తున్నాడు. ఉన్నాడు అర్జునుడు, ఉన్నాడు.
2: సరే అర్జున, ఈ అశ్వం పైన త్రికాండ భూమి చరించి వచ్చి వారి గృహములన ఈ అశ్వముని అప్పగించవలను. ఇది అశ్వమును తీసుకుని వెళ్లి నవకండపురి తీరి తిరిగి
1: రమ్మ.
0: పాల్గొనాలేరా అర్జునుడి?
1: అవునయ్యా.
0: సరే పోయిరా.
1: ఏమిటి నీవు ఇలా పలుకుచున్నావు? వెళ్తున్నాను.
0: సరే
1: ఇంత రిదురాత్త గారు ఏమంటారు నన్నయ్యా? సరే ఇంత రిదురాత్త గారు ఏమంటారు ఇవ్వతో నన్నయ్యా? ఓహో, మా అన్నయ్య చెప్పిన ప్రకారంగా సప్తేరు రాష్ట్రంలో తిరిగి రావాలను.
0: అర్జునుడు పోతున్నాడే సప్తేరు సముద్రాల అవతలికి వెళ్ళాక ఆ కీరుకుర మాత్రం మొత్తం కూలిపోవడు గాక.
1: ఏమి ఈ గుర్రము కూలిపోయాది, మళ్ళీ మళ్ళీ ఎలా వెళ్ళిపోను? ఏమిటి ఆ కృష్ణుడు కపడనాడగా సూత్రాలు చేయవచ్చునా? ఈ మహిమలిల్లా ఇక్కడ కొన్న విలములు చాలా ఉన్నాయి.
0: వీడు అక్కడ ఆగిపోయినాడే, ఇక్కడ పెనుగొండ రక్కసిన చేసి వారి వద్ద వదులుతాను. ఓహో, మీ పడవ
1: సహాయ
0: రక్కసులో రాడను.

0: చెక్కిది విక్కులేవు. ఆ నా మోహముదే నీ మోహము చే మధ్యమా కూట కవరుకు రాయిగా
1: రాకపోతే ఏం చేస్తావు?

0: చూసి
1: నాన్న మేము పెళ్లి చేసుకుంటావా లేదా మింగన
0: పెళ్లి చేసుకుంటాను
1: ఇక రా మరి రా

0: నేను ఎవరైనా ప్రేమించమన్నావో ప్రేమించాను.
1: ప్రాణనాదా, ప్రేమిస్తున్న దగ్గరికి రా.
0: అవునవును వస్తున్నానమ్మా. అరే ఏమిటి అమ్మాయి ప్రేమించడం తోడే, ఒక్కరి కాదు ఇద్దరు కాదు 61 మంది కుమారులు పుట్టారు.
1: చిక్కి

0: పేరేంటివి? రానున్నాద
1: నేను అర్జునులు, పాండవ మాధ్యముడు అర్జున, పార్జున, పార్గున, పార్ద కిరీటి, స్మితమాన, ధనంజయ, సవ్యసాచి అను దర్శన అమ్మమ్మని పేర్కొన్న వాడు నువ్వు అర్జునును.
0: ఇక్కడ నన్ను పెళ్లి చేసుకో, ఒక ముత్తు పెళ్లి చేసుకో నన్ను. ఎవరు చుట్టాలు పక్కాలు ఏమి లేవు, ఆకాశము భూదేవి.
2: అర్జున
1: ఏమిటి,
2: నన్ను పరిణయమాడావు, నాతో కలిసి ఉన్నావు, ఇద్దరు గారు 61 మంది పుట్టారు.

0: అర్జున,
1: అవును
0: యొక్క మందిని కన్నా మరి వీరికి ఆకలి ఆకలి అని అలవటింపుతున్నారు. ఎత్తటికైనా వెళ్లి దుంపగడ్డలు,
1: కందములు,
0: సమిదలు, దర్పలు తీసుకునిరా.
1: ఇదిగో
0: నా కొడుకులను ఎత్తదాతో సాదు.
1: అరే అలా కాదు గాని, ఈ రక్కసి ద్వారా నేను తప్పించుకోవాలన్నా ఈ అమ్మాయికి ఒక ముచ్చట చెప్పుదా. ఓ రక్కసి, ఈ 60 మంది పిల్లలను తీసుకుని ఒక చోటికి పోయిరా, వీరికి ఆహారము దొరకదు. నీవు 31 మంది నేను తీసుకెళ్ళము, 30 మంది నేను ఒక తీరు తీసుకుని వెళ్తాను.
0: సరే ఆ విధంబి, 30 మందిని నేను ఉంచుకుంటాను, ఇక 31 అబ్బాయిలో నీవు తీసుకుని వెళ్ళు.
1: అవును తీసుకెళ్తున్నాను. వెళ్ళండి అబ్బబ్బా. రెక్కసి ఎంత దూరం వెళ్ళాలి? ఇప్పుడే నా బావను ప్రార్థించినట్టయితే నేను ఇక్కడి నుంచి వీళ్ళని వదిలిపెట్టి వెళ్తాను. ఆ బావా, అక్కడ కోటి బ్రహ్మాండ నాయక, నాకు ఈ తురగము చేసండి. చెప్పు వెళ్ళండి. ఇప్పుడే నేను
2: అర్జున
1: వెళ్తున్నాను.
2: అబ్బా నా మాయ చొప్పున, ఎందుకంటే అర్జునుడికి గర్భపాతి, భీముడి గర్భపాతం అయిపోయి అర్జునుడు కావాలంటే రక్కసిని అక్కడ కూడాడు. 60 మంది కుమారుడు, 30 మంది వీడు, 30 మంది అది, వాళ్ళందరూ మొత్తం మాయమైపోనుగాక.
1: ఇప్పుడే ఈ దేశంలో తిరిగి వచ్చాను. అన్నయ్య మీకు వందనములు. నీవు మా అన్నగారితో సమయం అవసరమై కూర్చున్నావు, దిగవయ్యా దిగో.
2: సబ్బా ఏమిటండి బావా, ఎందుకంటే నేను పట్టాభిషేకం ఏడుతురు కాబట్టి చూస్తందుకు వచ్చినయ్యా. నేను
1: చూడడం కాదు, నీకేం ఎరకనయ్యా. వెళ్ళు వెళ్ళు. ఇగో అంగవంగ కలింగ నేపాల సప్తార స్తంభులు తిరిగి వచ్చాను. అదిగో అట్టి గుర్రములు తీసుకువచ్చాను చూడవయ్యా.
2: వచ్చిందా అమ్మా, వీనికి ఇంకా గర్ర అనగలేదే. నా మాయ చొప్పున 60 మంది కుమారు ఈ రాష్ట్రాలకి వస్తున్నారు. ఓం బింపడు
3: స్వాహా. కొనుక్కున్నాడు కన్నా తెలివి దేరా.
1: ఎవరు అమ్మాయి, నీవేమో వచ్చావు? ఒక్కరి కాదు, ఇద్దరు కాదు, 61 మంది పిల్లలు ఇస్తున్న వచ్చావు. నీవు ఎందుకు వచ్చావు?
3: రండి. అగోన్ మీ నాయన ఆయనే ఆకలి పెడతాడు, బూ పెడతాడు, అన్నం పెడతాడు.
2: ఆకలి
1: బావా, అన్నీ పెరుగులందరా, ఇదంతా నా కళ్ళగాని.
0: ఏమిటండి ఈ పెరులక్కసి, ఈ మానవ లోకమునకు వచ్చాది, ఇది ఏమిటయ్యా?
1: బావా
2: అర్జున,
1: అన్నా ధర్మనందనా,
2: ఎక్కడి నేను కూడా అమ్మాయి నాకు లేదు అనేది ఎవరు లేరని పనికిరావు. మరి అమ్మాయి ఎవరు
1: బావా?
2: ఈ 60 మంది కుమారుడు ఎక్కడిది?
1: ఇదంతా నీ మహిమగా ఉన్నది బావా. ఎందుకంటే కొత్తగా రాజ్యం వచ్చాదని నిన్ను అన్ను మిన్ను గానక నిన్ను ఏదో అన్నారు. కాబట్టి ఇదంతా నీ మహిమే బావా.
3: ఇదిగో ఎందుకంటే భరింపలేక నిన్నట్టుడు గాని, ఇగో పుస్తక పెట్టండు, ఇగో గంధం పెట్టండు, నా శక్తిని నొక్కిండు, నా వద్దకు ఏమండు వీడు.
1: నా తప్పులు క్షమించుము.
3: మనిషిగా నన్ను కండవు, కొడుకులు కండవు, ఇట్లా ఉండవు. తిక్కులేదా?
1: సరిపోయింది ఏదో
2: గర్వపాతం అయిపోయిందా?
1: అవునవును.
2: ఎప్పుడైనా పెద్దలను దూషించుట పెద్ద తప్పు, గర్వపడుట సర్వము చెడుట.
1: అవునవును బావా.
2: సరే నీ తప్పు క్షమించాలని ఒప్పుకోను, గర్వపడి అయినా తిరుగుమో.
1: అవును
2: బావా, తప్పు క్షమించాలి.
1: కోడి బ్రహ్మాండమయ్య, ఆది మధ్యంత చెంకు చెక్కల గజవతార పుండరీక పురుషోత్తమ, మా బావరు అనరాని మాటలు ఈ సభలో నేను అన్నాను గనుక నా తప్పును ఈ గ్రామంలో వారందరూ క్షమించి
2: పట్టాభిషేకం కట్టండి.
1: అవునవును.
2: అర్జునుడి గర్వపాలనైపోయేది ఇక్కడికి సంపూర్ణ.

0: భీమర్జునులారా, మీ అన్నయ్య పట్టాభిషేకం కట్టారు, ఇక అస్తినా గజాపురం మీకు వచ్చింది, ఇక మా ద్వారకాపురం పోతున్నా, మీరు హాయిగా మేము ఉండండి.
1: పర్వాలేదు బాబు గారు,
2: సిద్ధం

మీరింతవరకు పౌరాణిక నాటకంలో పాండవ పట్టాభిషేకం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, చిత్రగీతాలు వింటారు.

రేపటి మా ప్రసారంలో సాయంత్రం 4 గంటలకు మధుమంజరి చిత్రగీతాలతో కూర్చున్న కార్యక్రమంలో తల్లిపాల వారోత్సవాల సందర్భంగా తల్లిపాలే బిడ్డకు సంజీవని సమర్పణ శ్రీమతి బి. శృతి.

రేపటి మా ప్రసారంలో సాయంత్రం 6:35 యువవాణి యువజనుల కార్యక్రమంలో సివిల్ సర్వీస్లో మెయిన్స్ ప్రిపరేషన్ వివరాలు తెలుసుకుంటారు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం రేపటి మా ప్రసార వివరాలు తెలు. ఉదయం 5:55 దేశభక్తి గీతంలో పునీత వేదనాథమై గీతం వింటారు. 6:05 ఆంగ్లంలో వార్తలు, ఢిల్లీ కేంద్రం రిలే. 6:10 అంజలి భక్తి గీతాల కార్యక్రమంలో శ్రీ హనుమాన్ భక్తి గీతాలు వింటారు. 6:30 సుభాషితం సమర్పణ డాక్టర్ కపిల లక్ష్మణ్ రావు. 6:35 రైతు సమాచారంలో అపరాల పంటల్లో సస్యరక్షణ వివరాలు తెలుసుకుంటారు. 6:45 ప్రాంతీయ వార్తలు, ఆకాశవాణి విజయవాడ కేంద్రం రిలే. 6:55 సంస్కృతంలో వార్తలు, ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 7:00 జిల్లా

నివేదిక 7:05 తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి 7:15 వశీకరణం నాటిక వింటారు. 7:45 చిత్రగీతాలు.

యొక్క ఉదయం 8 గంటలకు, సమాచార్ ప్రభాత్ 8:15 మార్నింగ్ న్యూస్ ప్రసారం అవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 ఉద్యోగ వాణి విద్యా ఉద్యోగ సమాచారం. 8:35 శుభాకాంక్షలు. మీ మాటతో ఓ పాట ఫోన్ ఇన్ లైవ్ ప్రత్యక్ష కార్యక్రమం ప్రసారం అవుతుంది. మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు 0874429538. మరొక ఫోన్ నంబర్ 2950399 ఫోన్ చేసి మీకు నచ్చిన పాటను కోరుకోవచ్చు. 9:30 ఏకచిత్రగానం, 10:00 చిత్రగీతాలు ప్రసారం అవుతాయి. 12:00 హిందీలో వార్తలు, 12:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారం అవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 12:10 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డాక్టర్ అనితా సేన్ గారి గాత్ర సంగీతం వింటారు. 12:30 తెలుగులో వార్తలు ప్రసారం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 12:40 చిత్రగీతాలు. 1:10 ప్రాంతీయ వార్తలు, 1:20 వనితా లోకం స్త్రీల కార్యక్రమం ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 1:50 ఉర్దూలో వార్తలు, 2:00 మిడ్ డే న్యూస్, 2:15 దోపహార్ సమాచార్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం రిలే. 2:30 కిన్నెరల హరి శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం. 3:30 ఏకచిత్రగానం. సాయంత్రం 4:00 మధుమంజరి చిత్రగీతాలతో కూర్చిన కార్యక్రమం. తల్లిపాల వారోత్సవాల సందర్భంగా తల్లిపాలే బిడ్డకు సంజీవని చిత్రగీతాల కార్యక్రమం వింటారు సమర్పణ శ్రీమతి బి శృతి. 5:00 చిత్రగీతాలు. ఇక రేపటి సాయంకాల ప్రసారంలో 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి. 6:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం రిలే. 6:20 సంస్కృతంలో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 6:35 యువవాణి యువజనుల కార్యక్రమంలో సివిల్ సర్వీసుల్లో మెయిన్స్ ప్రిపరేషన్ వివరాలు తెలుసుకుంటారు. 6:50 వ్యవసాయ సూచనలు, 7:00 మార్కెట్ ధరలు, 7:05 తెలుగులో వార్తలు, 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం రిలే. 8:00 కిన్నెరల హరి శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం. 8:15 పార్లమెంట్ సమీక్ష ప్రసారమవుతుంది ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 8:45 సమాచార సంధ్య. 9:00 న్యూస్ ఎట్ 9. 9:15 స్పాట్ లైట్. 9:30 జాతీయ చర్చా కార్యక్రమం. 10:00 పార్లమెంట్ ప్రశ్నోత్తరాల సమీక్ష ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి రేపటి మా ప్రసార వివరాలు.

నిలయంలో సమయం 11:15. ఈనాటి మా ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:55 100.1 MHz పై మా ప్రభాత ప్రసారం ప్రారంభం. అంతవరకు సెలవు. జై హింద్.